మురిపించే మూవలు ఈ చిత్రం నుంచి. ఆరుద్ర గారి రచనకి ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి స్వరకల్పనలో జానక్ గారు పాడిన పాట మీరు విన్నారు. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి, హిందీ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేశారు ఆ సినిమాని. ఆ సినిమాకి రచన చేసిన వారు శ్రీశ్రీ గారు. ఒక రకంగా శ్రీశ్రీ గారు తెలుగు సినిమాల్లో డబ్బింగ్ రచనకి ఆద్యులని చెప్పాలి. ఆ తరువాత వారి బంధువే అయిన ఆరుద్ర గారు చాలా డబ్బింగ్ సినిమాలకి ఆయన వర్క్ చేశారు. అయితే ఆరుద్ర గారి ప్రత్యేకత ఏంటంటే ఆ డబ్బింగ్ సినిమాలో లిప్ మూమెంట్ కి చాలా సమీపంగా చాలా దగ్గరగా ఉంటాయి ఆయన రచనలు కూడా. అంత అద్భుతంగా రచన చేసేవారు, భావం చెడిపోకుండా, అది కూడా చాలా ముఖ్యం కదా. సో ఆ విధంగా ఇవాళ మనం విన్న మొట్టమొదటి ఈ పాట మురిపించి మొగలు, ఈ సినిమా కూడా తమిళ సినిమా, దాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే ఈ పాటకి తెలుగులో ఆరుద్ర గారు రచన చేశారు. అందుకనే మనం ఇవాళ ఈ పాటతో ప్రారంభించేది కూడా భక్తి గీతమే. మనం చేయబోయేది డబ్బింగ్ చిత్రాలను పాట వినబోతున్నాం కాబట్టి దానికి నాందిగా మనం ఈ పాటతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించామన్నమాట. సో ఇవాళ మనం మొదటి గంటలో తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాల నుంచి కొన్ని పాటలు విందామండి. మీ అందరికీ తెలిసిన చాలా మంచి సినిమాలు, మంచి పాటలు ఉన్నాయి డబ్బింగ్ చిత్రాలకు సంబంధించినంత వరకు. సో వాటి నుంచి కొన్ని పాటలు వింటాం. మీకు కూడా ఏమైనా అలా తెలుగులో డబ్ అయిన సినిమాల నుంచి కొన్ని ఏమైనా మంచి అంటే నచ్చిన పాటలు ఉంటే తప్పకుండా కాల్ చేయండి 972-636-1966. ఇక రెండో గంటలో ఒక పాలకుల అబ్బాయి, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక కార్యక్రమంలోకి వస్తే డబ్బింగ్ సినిమాల్లోని పాటలు అంటే తెలుగులో డబ్బింగ్ రచన చేసిన వారిలో అంటే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, రాజశ్రీ గారు, ఆ తర్వాత వెన్నెలకంటి గారు కూడా చాలా డబ్బింగ్ చిత్రాలకి పనిచేశారు మాటలు పాటలు. అయితే అందరిలో కల్లా రాజశ్రీ గారు మాత్రం ఆయన ప్రత్యేకం. ఎందుకంటే ఒకటి రెండు కాదు, ఏకంగా 600లకు పైగా డబ్బింగ్ సినిమాలకు ఆయన వర్క్ చేశారు. అసలు కొన్ని ఒక రెండు మూడు దశాబ్దాల పాటు డబ్బింగ్ సినిమా అంటే ఇంక రచన ఎవరని ప్రత్యేకించి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రాజశ్రీ గారి మాటలైనా పాటలైనా సరే ఆయన కూడా చాలా బాగా రచన చేసేవారు. ఆ పాటలు వింటే మనకే తెలుస్తుంది. ఎందుకంటే డబ్బింగ్ రచనకు అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ముందు మనం లిప్ మూమెంట్ సరిపోవాలి, ఆ తర్వాత ఆ భావం ఏమాత్రం చెడిపోకుండా చక్కటి పదాలతో మనం రచన చేయగలగాలి. కత్తిమీద సాగుండేది ఎందుకంటే మామూలు మిగతా సినిమాల్లో స్టేట్ సినిమాల్లో సంభాషణలైనా లేదంటే పాటలైనా సరే రచయితకి కొంతైనా స్వేచ్ఛ ఉంటుంది, ఏదో దర్శకుడు ఇస్తే అది కూడా. ఆయన ఏదో ఒక సందర్భం చెప్పినా మీరు పాటలైన గురువు గారు అంటే వీళ్ళు స్వేచ్ఛగా రాయొచ్చు. ఇక్కడ అలా కూడా కాదు, సందర్భం అన్ని ఎదురుకుండా ఉంటాయి మనకి, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఒక పెద్ద సంఖ్యలు ఏంటి అంటే మనకి ఆ లిప్ మూమెంట్, ఆ పరభాషలో ఉన్న ఆ నటుడు నటించినప్పుడు ఆ లిప్ మూమెంట్ ఏది ఉంటే దానికి తగ్గట్టుగా రచన చేయగలగాలి. అది మాత్రం చాలా కష్టతరమైన పని, కానీ దాన్ని చాలా విజయవంతంగా చేశారు ఈ రచయితలు అందరూ కూడా. చాలా గొప్ప రచనలు అవి. ఇప్పుడు వినబోయే ఇంకో పాట ఇది శివాజీ గణేషన్ గారు నటించిన గౌరవం అనే సినిమా, తెలుగులో డబ్ అయింది ఇది, తమిళ సినిమా, దాన్ని తెలుగులో డబ్ చేశారు. దీనికి రాజశ్రీ గారు రచన చేసే పాటకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన మంచి పాట అండి ఇది కూడా.

సో గౌరవం చిత్రం నుంచి మీరు విన్న ఆ పాట రాజశ్రీ గారి రచనకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట. అయితే ఇందాక మనం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను ఏం చెప్పానంటే తెలుగు సినిమాల్లో డబ్బింగ్ రచనకి ఆద్యులు శ్రీశ్రీ గారు అని చెప్పి ఇప్పుడు మనకి ఒక శ్రోత హర్ష గారు కాల్ చేశారు అన్నారంటే ఆ విషయం నాకు తెలియలేదని. శ్రీశ్రీ గారు అంటే నాకు చాలా అభిమానం, కాకపోతే వారు డబ్బింగ్ రచనలు కూడా చేశారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అన్నారు. శ్రీశ్రీ గారు అంటే అందరికీ అభిమానమే, అంత గొప్ప రచయిత ఆయన. అయితే ఆయన మనకి తెలుగులో డబ్బింగ్ సినిమాలు మొట్టమొదటి సినిమాకి ఆయన పనిచేశారు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు, రాజశ్రీ గారు, వెన్నెలకంటి గారు. అలా హర్ష గారు ఒక పాట కూడా రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా అది మనం నేను లైన్అప్ చేశాను సార్. ఇప్పుడు ఇంకొక పాట డబ్బింగ్ సినిమాల నుంచే. డబ్బింగ్ సినిమాల వల్ల మనకి ఉపయోగం ఏంటంటే అంటే పరభాష చిత్రాలు మనం తెలుగులో చూస్తున్నప్పుడు మాటలు పాటలు వాటిని డబ్ చేస్తామో మనం వింటాం అన్ని కరెక్ట్, కానీ ఒక కొత్తదనం ముందు మనకు తెలుస్తుందండి. అంటే పరభాష చిత్రాల్లో ఒక గొప్ప గొప్ప డైరెక్టర్స్ వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు ఆ కథలు, ఆ టేకింగ్ లేదంటే ఆ నటీనటులు, వాళ్ళు నటించే ఆ పద్ధతి, అంతేకాకుండా ఆ లొకేషన్స్, ఇవన్నీ కూడా అంటే మనకి కొత్తగా తెలుస్తాయి. ఇప్పుడంటే మనకి అవుట్డోర్ షూటింగ్ వల్ల ఎక్కడికి మనం రకరకాల ప్రదేశాల్లో తీస్తున్నారు, విదేశాల్లో కూడా తీసేస్తామని తెలిసిపోయింది. కానీ మనకి 1980ల్లో మీరు చూసుకుంటే అప్పుడప్పుడు తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులోకి డబ్ చేయడం మొదలుపెట్టారు. అంటే భారతీరాజా గారి సినిమాలు, బాలు మహేంద్ర గారు, మహేంద్రన్ గారు, ఇలా మహేంద్రన్ అంటే మౌనగీతం సినిమా తీసిన డైరెక్టర్ ఆయన, వీరందరి సినిమాల్లో తెలుగులోకి డబ్ అయినప్పుడు చాలా కొత్తగా అనిపించేవి. ఎందుకంటే ఆ లొకేషన్స్ అన్ని కూడా తమిళనాడు మరి కేరళ, ఆ ఊటీ, ఆ ప్రాంతాల్లో ఎక్కడో తీసుంటారు వాళ్ళు. అవి నెక్స్ట్ సినిమా చాలా నిశ్శబ్దంగా చాలా స్లోగా వెళ్తుంది. ఆ ఎమోషన్స్ కూడా అదొక పద్ధతి అనమాట. అప్పటి వరకు మనకి సినిమాల్లో ఒక కోపమైనా, బాధైనా, సంతోషమైనా సరే, ఏదైనా సరే ఆ నవరసాలు అంటారు కదా, వాటిని ప్రదర్శించే పద్ధతి ఒకటి ఉంటే ఈ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆ చిత్ర పరిశ్రమలో వాళ్ళ డైరెక్షన్లోని ఆ నటీనటులో ఏ స్థాయిలో ఆ నవరసాలని పలికిస్తున్నారా, అది కూడా చాలా బాగుండేది, కొత్తగా అనిపించేదాన్ని. ఓహో ఇలా కూడా చేసేవారే, చాలా బాగుంది కదా అనిపించింది. సో ఆ విధంగా ఏంటంటే ఒక కొత్తదనాన్ని మనకి పరిచయం చేస్తాయి డబ్బింగ్ సినిమాలు. అంచేతంటే డబ్బింగ్ సినిమాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి, చాలా కొన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి సినిమాల్లో ఇదొకటి అండి, ఇది కమలాసన్ గారు, శ్రీదేవి గారు నటించిన సినిమా. శ్రీదేవి గారికి సినిమా ద్వారా చాలా మంచి పేరు వచ్చింది, మంచి అవార్డులు కూడా వచ్చాయి సినిమా వసంత కోకిల. ఆ సినిమా నుంచి మైలవరపు గోపీ గారు రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట. హిందీలో కేజీ యేసుదాస్ గారు పాడారు సద్మాన సినిమా, కానీ తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, చాలా మంచి పాట అండి. ఇది ఒక డబ్బింగ్ సినిమా వసంత కోకిల.

ఈ సినిమాలో కమల్ హాసన్ గారి నటనకి ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతి కూడా వచ్చింది ఆయనకి. బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో వచ్చింది సినిమా. ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టుగా క్లైమాక్స్ లాస్ట్ లో శ్రీదేవి గారికి ఆవిడ మానసికంగా అంతా బాగైపోయిన తర్వాత ఆవిడ కమల్ హాసన్ గారిని అన్నాళ్ల పాటు ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకుని కమల్ హాసన్ గారిని ఆవిడ గుర్తుపట్టారు. ఆవిడ ట్రైన్కి వెళ్ళిపోతుండే ప్లాట్ఫామ్ మీద కమల్ హాసన్ గారి యాక్షన్ చూడాలండి. అప్పు ఎంతటి వారికైనా సరే ఒక్కసారి ఏడుపొచ్చేస్తుంది మనకి, ఎందుకంటే తనను గుర్తుపట్టాలని ఉద్దేశంతో రకరకాలుగా ఆయన యాక్ట్ చేస్తూ ఆవిడ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అద్భుతమైన నటన అండి. నూటికి 100% ఆ జాతీయ ఉత్తమ నటుడు ఆ బహుమతికి ఆయన అర్హుడు, ఎందుకంటే అంత మంచి నటన. గొప్ప నటుడు కమల్ హాసన్ గారు తెలియ పెద్దగా అందరికీ తెలిసిన విషయమే. నాకు ఇందాక ఒక శ్రోత హర్ష గారు ఆయన ఒక పాట రిక్వెస్ట్ చేశారండి. మాయాబజార్ సినిమా నుంచి లాహిరి లాహిరి లాహిరిలో ఘంటసాల గారు స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన ఈ పాట హర్ష గారు మీకోసం అండి.

0: అభిమన్యు కుమారుడు నౌకాభిహారం చేస్తున్నారు ప్రభు.
1: ఎలా వెళ్ళారు? రండి.

0: సీనియర్ సముద్రాల గారి రచనకి ఘంటసాల గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పి లీల గారు పాడిన ఈ పాట మాయాబజార్ అనే సినిమా నుంచి మనం హర్ష గారి కోరికపై విన్నాం. ఇవాళ మనం మొదటి గంటలో తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాల నుంచి కొన్ని పాటలు వింటున్నాం. ఇంకా మనకి ఇంకొక అరగంట టైం ఉందండి, అరగంటలో కూడా కొన్ని పంచి పాటలు నేనైతే వాటిని లైన్అప్ చేసి ఉంచాను. కానీ మీకు కూడా ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే, ఇప్పుడు రిక్వెస్ట్ కూడా వచ్చింది మనకి సుగాత్రి గారు విరామం తర్వాత మీకు మీరు అడిగిన పాట వినిపిస్తానండి. అలాగే మీ ఎవరికైనా సరే డబ్బింగ్ సినిమాల నుంచి ఏదైనా పాట రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి 9726316966. విరామం తర్వాత కలుసుకుందాం, స్టే ట్యూన్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి. రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: Tiring workouts ki okate solution. Radio Surabhi Americano Telugu Nestam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: calibration knowledge though, neeku best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: విరామానంతరం పాటలపల్లకి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం డబ్బింగ్ సినిమాలు, తెలుగులోకి డబ్బింగ్ అయిన సినిమాల్లోంచి కొన్ని పాటలు మనం వింటున్నాం. సుగాత్రి గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఇది రేవతి గారు నటించిన సినిమా. వారి భర్త గారు సురేష్ మీనన్ గారు, వారు దర్శకత్వం వహించి రేవతి గారు సురేష్ మీనన్ గారు నటించిన సినిమా ఇది. ఆ సినిమాలోంచి రాజశ్రీ గారి రచన చేయగా ఏఆర్ రెహమాన్ గారి స్వరకల్పనలో సుజాత గారు పాడిన ఈ పాట. సుగాత్రి గారు మీకోసం అండి.

ఇది 1993లో వచ్చిన సినిమా అండి, అంటే తెలుగులోకి డబ్ అయిన సినిమా ఇది. సురేష్ మీనన్ గారు ఆయన దర్శకత్వంలో వారు వారి భార్య రేవతి గారు కలిసి నటించిన సినిమాలో ఈ పాట రాజశ్రీ గారు రచన చేయగా ఏఆర్ రెహమాన్ గారి స్వరకల్పనలో సుజాత గారు పాడారు ఈ పాట. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్ దట్ మేక్ యూ రిమెంబర్, రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్. లిసన్ టు అస్ ఆన్ radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏడీబీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలా స్పేస్ అండ్ పికల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గొంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏటీబీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో విజిట్ ATBTexas.com ఆర్ కాల్ 214-872-2345. తెలుగులోకి అనువదింపబడ్డ అనువాద చిత్రాల లోంచి మనం పాటలు వింటున్నాం. ఆ సిరీస్ లో మరొక అద్భుతమైన పాట ఆత్రేయ గారు రచించిన ఈ ప్రేమగీతం. ప్రేమగీతం ఆత్రేయ గారిని రచన చేయాలండి, అంటే మిగతా వాళ్ళు కూడా రచన చేయొచ్చు, కానీ ఎంతైనా ఆత్రేయ గారు రచన చేస్తే అది అది వేరే. అందులో ఉన్న సాహిత్యం, భావం, ఆ భావపు లోతు అది వేరనమాట. అది సో అంత అద్భుతమైన పాట. ఆ పాటకి ఇళయరాజా గారు స్వరకల్పన చేస్తే, సుశీలమ్మ గారు పడితే దాన్ని అమృతం అంటారు. అమృతాన్ని ప్రత్యేకించి ఫార్ములా ఉండదండి, అలాగే అది ఎక్కడ దొరుకుతుందో మనం వెతకక్కర్లేదు. అమృతం కోసం క్షీరసాగర మధనం చేయక్కర్లేదు. అద్భుతమైన ఈ పాటల అనే ఈ సాగరాన్ని మధనం చేస్తే, సినిమా పాటలనే ఈ సాగరాన్ని మధనం చేస్తే అందులోంచి అమృతం తప్పకుండా పుడుతుంది. దానిని ఈ ఆత్రేయ గీతం అంటారు. మౌన గీతం సినిమా నుంచి ఇళయరాజా గారి స్వరకల్పన, ఆత్రేయ గారి గీతం, పాడిన వారు సుశీల గారు.

శిరలో దాగున్న శిల్పం మనకు తెలియదు, దాన్ని మరిచేది ఎవరో కూడా మనం ఎరగం. మాటలన్నీ అర్థమవుతున్నాయండి, కానీ భావం మాత్రం చాలా లోతు. దాన్ని అర్థం చేసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది. దట్ ఈజ్ ఆత్రేయ. ఎంత అద్భుతమైన పాట అది, కానీ దానికి సంగీతం ఇళయరాజా గారు. ఇళయరాజా గారు తొలి రోజులు అంటే తెలుగు చిత్రసీమకి ఇళయరాజా గారు పరిచయం తొలి రోజుల్లోని పాటలు అండి ఇవన్నీ కూడా. అద్భుతమైన సంగీతం అందించారు ఆయన. ఈ రోజుకి కూడా ఇసాయి జ్ఞాన్ అందుకే అన్నారు ఆయన, ఈ రోజు కూడా ఆయన సంగీతం చాలా బాగుంటుంది. కానీ తొలి రోజుల్లో ఆ పాటలన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ఒక కొత్త రకం సంగీతాన్ని పరిచయం చేశారు మనకి ఆ డబ్బింగ్ చిత్రాల ద్వారా. అంతేకాకుండా ఆ సినిమాలు, ఈ సినిమాలన్నీ కూడా మీరు చూస్తే ఆ లొకేషన్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా చాలా కొత్తగా అనిపించాయి. అవేవో బహుశా అంటే కొండలు అవన్నీ గొట్టలు అవన్నీ బహుశా ఎక్కువ. అండ్ మనకేంటంటే అటువంటి సీన్ కనిపిస్తే అప్పట్లో ఏమో ఊటీలో తీసారని అనుకునేవాళ్ళు. మరి ఊటీలోనో లేదంటే కేరళలోనో కర్ణాటకలోనో ఇండియాలో అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. కానీ ఏదైనా సరే ముందు ఆ దర్శకుడి ఆ సెన్స్ ముందు మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే అంత మంచి లొకేషన్స్ లో చాలా కామ్ గా చాలా సైలెంట్ గా జీవితంలోని కొన్ని భావాలు ఉంటాయంటే కొన్ని పరిస్థితులు అవన్నీ ఏంటంటే అది తీసినప్పుడు ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో తీస్తే అది చాలా బలంగా అది మనకి మన మనసులకి తాకుతుంది అనమాట. అటువంటి గొప్ప సినిమాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మా సోదరుడు గిరిగారు ఒక పాట అడిగారు, ఈ పాటని మనం సెర్చ్ చేద్దాం. ఇది హృదయం అనే సినిమాలోంచి ఏప్రిల్ నెలలో పాపలు లేరు రాట. అది మరి సో అంతవరకు బానే ఉందండి. నేను గిరి గారిని ఈ పాట దానికన్నా ప్రశ్న అడిగానండి, ఏమంటే ఏప్రిల్ మేలో లేదంటున్నారు కదా, మరి ఇది ఆగస్టు కదా పోనీ ఇప్పుడు ఉన్నారా అని చెప్పి అంతసరికి నవ్వే సమాధానంగా లభించింది నాకు. బట్ ఎనీవేస్, గిరి గారు మీరు అడిగిన ఈ పాట మీకోసం. హియర్ యు గో.

చూడండి, 1992 వచ్చిన హృదయం అనే సినిమా నుంచి రాజశ్రీ గారు రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఇది. ఈ పాటలో ముఖ్య విషయం అంటే గొప్ప విషయం ఏంటంటే, అప్పటికి ప్రభుదేవ గారు కుర్రాడు అంతే అంటే ఇప్పటికైనా అద్భుతంగా నటి డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన చాలా గొప్ప డ్యాన్సర్ కాబట్టి. కానీ ఈ పాట పాడే సమయానికి బహుళ గారు 40లో ఉన్నారండి. కానీ ఎంత బాగా పాడారు చూడండి ఆయన, అంటే కుర్రాళ్ళకి తీసుకున్నట్టుగా ఎంత చక్కగా కుర్రాళ్ళు పాడినట్టుగానే ఎంత బాగా పాడారు ఆయన. మంచి పాట రిక్వెస్ట్ చేశారు గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఇస్ హియర్, అన్వైన్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. సో ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బీర్స్ ఓన్లీ అట్ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్, హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్. ఇక మనం కార్యక్రమంలోకి వస్తే తరువాతి పాట, ఇది మణిరత్న గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, అప్పట్లో సూపర్ డూపర్ హిట్. అబ్బా ఈ సినిమాలోని పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్లండి. ఇందులో కార్తీక్ ప్రభు గారు నటించారు, వారికి జంటగా అమలా గారు అలాగే నిరోష గారు కూడా నటించారు. ఆ సినిమా నుంచి రాజశ్రీ గారు రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరామ్ గారు పాడిన ఈ పాట వినండి. సినిమా పేరు తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి, తెలిస్తే తప్పకుండా మీ ఈ పాట సినిమా పేరు తెలియని వారు అంటూ ఉండరు, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి తప్పకుండా కాల్ చేసే సినిమా పేరు ఏంటో చెప్పండి, 972-636-1966.

ఘర్షణ సినిమా నుంచి రాజశ్రీ గారి రచన చేయగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు వాణిజ్యరామ్ గారు పాడిన పాట మీరు విన్నారు. సినిమా పేరుకి సరైన సమాధానం చెప్పారు సాంబశివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక మీరు వినబోయే తరువాతి పాట అప్పట్లో అబ్బో ఇది కూడా చాలా సంచలనం సృష్టించిన సినిమా అండి, ఎందుకంటే ఎక్కువగా ప్రేమ కథలు కూడా వచ్చేవి, బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. అటువంటి వాటిలో ఇది కూడా ఒక గొప్ప ప్రేమ కథ, బాగా హిట్ అయింది డబ్బింగ్ సినిమాల్లో. ఈ పాట వినండి, సినిమా పేరు పాట స్టార్టింగ్ లోనే ఉంటుంది కాబట్టి అది నేను అడగకూడదు, కానీ ఈ పాట వింటూ ఈ పాటలో ఈ సినిమాలో నటించిన నటీనటులు వారిద్దరి పేర్లు తెలిస్తే మొత్తం తప్పకుండా కాల్ చేయండి 9726619966. ఎందుకు అంటే నిజ జీవితంలో కూడా వాళ్ళ తర్వాత భార్యాభర్తలు అయ్యారు. చాలా మంచి పాట, రాజశ్రీ గారి రచన, ఇళయరాజా గారి స్వరకల్పన, బాలు గారు తర్వాత ఐ థింక్ ఇది జానకి గారు పాడిన పాట అనుకుంటాను, లేదా బాలు గారు చిత్ర గారు పాడిన పాట ఇది, రాజశ్రీ గారి రచన. మనోజ్ అండ్ జ్ఞాన్ ఈ ద్వయం ఈ సినిమాకి ఈ సినిమాకి స్వరకల్పన చేశారు. ఈ పాట మంచి పాట కాబట్టి బ్రేక్ తర్వాత కూడా ఈ పాట మనం కొనసాగిద్దాం. బట్ సినిమా ఈ సినిమాలో ఈ పాటలో నటించిన ఆ నటీనటులు తెలిస్తే మాత్రం కాల్ చేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమ్మా, Saturday movie?
2: మనబడి క్లాస్.
3: అమ్మా, old MacDonald had a farm.
2: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
2: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

సింధూర పువ్వు ఈ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట రాజశ్రీ గారి రచనకి మనోజ్ జ్ఞాన్ వీళ్ళిద్దరు కలిసి స్వరకల్పన చేశారు. పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంత మంచి పాటని ట్యూన్ చేసిన ఆ సంగీత దర్శకుల గురించి మరొకసారి చెప్పుకోవాలండి. ఎంత మంచి ట్యూన్ ఇచ్చారు వాళ్ళిద్దరి పేరు మనోజ్ అండ్ జ్ఞాన్ అట వాళ్ళు అటు సంగీత దర్శకులు. ఇక పాట పాడిన బాలు గారని ఈ పాటను మరోసారి వినండి. ఎందుకంటే ఎంత అద్భుతంగా పాడారు సంగీత దర్శకుడు. అద్భుతమైన ట్యూన్ ఇవ్వచ్చు లేదంటే కవి మంచి రచన చేయొచ్చు, కానీ ఆ భావాన్ని పలికిస్తూ స్పష్టంగా అంత చక్కగా వీలైతే నా గమకాలు వేసి పాడడం అనేది మాత్రం అది గాయకుడు గొప్పదనం అండి. పాటకి ప్రాణం పోస్తారు. ఒకసారి ఒక పెంజల నాగేశ్వరరావు గారు స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడి స్టూడియో నుంచి బయటకు రాగానే పెంజల నాగేశ్వరరావు గారు అంతటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని ఆయన గట్టిగా కౌలించుకుని ఎంత బాగా పాడేవరో ఇంతకన్నా నేను ఏమివ్వగలను అన్నారట. అదండి, సో అంచేత ఈ పాటని అద్భుతంగా పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు. దీనితో మనకి ఈ సెగ్మెంట్ ముగుస్తుంది. అంటే మొదటి గంటలో మనం తెలుగులో అనువాద చిత్రాల నుంచి తీసుకున్న కొన్ని పాటలు మనం విన్నాం. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పాటలు రిక్వెస్ట్ చేసిన శ్రోతలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈ పాట గురించి నేను అడిగాను, ఏమడిగానంటే సినిమా పేరు తెలిసిపోతుంది సింధూర పువ్వు అని, కానీ సినిమాలో నటించిన ఆ నటీనటుల గురించి పేర్లు అడిగితే మనకి సరైన సమాధానం చెప్పారు రాఘవేంద్రరావు గారు, అలాగే వారి స్నేహితులు కూడా, అలాగే మనకి ఆస్ట్రేలియా నుంచి జయప్రద గారు కూడా మనకి ఆన్సర్ సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక తర్వాతి కార్యక్రమంలోకి వస్తే నేను స్టార్టింగ్ లో నేను ఏం చెప్పానంటే ఒక పాలకుల అబ్బాయి గురించి మనం తెలుసుకుందామని. ఎందుకంటే ప్యాషన్, ఆ ప్యాషన్ అనేది ఉంటే దానికోసం ఆ కళని నిజం చేసుకోవడం కోసం వాళ్ళు ఎంతైనా సరే శ్రమించి వాళ్ళు అనుకున్నది సాధించి ఆ పైన జీవితంలో విజయాలు కూడా సాధించారు అంటే మాత్రం అది గొప్ప విషయం. ఎందుకంటే ప్యాషన్ అందరికీ ఉంటే దానికోసం అందరూ ప్రయత్నం కూడా చేస్తారు, కానీ విజయం అనేది మాత్రం మన చేతిలో ఉండదండి. దాన్ని కొంచెం కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించాలి. అన్ని విధాలా కలిసి వచ్చి ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక క్రమశిక్షణ సినిమా రంగం లాంటి చోట క్రమశిక్షణ చాలా ముఖ్యం. మనకి నిచ్చెన ఎక్కడానికి ఎలా అయితే అవకాశాలు ఉంటాయో మనని అధపాతాళంకి జారవిడిచే పాములు కూడా అక్కడే ఉంటాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఏది నిచ్చెనం ఏది పాము జాగ్రత్తగా చూసుకుంటూ ఆ కెరీర్లో ఎదగడం, మంచి మంచి మంచి పేరు తెచ్చుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకుని పాలకొల్ల నుంచి కేవలం సినిమా దర్శకుడు అవ్వాలన్న కోరికతో మద్రాసు చేరి దాసరి నారాయణరావు గారి దగ్గర శిష్యరికం చేసి ఆ తర్వాత సినీ దర్శకుడుగా 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన గొప్ప దర్శకుడు శ్రీ కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారు దాసరి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత డైరెక్టర్ గా ఆయనకి అవకాశం వచ్చిన మొట్టమొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, కె రాఘవ గారు నిర్మించిన ఆ సినిమా ఇది. ఈ సినిమా ద్వారానే మనకి గొల్లపూడి మారుతిరావు గారు నటుడిగా కూడా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు తన సినిమాలు దాదాపు అన్ని సినిమాలలో ఎక్కువ భాగం ఆ సినిమాల్లో గొల్లపూడి మారుతిరావు గారి కొన్ని ముఖ్యమైన పాత్రలు ఇచ్చారండి. ఆ పాత్రల ద్వారా ఆయన చాలా ఫేమస్ అయిపోయారు. దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య మొట్టమొదటి సినిమా కోడి రామకృష్ణ గారికి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 సంవత్సరానికి పైగా ఆడిందండి. సూపర్ డూపర్ హిట్ అనమాట ఇది. సో ఈ సినిమాలో జేవి రాఘవులు గారి స్వరకల్పనలో నారాయణ రెడ్డి గారు రాసిన పాటలన్నీ కూడా అద్భుతమే. వాటిల్లోంచి ఒక పాట

ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. కోడి రామకృష్ణ గారు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి సినిమా. ఈ సినిమాలోంచి మీరు విన్న పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి జేవి రాఘవులు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. కోడి రామకృష్ణ గారు ఆయనకి గొల్లపూడి మారుతురావు గారు అంటే గురుభావన, చాలా అభిమానం ఆయన అంటే. అందుకని పట్టుపట్టి సినిమాలో ఆయన చేత నటింపజేశారు. గొల్లపూడి మారుతురావు గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ఆత్మకథలో కూడా రాసుకున్నారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో ఆయనది విలన్ పాత్ర. సో వాళ్ళ అమ్మగారిని ఈ సినిమాకి తీసుకెళ్తే మరి విలన్ అనగానే అందరూ సాధారణంగా తిట్టుకుంటుంటారు కదా, బయటకు వచ్చాక ఆవిడ అన్నారట, ఏమిటో ఈ సినిమాలో అందరు నేను తిట్టుకుంటున్నారా అంచేత నువ్వు ఆ అబ్బాయి వేసాడు ఆ రోల్ నువ్వు వేసి ఉండాల్సింది అన్నారట. అంటే చిరంజీవి గారి పాత్ర తల్లి కదా, అలాగే ఉంటుంది మరి. ఎనీవేస్, సో కోడి రామకృష్ణ గారు ఆ తర్వాత ఆయన తీసిన 100కు పైగా సినిమాలో చాలా వరకు గొల్లపూడి మారుతురావు గారికి చాలా మంచి రోల్స్ ఇచ్చారండి. ఈ సినిమాలో కూడా విలన్ గా దట్టి సుబ్బారావు, అలాగే తరంగిణ సినిమాలో గద్దముక్కు పంతులు, మనిషికో చరిత్ర, ఆ తర్వాత చాలా సినిమాల్లో గొల్లపూడి మారుతురావు గారికి చాలా క్రిటికల్ రోల్స్, అవన్నీ కూడా ఆయన అవన్నీ కూడా అద్భుతంగా పోషించారు. కోడి రామకృష్ణ గారు ఈ సినిమా తర్వాత తీసిన తరంగిణి, మనిషికో చరిత్ర ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యి వరుసపెట్టి హిట్లు అనమాట. ఒక రకంగా ఆయన ఒక్కసారి దూసుకొచ్చారు, ఎవరి అబ్బాయి ఇంతలాగా అంటే అన్ని సూపర్ హిట్లు తీసేస్తున్నారని చెప్పి. తరంగిణి సినిమా ఒకటండి, మంచి కథాంశంతో వచ్చిన సినిమా అది. భార్యాభర్తల మధ్య ఒక చిన్న సమస్య, ఆ సమస్యను ఆధారంగా తీసుకుని తీసిన సినిమా ఇది. ఆ సమస్య తెలుసుకున్న అతని స్నేహితుడు దుర్మార్గుడు అతను వాళ్ళిద్దరిని అంటే ఆవిడని ఆ స్నేహితుడు భార్యని ఎలా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, చివరికి అతని గతి ఏమైందన్నది చాలా అద్భుతంగా అంటే తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో కూడా పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే కోడి రామకృష్ణ గారు ఆయన సినిమాల్లో చాలా సినిమాలకు ఎక్కువగా నారాయణ రెడ్డి గారి చేత పాటలు రాయించుకున్నారు. ఆ పాటలు చూస్తే కూడా అర్థం, ఎంత అద్భుతమైన పాటలు. తరంగిణి సినిమాలో తరంగిణి అని చెప్పే ఒక పాట టైటిల్ సాంగ్, ఆ పాట బాగుంటుంది. ఈ పాటలో కూడా ఆయన ఆ భార్యను చూస్తూ ఆ భర్త పాడే పాట, ఆయన భార్యను చూస్తే ఆయనకు భావం కలిగింది. ఆ అమ్మాయిని చూసినప్పుడు అతని స్నేహితుడైన దుర్మార్గుడైన స్నేహితుడు కూడా భావం కలిగిందండి, ఎంత బాగా రాశారు ఆయన. ఆ భర్తకి ఏమనిపించింది అంటే అతని కళ్ళకి ఆమె ఏ విధంగా కనిపించిందంటే, నిర్మల సుర గంగాజల మంజుల స్వర్ణ కమలము క్షీర సాగర సమానీత సుధా పూర్ణ కలసము. అద్భుతంగా రాశారు ఆయన, చక్కటి భావన ఇది. కానీ ఆ స్నేహితుడికి ఆ అమ్మాయి ఎలా కనబడిందంటే, ఎదలో సూటిగా పదునుగా నటిన మదన బాణంలా కనిపించిందట. అందుకే సినిమా చివరిలో ఆ దుర్మార్గపు ఆలోచనకి ప్రతిఫలంగా సోలార్కి బలైపోతాడు అతను. బాలు గారు శైలజ గారు పడిన నారాయణ రెడ్డి గీతం జీవి రాఘవులు గారి స్వరకల్పనలో చాలా మంచి పాట అంటే ఇది. తరంగిణి సినిమా నుంచి

తెలంగాణ చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి గారి గీతానికి జేవి రాఘవులు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారు పాడిన పాట మీరు విన్నారు. మనం ఇవాళ 2 గంటలో ప్రముఖ దర్శకులు శ్రీ కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాలు నుంచి కొన్ని పాటలు మనం వింటున్నాం. డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, గ్రేట్ న్యూస్ ఫ్రమ్ డాలస్ మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడాంటిక్స్. డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్. సో క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి. హరి, ఈ లిమిటెడ్ మనకి, అంటే ఇది లిమిటెడ్ టైం ఓన్లీ. అపాయింట్మెంట్ కోసం కాల్ 972-484-5400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో చిరంజీవి గారితో ఆయన కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలు చేశారు. వాటిలో ఇదొక మంచి సినిమా అండి. ఇది హిందీలో వచ్చిన సినిమా, దానికి తెలుగు రీమేక్. చిరంజీవి గారు, సుమలత గారు, రంగనాథ్ గారు వీళ్ళందరూ ఇందులో కూడా మళ్ళీ గొడపూడి గారికి చాలా మంచి రోల్, తండ్రి రోలు. ఆయన ఏమాత్రం బాధ్యతలు గట్రా ఏమీ లేకుండా ఇంటిని పట్టించుకోకుండా ఏదో అలా బలాదురుగా తిరిగే రకం, చాలా బాగుంటుంది ఆయన రోల్ ఈ సినిమాలో. ఈ సినిమాలోంచి సత్యం గారు స్వరకల్పంలో నారాయణ రెడ్డి గారు రచన చేసిగా సుశీల గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక మంచి పాట. సినిమా పేరు ఆలయ శిఖరం.

0: ఆలయ శిఖరం ఈ సినిమా నుంచి డాక్టర్ సీనారెడ్డి గారి రచనకి, సత్యం గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. మనం బ్రేక్ వైపు వెళ్తున్నాండి. ఈ లోపు ఒక మంచి పాట, ఒక అద్భుతమైన పాట, అత్యద్భుతమైన సినిమా నుంచి మీకు నేను వినిపించబోతున్నాను. ఈ పాట వినండి. పాట తర్వాత, బ్రేక్ తర్వాత మళ్లీ మనం ఈ పాట గురించి, ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మాట్లాడాల్సిన సినిమా అంటే ఇది.
1: సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, in the specials me dagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbella pa, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amki paneer tikka, chami kava parata.
5: In the rogue, and you know, specials matra mai adina.
4: Inga unnai, chappantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made. And completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
6: Hello, dinner plans and the group lower M Sapadiya Salar.
7: What a dare. Completely exhausted. Dinner plans and the...
8: Name on the lady rose dinner ki. Dinner plans and the...
0: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
9: యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎనర్జీ ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
14: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపోడి శ్రీనివాసరావు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. విరామానికి ముందు మీరు విన్న ఆ పాట మీ అందరికీ తెలిసిందే, అంకుశం అనే సినిమా నుంచి, రాజశేఖర్ గారు నటించిన సినిమా. ఆ పాట సాహిత్యం తీసుకోండి, ఇప్పటిదా చీకటితో దీపానికి సమరం అని చెప్పి మల్లెమాల సుందరరామరెడ్డి గారు రచన చేసిన ఆ పాటలండి. ఆ సినిమాలో మల్లెమాల గారు ముఖ్యమంత్రిగా ఒక మంచి పాత్ర కూడా పోషించారు. అప్పట్లో సంచలనం సృష్టించింది సినిమా. ముఖ్యంగా రాజశేఖర్ గారి సినిమాలో యంగ్ రింగ్ మాన్ రోల్స్ లో ఇదొకటి. ఇటువంటి రోల్స్ చేసి ఆయన తారాస్థాయికి చేరుకున్నారు, తార ప్రధానికి చేరుకున్నారు. ఆయన అంటే ఒక స్టార్ గా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఈ సినిమా, ఇటువంటి సినిమాలు అంటే మంచి రచన, మంచి దర్శకత్వం, నటన అద్భుతంగా ఉంది, అందువల్ల సినిమా హిట్ అయింది. ఇది ఇంకా అంటే ఈ సినిమా గురించి చెప్పడానికి ఎందుకు హిట్ అయిందంటే ఇవన్నీ కారణాలు. కాకపోతే ఇంకొక కారణం కూడా ఉంటుందండి. కొంచెం ఆలోచిస్తే సమాజంలో ప్రజలందరూ కూడా ఒక రకంగా చుట్టూ జరుగుతున్న ఈ సంఘటనల పట్ల, వీటన్ని పట్ల విసిగిపోయి ఉంటారన్నమాట. అంటే ఈ అప్పట్లో అప్పటి పరిస్థితులు మనం తీసుకుంటే ఇప్పుడు లేవా అంటే ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి. బట్ అప్పుడు ఇంకా మరికొంచెం ఎక్కువ విజిబుల్ గా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ లంచగొండితనం, ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలో లంచగొండితనం, నెక్స్ట్ రౌడీయిజము, కళ్ళెదురుగుండా అన్యాయం జరుగుతుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి, వీటన్నిటితోనే ఒక రకమైన నిస్సహాయత అనమాట. ఒక రకమైన కోపంతో ఉంటాడు ఆ సమాజంలో ఆ పౌరుడు. అతనే సినిమాలో ఒక సినిమా తీటర్ ఒక ప్రేక్షకుడిగా వెళ్లినప్పుడు ఆ సినిమా సినిమాలో తను చూసిన ఈ సంఘటనలు కళ్ల ముందు తెర మీద కనిపిస్తున్నప్పుడు ఒక హీరో వచ్చి ఆ అన్యాయాన్ని ఎదిరించి ఆ దుర్మార్గులను చీల్చి చండాడుతుంటే అప్పుడు ఆ ప్రేక్షకుడికి అమ్మయ్య కనీసం ఎక్కడైనా సరే నా కళ్ళెదరకుండా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేవాడు ఒకటి కనిపించాడని తనలోని ప్రేక్షకుడు. ఎందుకంటే మనం సినిమా చూస్తున్నప్పుడు మనల్ని మనం ఆ పాత్రలోకి మనం ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసి మనమే అన్నట్టు ఊహించుకుంటుంటాం. అంచేతంటే మనలో నా కోపం చెలారుతుంది. ఇటువంటి సినిమాల్లో బాగా హిట్ అవడానికి ఒక రకమైన కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. మీకు టీకృష్ణ గారి సినిమాలు తీసుకుంటే ప్రతిఘటన లాంటి సినిమాలు, అంతేకాదండి బిఎస్ శాంతి గారి కర్తవ్యం సినిమా, ఇవన్నీ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీస్ మీకు. ఎందుకంటే ఆ సినిమాలో జరిగే సంఘటనల్ని మీరు చూసుకుంటే ఏముంటుందంటే ఏముంది మనకి రోజు టీవీలోనూ పేపర్ల ద్వారా ఈ అవినీతి అక్రమాలు ఈ లంచగొండితనం లేదంటే గుండాగిరి ఇవన్నీ ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మనకి కొత్తగా చెప్పేది ఏముంది అంటే ఏం లేదండి. మనలో ఉన్న ఈ కోపాన్ని లేదంటే ఈ అసహాయత నిస్సహాయతని వెంటౌట్ చేసుకోవడానికి ఆ తెర మీద మనకు ఒకటి కనిపిస్తాడు. ఆయన ద్వారా మనం అది మనం వెంటౌట్ చేస్తాం. అమ్మయ్యా మంచి పని ఏంటని మనం అనుకుంటుంటాం అనమాట. ఆ విధంగా అందుకనే ఆ సినిమాలు మనకు అంత బాగా కనెక్ట్ అవుతాయి. అంత బాగా మనం ఆ సినిమాలని అంటే విజయవంతం చేశాం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన మరొక మంచి సినిమా, ఆ సినిమాలోంచి ఇంకొక మంచి పాట ఇది. జీవి రాఘవరావు గారి స్వరకల్పన, డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచన, బాలుగారు సుశీల్ గారు పాడిన పాట. ఒక రకంగా కోడి రామకృష్ణ గారి సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు జీవి రాఘవరావు గారు అయితే ఆస్థాన రచయిత నారాయణరెడ్డి గారు అని చెప్పచ్చు. చాలా పాటలు ఆయనే రాశారు, జీవి రాఘవరావు గారి స్వరకల్పన చేశారు. మంచి పాట అండి ఇది. ముక్కు పడక అనే సినిమా నుంచి, భానుచంద్ర గారు సుహాసిన గారు విజయశాంతి గారు నటించిన ముక్కు పడక సినిమా నుంచి.

ముక్కుబడక సినిమా నుంచి మీరు విన్న పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి జేవి రాఘవల్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడగా మీరు విన్నారు. జాయిన్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్ విత్ అన్బీటబుల్ షాపింగ్, ఇమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ స్ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అండ్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీ. First 5 customers are spending $150 or more. Each day receive a free 10-gram silver coin. Raffle entry on purchasing of $200 or more. Free face painting and mehndi, fresh sugar cane juice and coconut drinks. Special gifts, giveaways throughout the weekend. Happening August 7th, 8th and 9th, 2026 at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. మనకి ఇంకొక మూడు నాలుగు పాటలకి అవకాశం ఉంది, వీళ్ళని త్వరగా కొన్ని మంచి పాటలు వినిపిస్తాం. ఎందుకంటే 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ గారి సినిమాలలో చాలా మంచి పాటలున్నాయండి. వాటిలోంచి ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట ఒకటి. ఈ సినిమా కూడా ఆయన దర్శకత్వంలో వచ్చింది. వెంకటేష్ గారు, భానుప్రియ గారు, గౌతమ్ గారు నటించారు. ఈ సినిమాలో కూడా కొల్లపూడి మారుతీరావు గారికి ఒక మంచి సాంగ్ ఉంది ఆయనకి, మంచి పాత్ర ఉంది ఆయనకి. సో ఆ సినిమా నుంచి ఈ పాట. ఇది సాధారణంగా జేవి రాఘవల్ గారు సంగీతం అందిస్తారు కదా, ఈ సినిమాకి మనకి కె మహాదేవన్ గారు స్వరకల్పన చేశారు. ఈ సినిమాకి వారు స్వరకల్పన చేయగా ఇది నారాయణ రెడ్డి గారి గీతం, బాలు గారు, జానకి గారు పాడిన పాట.

శ్రీనివాస కళ్యాణ్ ఈ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట నారాయణ రెడ్డి గారి గీతానికి కె మహాజన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల్ గారు పాడిన పాట. కోడి రామకృష్ణ గారి సినిమాలు దర్శకత్వం వహించిన సినిమాలంటే భార్గవాడ్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలండి, ఎందుకంటే తెలుగులో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఏదో మనకి కోదండ రామిరెడ్డి గారి దర్శకత్వం, చిరంజీవి గారు నటించగా ఇళ్ళరాజా గారి స్వరకల్పన, వీటూరు సుందరరామూర్తి గారి గీతాలు, ఇలాగా మనకి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహించిన సినిమాల్లో భార్గవాడ్స్ ప్రొడక్షన్స్ పతాకం ఎస్ గోపాల్రెడ్డి గారు నిర్మించిన సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహిస్తే బాలకృష్ణ గారు నటించిన సినిమాలు ఇవన్నీ, వాటిలో ఎక్కువగా కె మహాదేవన్ గారి స్వరకల్పన చేశారు. అదొక కాంబినేషన్. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో, దసరా సంక్రాంతి సందర్భాల్లో ఈ భార్గవాడ్స్ నుంచి వచ్చిన సినిమాలు చేసే సందడి ఇంత అంత కాదండి. పండుగ వాతావరణం ఒక్కసారి అమాంతం ఆ స్థాయిని పెంచేసి ఆ సందడి హడావిడే వేరు మనకి. అంటే పండుగ కంటే ముందే సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఒక 4-5 రోజులు ముందే రిలీజ్ అయితే అప్పటి నుంచే పండుగ మొదలైపోతుంది మనకి, అంతలాగుండేది. ఇంకోటి ఏంటంటే భార్గవాడ్స్ గోపాల్రెడ్డి గారు సినిమా నిర్మిస్తున్నారు అంటే ఇంకా ఆలోచించిన సంవత్సరం లేదు. దర్శకులు కోడి రామకృష్ణ గారు అయితే అది బాలకృష్ణ గారు నటించిన సినిమా. ఇంకా చెప్పాలి హీరోయిన్లు అంటే మన విజయశాంతి గారు, రాధ గారు, సుహాసిని గారు, వీళ్ళందరూ. అలా చాలా సినిమాలు వచ్చాయి, అన్ని సూపర్ డూపర్ హిట్లు. వాటి నుంచి కొన్ని పాటలు మనం విందాం. ఇది ముబగోపాలుడు అనే సినిమా నుంచి, ఇది నారాయణ రెడ్డి గారి గీతానికి కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట.

బాలకృష్ణ గారికి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది కూడా కోడి రామకృష్ణ గారని చెప్పాలి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారి కెరీర్ లో నాకు తెలిసి మొట్టమొదటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అది. ఆ సినిమాలోంచి ఒక మంచి పాట, ఎందుకంటే దీని తర్వాత ఇంకొక పాటతో మన కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి వీరైన ఎక్కువ పాటలు వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఇది మంగమ్మ గారి మనవడు సినిమా నుంచి నారాయణ రెడ్డి గారి గీతం, కె మాధవన్ గారి స్వరకల్పన, బోరువు గారు సుశీల్ గారు పాడిన పాట.

అదండి, కార్యక్రమం చివరకు వచ్చేసాం మనం. ఇలాంటి కార్యక్రమాన్ని ఆదరించిన శ్రోతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పాలకి కార్యక్రమంలో మళ్లీ సెలవు కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ కోడిరామకృష్ణ గారు దర్శకత్వం వహించిన మరొక మంచి సినిమా నుంచి, బాలకృష్ణ గారు నటించిన సినిమా, ఆ సినిమాలో నుంచి మరొక మంచి పాట

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Istinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Mera tumhara hamara pyar sabka favorite India bazaar.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana India the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యూస్ టు జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే and best of all it avoids complaints
2: istinamma vayanam puttukundi vayanam ee shravana masallo mee radio surabhi meek andistondi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com అదే 9 to 5 సేమ్ డెస్క్ సేమ్ రోటింగ్ మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్ ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com ఇండియా బజార్ ఫ్రాంచైజీ యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్.
10: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
2: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: హాయ్, అండ్ రామగోపాల్ వర్మ.
4: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల
1: మలుపులలో అలకల అలచిన

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Istinamma vayanam puttukundi vayanam ee shravana masallo mee radio survey meeku andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surabhi mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedam cheptundi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: లేడీస్ అండ్ జెంటిల్మెన్, మునుపెన్నడు లేని బ్రహ్మాండమైన నృత్యాలు అభినేస్తాం.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను నివేదన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
5: Yes, sir.
4: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
5: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్.com ఆర్ కాల్ 848-244-0213.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మా,
1: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, you make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD.

சரணமையப்பா. பள்ளி

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వీవీఎఫ్ ఎగ్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Mosandi endu telin vaisulani
6: preminchana rubaru rubaru
5: mosam chestam telidu kada Juliet
6: rubaru.
5: Now, man.

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtav ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedan cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padne విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
4: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: Yes sir.
8: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజదాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
11: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
12: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
13: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
14: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
14: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: Hey Hyderabad, are you guys ready to rock and roll? I can't hear you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosam aina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి,
0: రేడియో సురభి,
13: రేడియో సురభి,
0: రేడియో సురభి,
13: రేడియో సురభి
0: 107.9 FM HD3.
14: Shiela.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో
5: సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
9: రేడియో సురభి 107.9 FM HD3.

0: Lucky Ishtam Lake.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani Ayurvedam cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padinchu విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge, though, Niko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Adhe 9-to-5, same desk, same routine. Me entrepreneurial journey model pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీకావా పరోటా.
4: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఇస్ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: istinamma vayanam puchukundi vayanam ee shravana masallo mee radio survi meek andistondi kotta sambaralu maa survi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: తొడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళ వా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్లీ పనీర్ టిక్కా, చమిక పరోటా.
2: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కవింతలకి కేరింతలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.

0: Groceries, Festival Shopping, Unexpected Guests, Handle It the Swadeshi Way.
1: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
2: Istinamma Vainam, Puchukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi.

Yes, we are back there. Dhanathan Avinash to DFW Morning Vibes and Dharu. Only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru. మన ఇలాంటి టైంలో మనం వెనక్కి వచ్చాక ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏం ప్లాన్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతుంది. ఏంటి అంటే, సో ఈ మధ్య కాలంలో ఎంత కాదనుకున్నా సరే డిసిప్లిన్ అన్న పదం గురించి, మార్నింగ్ రొటీన్ అన్న పదం గురించి ఐ కాంట్ ఎంఫసైజ్ మోర్ తెలుసా. నేను ఈ మధ్యన

చిన్న బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది నాకు, అదేంటంటే జర్నల్ రాయడం. సో రోజు మొత్తం అంటే జర్నల్ కూడా ఎలా ఉందంటే రోజు మొత్తం నువ్వు ఏం చేస్తావనే చాలా క్రిస్టల్ క్లియర్ గా అడుగుతుంది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రాసినప్పుడే నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఓహో ఇంత తప్పులు చేసావు మనం అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ చాలా కంగారు గారిని ఆఫీస్కి వెళ్తున్నాను, కంగారుగా ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం అంటే నైట్ అంటే మార్నింగ్ లేట్ గా లేవడం లేదు, మార్నింగ్ లేట్ ఎందుకు లేచాం, నైట్ త్వరగా పడుకోవట్లేదు కాబట్టి, నైట్ త్వరగా ఎందుకు పడుకోవట్లేదు, ఈ రీజన్స్ వల్ల కాబట్టి, ఇలా ప్రతిదీ ఇట్ ఆల్ బాయిల్ డౌన్ టు వన్ థింగ్. అదేంటి అని అంటే ఓ ప్రాపర్ టైం కి పడుకున్న ప్రాపర్ టైం కి లేస్తే మిగతా అన్ని సెట్ ఆటోమేటిక్ గా కంట్రోల్ లో ఉంటాయని చెప్పి. ఇజ్ దట్ నాట్ చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి చెప్పింది? డోంట్ యు థింక్ సో? అంటే అది ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లగా మన పనులన్నీ టైంకి అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ గా ఎక్కడో చోట బాడీకి కావాల్సిన ఎసెన్షియల్స్ కూడా మనం ఇవ్వనప్పుడు గుర్తొస్తుంది అనమాట, ఓహో ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఆల్ బాయిల్డ్ డౌన్ టు దాట్ లైఫ్ స్టైల్ విషయాలే అని చెప్పి. సో ఆన్ దాట్ నోట్ పొద్దున్నే ఏవైనా గుర్తు చేయాలి ప్రపంచానికి ప్రతిరోజు అని అంటే మాత్రం మార్నింగ్ రొటీన్ మాత్రం సెట్ చేసుకోండి మాస్టర్. మార్నింగ్ రొటీన్ ఈజ్ ఎవ్రీథింగ్. లేవగానే అలాగా ఫోన్లు చూసి వాట్సాప్ చూసి కన్నర్లు పడిపోద్దు, వెంటనే మెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోద్దు, టేక్ సమ్ టైమ్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఆన్ దట్ నోట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ నౌ ఇస్ దట్ పొద్దు పొద్దునే లేచి లైట్గా స్ట్రెచెస్ చేస్తూ మార్నింగ్ వాక్ బ్లాక్ కాఫీనో లేకపోతే ఓ జర్నల్ రైటింగో లేకపోతే ఓ రీడింగ్ ఓ బుక్ లేకపోతే అసలు ముందు నర్సరీకి వెళ్ళి నా మొక్కలు ఎలా ఉన్నాయి ఏం మాట్లాడుతుంది ఈరోజు నాకు అది ఏం చెప్పాలనుకోని డిసైడ్ అవ్వడం, ఏదైనా కానీ ఓ స్ట్రిక్ట్ మార్నింగ్ రొటీన్ అయితే నేను డెఫినెట్లీ ఫాలో అవుతాను. అవి అసలు ప్రపంచం కాలిపోని వరల్డ్ వార్ 3 రాని నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటే గనక లెట్ మీ నో యువర్ థాట్స్. 9726361966 ఇస్ మై కాలి నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలర్స్ నెంబర్ వన్ రేడియో స్టేషన్. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, ఇప్పుడు నేను ఇంత సూటిగా ప్రశ్నలు అడిగితే ఆబ్వియస్లీ ఏమనిపిస్తే కళ్ళు సూటిగా చూడద్దని చెప్తే అందుకే పాటిస్తున్నాను.

0: Yes, Dev Dhanadhan Avinash Todi, FW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station and OG Telugu radio station of Dallas Vintunaru. మరి ఈ టైంలో పొత్తు పొద్దున్నే అంటే ఈ బిజినెస్ ఎంత బాగా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ క్లయింట్స్ ఉండటం వల్లే కదా. సో క్లయింట్స్ గురించి ఒక మంచి మాట పొద్దున్నే చెప్దాం అనిపించింది. సో ఈ రోజు మార్నింగ్ ఓవర్ రీకాల్ చేద్దాం. అదేంటి అని అంటే, సో ఆగస్ట్ 7th, 8th, 9th మీరు కనుక ఇండియా బజార్ దగ్గరలో వెళ్తే, ఎస్పెషల్లీ ఫోర్ట్ వర్త్ లో ఒక గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట. అందులో ఈ 3 ఎక్సైటింగ్ డేస్ లో అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఫస్ట్ 5 కస్టమర్స్ హూ స్పెండింగ్ ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ $150 ఈచ్ డే రిసీవ్ అ ఫ్రీ 10 గ్రామ్ సిల్వర్ కాయిన్ అంట. రాఫెల్ ఎంట్రీస్ ఆన్ పర్చేస్ అబౌవ్ $200 అండ్ మోర్ ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ అండ్ ఫ్రెష్ షుగర్ కేన్ అండ్ కోకోనట్ డ్రింక్స్, స్పెషల్ గిఫ్ట్స్, గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ ఇవన్నీ ఉండబోతున్నాయండి. సో వీకెండ్ కి ఒక ప్లాన్ కావాలి, ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలి అండ్ దానితో ఒక వాల్యుయేషన్ కూడా కావాలి అని అనుకుంటే మాత్రం ఆగస్ట్ 7th, 8th, 9th దిస్ యువర్ ప్లాన్. ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 5152 క్వాడ్రంట్ వే ఫోర్ట్ వర్త్ టెక్సస్ లో అవుతుంది అనమాట. సో ఇండియా బజార్ ఇస్ అ ప్లేస్, ఫోర్ట్ వర్త్ లో గ్రాండ్ ఓపెనింగ్ అవుతుంది. ఆబ్వియస్లీ మోస్ట్లీ మన సెంటర్ లో పెద్దగా ట్రాఫిక్ జామ్ లాంటివి అవ్వవు కాబట్టి ఉరుకులు పరుగులు పడకుండా ప్రశాంతంగా వెళ్ళండి అండ్ కుదిరితే సిల్వర్ కాయిన్ గానీ, ఐఫోన్ గానీ, ఐప్యాడ్ గానీ, టీవీ గానీ ఏదైనా వెళ్ళవచ్చు అనమాట. అది ఇండియాలో అనుకున్నాను, డాలస్ లో కూడా ఇలాంటి ఆఫర్లు ఉంటాయా, బాగుందండి. ఎనీవేస్ మీరు రేడియో సురభి ఐవాయిస్ లో అయినా వినొచ్చు, ఐవాయిస్ లో యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ లో అయినా వినొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌన్లోడ్ చేసి ఎక్కడైనా వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోండి రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ the catering, okay? Sure. How many people are we expecting? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.

0: మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా ఏదోసంటే ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

ఆషాఢం సేల్ ఆషాఢం సేల్ ఆషాఢం సేల్ ఇలాంటివన్నీ ఉంటాయా బంపర్ ఆఫర్లు అని చెప్పి నేను నిన్న మన లిజనర్ అడిగా మిగతా మిమ్మల్ని అడిగా. సో అలాంటి సేల్స్ అన్ని ఉండవు కానీ టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ప్రజలు కదా, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్. ఎందుకంటే క్లోత్స్ అండ్ స్కూల్ ఎస్పెషల్లీ స్కూల్ తప్పేస్ దట్ క్వాలిఫై ఆర్ విల్ బి ట్యాక్స్ ఫ్రీ అట్, అది కూడా ఆగస్ట్ 7th నుంచి ఆగస్ట్ 9th దాకా. అండ్ యూ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ విత్ నెక్స్ట్ వీక్ లో ఇవన్నీ స్కూల్స్ అండ్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి. సో టు హెల్ప్ ఫ్యామిలీస్ అండ్ సేవ్ ఆన్ బ్యాక్ టు స్కూల్ షాపింగ్ జస్ట్ వీక్ ముందు లిస్ట్ అయితే వచ్చేసింది. ఏమేమి క్వాలిఫై అవుతాయంటే బ్లైండర్స్, ఫోల్డర్స్, బ్లాక్ బోర్డ్ చాక్, బ్యాక్ ప్యాక్స్, లంచ్ బాక్సెస్, స్కూల్ సప్లై కిట్స్, ఎరేజర్స్, గ్లూ, పేపర్ నోట్బుక్స్, బేసిక్ గా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు షాపింగ్ అండ్ స్కూల్ సప్లైకి సంబంధించి అన్ని. ఒకవేళ $100 కన్నా పర్ ఐటమ్ ఉంటే కనుక అవన్నీ సేల్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లో వెళ్ళిపోతాయంట. అండ్ మోస్ట్లీ డైరీ క్లోతింగ్ సచ్ అస్ బ్లౌజెస్, ప్యాంట్స్, జాకెట్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని క్వాలిఫై అవుతున్నాయి. మరి ఏవి క్వాలిఫై అవ్వట్లేదంటే ఆల్టరేషన్ ఆర్ క్లీనింగ్ సర్వీసెస్ గానీ, ఐటమ్ యూస్ టు రిపేర్ ఆర్ మేక్ క్లోతింగ్ సచ్ అస్ యాన్ ఆర్ ఫ్యాబ్రిక్ గానీ, యాక్సెసరీస్ సచ్ అస్ జ్యువెలరీ, పర్సెస్, అంబ్రెల్లా అండ్ లగేజ్ గానీ, కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ గానీ, టెక్స్ట్ బుక్స్ గానీ ఇలాంటివి క్వాలిఫై అవ్వట్లేదంట. టెక్స్ట్ బుక్లు క్వాలిఫై అవ్వకపోతే ఏముందండి, ముందు ఇయర్ వాటి తీసుకుంటే సరిపోతుంది కదా, ఫ్రీ అలా కుదరదురా, ఇది యుఎస్ అని అంటారా. ఎనీవేస్ ఈ టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ కబుర్లు విన్న తర్వాత నిజంగానే లిస్ట్ లో ఇలాంటివి యాడ్ చేస్తే బాగుంటుంది, అవి ప్రతిదీ కాస్ట్లీ అయిపోతుంది అన్నట్టు మీ మైండ్ లో ఏదైనా ఒక రింగ్ బెల్ రింగ్ అయిందా? మరి లేట్ ఎందుకు? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 దాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. నాకైతే మా ఊరు తణుకులో సొసైటీ దగ్గర స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు బుక్స్ కొనుక్కున్న రోజులు గుర్తొస్తున్నాయి. నార్మల్ గా స్కూల్లో అయితే 18 రూపీస్ నోట్బుక్ అయితే అక్కడ 12 రూపాయలు అనమాట. సో నోట్బుక్స్ అన్ని అక్కడ కొనుక్కుని టెక్స్ట్ బుక్ లని ముందు అన్నయ్య దగ్గర నుంచి తెచ్చుకుని బెల్ట్లు టైల్ మాత్రమే మ్యాండేటరీ కాబట్టి, మోస్ట్లీ యూనిఫామ్ పాత ఇయర్దే రిపీట్ చేస్తాం కాబట్టి ఇట్లా కాస్ట్ సేవింగ్ చేసేవాళ్ళం. మరి మీరేం సేవ్ చేస్తున్నారు, ఎలా సేవ్ చేస్తున్నారు? 9726361966. మీన్వైల్ నేను అట్లా పక్కకెళ్ళి గుర్తుకొస్తున్నాను అంటాను. నెంబర్ మళ్ళీ చెప్తున్నా, 9726361966.

0: ఏంటని పాత్ర చెప్పేసి అన్ని స్కూల్ గురించి మాట్లాడి ముందు వస్తున్నాయంటే నిజంగా మాకు అన్ని పాత్రలు గుర్తుకొచ్చాయి.
1: చెప్పండి సార్, టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ
0: టెక్స్ట్ బుక్ తీసుకుంటానంటే మీరు సమ్మర్ లో అయిపోయిన సమ్మర్ హాలిడేస్ అయిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అరే వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాడి వెహికల్ బుక్స్ తెచ్చుకోరా, వాడు అన్ని అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వాడు అండర్లైన్ చేసినట్టు ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసినట్టు మనకి యూజ్ అవుతుంది. తీసుకోరా బుక్స్ అని చెప్పాము. అక్కడికి వెళ్తే ఏమో వాడికి ఆల్రెడీ కాంపిటీషన్ ఉండేది, ఇద్దరు ముగ్గురు వెళ్ళి అడిగాను వాళ్ళని.
1: అందులోనే నేను సేమ్ ఒకరి దగ్గర నుంచి తెచ్చుకునేవాడిని. ఒక ఇయర్ వెళ్ళి అడిగినప్పుడు లేదమ్మా ఆల్రెడీ మా చెల్లికి ఇచ్చేస్తున్నాం, వాళ్ళ చెల్లికి ఇచ్చేస్తున్నాం అనగానే ఇరిటేషన్ వస్తుంది అనమాట మిడిల్ క్లాస్ మైండ్ సెట్.
0: అంటే మా కజిన్ గారు అనేవాడు ప్లస్ మా సార్ టీచర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చేవాళ్ళు బుక్స్ అడగడానికి. అదే నేను వాళ్ళకి కొన్ని చెప్తే అదే మా ఆడికి ఇచ్చాను కొన్ని అంటే కొందరు ఇవ్వండి అనేవాళ్ళు. సరే వీళ్ళకి కొన్ని వాళ్ళకి డిస్కౌంట్ చేస్తాను.
1: అవును.
0: కానీ తర్వాత ఏంటంటే షాపుల్లో వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి కదా మనకి మ్యారథాన్ అప్పుడు అన్ని ఫుట్బాల్ అన్ని పైన వచ్చాయి, అట్లాంటి బుక్స్ కావాలి మనకి. కొంచెం ఇంట్లో ఏమో తింటారు, ఇంట్లో ఏమో తింటారు, కానీ అలాంటి మళ్ళీ కొన్ని తెచ్చుకురావాలి గుర్తొచ్చి అన్ని
1: అది ఎలా చెప్పాలి వాళ్ళకి. బుక్ కాదు సార్ ఇంపార్టెంట్, పైన అట్టే ఇంపార్టెంట్ అని.
0: ఎగ్జాక్ట్లీ రైట్ రైట్.
1: థ్యాంక్ యూ అండి. మీ పేరు జేపీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో తెలుగు ట్యూషన్, బట్ బిఫోర్ దాట్ ఇంకొకసారి ఐ జస్ట్ వాంట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అరౌండ్ ఇట్. సో టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువ రేట్ కే దొరుకుతున్నాయి. ఇఫ్ ఇట్ ఇస్ అండర్ $100, చాలా మటుకు ఐటమ్స్ మీద లైక్ ఎరేజర్స్, గ్లూస్ ఇట్లాంటి వాటి మీద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ జరగబోతుంది అనమాట, సేల్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో ఆన్ దిస్ నోట్ August 7th నుంచి 9th వరకు ఒక ఆషాఢం సేల్ అనుకోండి టిపికల్ గా స్కూల్కి వెళ్లే వాళ్ళకి. సో చిన్నప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఇంచక వేరే వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకుని, టెక్స్ట్ బుక్లు తెచ్చుకుని, ఆబ్వియస్లీ వాళ్ళు అండర్లైన్ చేసినవన్నీ మనకి హెల్ప్ అవుతూ, స్కూల్లో నోట్బుక్స్ కనుక కాస్ట్లీగా ఉన్నాయనిపిస్తే, మా ఊర్లో అయితే సొసైటీ అని ఉంటుంది అనమాట, అక్కడ 12 రూపీస్ కి ఉంటాయి, స్కూల్లో 18 రూపీస్ అయితే. సో ఇట్లా ఎలాగోలా లాగించేసేవాళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు పిల్లలకి నిజంగానే కావాల్సినవన్నీ కొనాలి, కొనకపోతే అలిగేస్తారు. సో ఏ విషయంలో నిజంగానే ట్యాక్స్ కొంచెం తగ్గితే బాగుంటుంది, ఇలాంటి విషయాల్లో కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, లేదా ఒక $5 $10 ఎక్కువైతే కొనేస్తానులే అని అంటారు. సో ఆ రోజులు గుర్తు చేసుకుందాం స్కూల్ రీఓపెనింగ్స్ టైంలో. లెట్ మీ యువర్ థాట్స్ 972-636-1966 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. మా క్లాస్ లో ఒకడు ఉండేవాడు, వాడి పేరు బాలు. అసలు క్లాస్ లో అందరూ వాడి నోట్సే వాడేవారు అసలు, ఎందుకంటే బాలు రాసిన నోట్బుక్ అంటే బైబిల్ రేంజ్ అనమాట అది. ఆ బాలు ఎవరో తెలుసా మీకు? నాగచైతన్య గారు అండి, 100% లెవెల్ నుంచి, అది మ్యాటర్. మీరు మాత్రం కాల్ చేయండి 972-636-1966 ఇస్ మై కాల్ నెంబర్. మళ్ళీ చెప్తున్నా 972-636-1966.

వచ్చేసా మళ్ళీ ఇంకొక తెలుగు మాటతో లైట్ గా బుర్రకి పదును పెట్టడానికి వచ్చేసా. ధనాధన వినాశ్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు. ఓనీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మ్యాటర్ ఏంటంటే నిన్నటి నుంచి ప్రాపర్ తెలుగు మాస్టర్ వైబ్స్ లో నిన్నేంటి మనటి నుంచి తెలుగు మాస్టర్ వైబ్స్ లో మనకు కొన్ని గేమ్స్ ఆడుతున్నాం. అదేంటి అంటే ఓ తెలుగు పదాన్ని తెలుగులోనే చెప్తాను కానీ ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు అనేది గెస్ చేయాలి అని చెప్పి చెప్తున్నా అనమాట. అంటే ఇప్పుడు నిసి వర్ణోష్టోదకం అని అన్నమాట. ఏ యునో నిసి వర్ణం ఉదకం అంటే బ్లాక్ కాఫీ మాస్టారు అని డీ కూడా చేశారు. దానికి క్షీరోదకం అని కూడా పేర్లు పెట్టేశారు మిల్క్ కాఫీ అయితే. నిన్న తేనీరు అంటే ఏంటని అడిగా, తేనీరు అంటే ఛాయ్ మాస్టారు, తే ఆకులతో పెడతారు. కానీ ఇది ఏ సంధి ఏ సమోసా అని అన్నాను, మాకు తెలియదు సార్ బట్ మీనింగ్ అయితే అది అని అన్నారు. అది హది పక్కన పెట్టిన శ్రీని గారు రిటర్న్ లో నాకే ఓ టెస్ట్ పెట్టారు. ఉదయ వ్యాహ్యాలి అంటే ఏంటో కనుక్కోవి అని అన్నారు. దాని పేరు మార్నింగ్ వాక్ అని కూడా డీకోడ్ చేశాం. మరి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ పేరుతో ముందుకొచ్చా. అదేంటంటే ఈ తెలుగు పదం ఏంటి అనంటే సంచార గణిని. ఓకే, దాని పేరు సంచార గణిని. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓకే, అది ఈ రోజు మెదడుకు మేత. సో సంచార గణిని అంటే ఏంటి? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas untunnaru. Ippudu oka oka oka person asli sanchara ganini lekapothe aina pani cheyaleru. Alanti person gurinchi oka paata Maharshi movie nunchi coming up for you. 9726361966 is my calling number.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakawala chetla nunchi pullu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi velladam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. మీకు వాయనం ఇవ్వడానికి

0: పాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
1: వస్తున్నా అక్కడికే వస్తున్నా. కంగారు ఎందుకు నీకు నాకు అర్థం కావట్లేదు. దే ధనవర్ధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. ఏంటి మీ మేనేజర్ కి ఇట్లానే చెప్పాలనుకున్నారు కదా, వస్తున్నా కంగారు ఎందుకు వస్తా కదా 10 నిమిషాలు ఓ సాగుపడేస్తావు. తెలుసు నాకు ఆఫీస్ టైం, గ్యాప్ లో స్టాండ్ ఒక జాను అక్కడ జాను ఇక్కడ జాను ఒకటే గోళ. ఎస్ ఇలా చెప్పాలనుకుంటాం కానీ చెప్పాను అది మీరు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ తిట్లన్నీ ఎక్కడ తిట్టుకుంటున్నారు అని అంటే డాలస్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ లో. అసలు నిజంగా డౌన్ టౌన్ ఏరియాలో ఇప్పుడు ట్రాఫిక్ ఉంది I-30 and I-45 రూట్ లో. అబ్బో మామూలుగా లేదు, అసలు సూర్యుడు నిద్ర ఎట్లాంటిది అనమాట. అలాగే 635 రూట్ ఎస్పెషల్ ఇండస్ట్రీ 635 టీ ఎక్స్ప్రెస్ ఫార్మర్స్ బ్రాంచ్ వెళ్తే రోడ్ క్లోజర్ ఉంది అండ్ ఆ స్ట్రెచ్ బేసిక్ గా కొంచెం స్లో మూవింగ్ ఉంది. అలా కాదు కొంచెం ముందుకొచ్చి ఆబ్వియస్లీ తొడగొడతాం ముందుకెళ్తానంటే మాత్రం రిచర్చ్ దగ్గర మీరు ఆగాల్సిందే. సో అది కాకుండా ప్లేనో వైపు వెళ్తుంటే మరి పెద్దగా ఆపేసింది ట్రాఫిక్ లేదు. బట్ ప్లేనో నుంచి ఓక్ పాయింట్ పార్క్ వైపు వెళ్ళి ఆ ఏరియా వైపు ఆలన్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ సమ్ స్లో డౌన్. అది ఈరోజు తాజా వార్త. సో అది పక్కన పెడితే ఫార్నీ వైపు వెళ్లే వాళ్ళకి కూడా కొన్ని స్లోడౌన్స్ కనిపించవచ్చు. రాపాల్ నుంచి రాయ్ సిటీ వైపు వెళ్తున్న స్లోడౌన్స్ కనిపించవచ్చు. అండ్ ఫోర్ట్ వర్త్ ప్రజలకి కొంచెం ఫ్లవర్మౌంట్ సైడ్ వెళ్తుంటే కనుక 35 రూట్ లో యూ మైట్ సీ సమ్ స్లోడౌన్. ఇవి తప్పితే ఎక్కడైనా మనల్ని ఎవరైనా ఆపగలరా చెప్పండి, ఆపగలరా లేదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇందాక గమనించింది ఏంటో తెలుసా, ఈ ఫ్లాక్ కెమెరాస్ అని రీసెంట్ గా పెట్టారు. మీరు గమనించారా ఫ్లాక్ కెమెరాస్ అంటే వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు త్రూ AI అవి వాటి మూవ్మెంట్స్ కానీ సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే అన్ని విధాలుగా వాటిని మానిటరింగ్ సిస్టమ్ లాగా సెట్ చేశారు కదా. ఈ ఫ్లాక్ కెమెరాస్ పనిని ఈజీ చేయబోతున్నాయి పోలీసులకి అని ఆనందపడాలో, అవి సెట్ చేసిన కొద్ది రోజులకి దాన్ని వ్యాండలైజ్ చేస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఓకే సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే పని లేని వాళ్ళకి ఎప్పుడు పని లేకుండా ఏదో చేస్తూనే ఉంటారు, అవి ఏం చేస్తారు అని అనుకోవాలో మరేంటో తెలియదు. కానీ ఈ ఫ్లాక్ కెమెరాస్ వల్ల నిజంగానే ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత మానిటరింగ్ సిస్టమ్ బెటర్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో సరదా కాల్ చేసి చెప్పండి. ట్రాఫిక్ లో టైం ఉంది కదా, కాల్ చేయండి పర్లేదు. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Winter. So ippudu nin play chesa rendu paatalu ilanti paatalu ante ippudu unna ammayilu quality tune pettukune paatalu, okappudu ammayilu quality tune ga pettukunna paatalu. Okay, rendu paatalu back to back vastunnayi. First idu matram ippudu unna ammayilu quality tune em pettukuntunnaru aa paata play chestna, meeru matram naaku call cheyandi. 972-636-1966 is my calling number.

పొద్దున్నే లేచి తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెడితే ఎంత మంచి జరుగుతుంది అనే మీము అని వాట్సాప్ ఫార్వర్డ్ పొద్దున్నే పేరెంట్స్ మీకు పంపించారనుకోండి, ఫీలింగ్ ఏంటి? అంటే ఏంటి ఇప్పుడు నీ కాళ్ళకి దండం పెడితే నీకు నీవే ప్రేమ ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, అయినా కాళ్ళకి దండం పెట్టాక నన్ను దగ్గరలో ఉన్నావా, దూరంలో ఉన్నావు, 7 సంవత్సరాలు అవతల ఉన్నావు అని చెప్పి రియాక్ట్ అవుతుంటాం, ఇరిటేట్ అవుతుంటాం కదా. అలా రియాక్ట్ అయ్యే బదులు యూ కెన్ యాక్చువల్లీ సెండ్ సంథింగ్ ఇన్ రిటర్న్. అదేంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పేది వాట్సాప్ లో టైప్ చేసి వాట్సాప్ ఫార్వర్డ్ లో పంపేయండి. ఏంటి అని అంటే, ఇప్పుడు మూర్తి గారు చెప్పే హెల్త్ అప్డేట్ ఒకటి చెప్తా, బట్ ఈ హెల్త్ అప్డేట్ మోస్ట్లీ మీకు వర్తించదు, ఇండియాలో ఉన్న మీ పేరెంట్స్ కి ఆర్ రిలేటివ్స్ కి ఎవరికైనా వర్తిస్తుంది. అదేంటి అని అంటే, ఇప్పుడు చాలా మటుకు ప్లేసెస్ లో ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక షార్ట్ వేయిస్తారు, ఆయిల్స్ ఉంటాయి కదా, అలా మిగిలిపోయిన ఆయిల్స్ కొంతమంది పడేయకుండా ఏం చేస్తున్నారు అంటే, ఆ ఆయిల్స్ అన్ని తీసుకెళ్లి కొన్ని కొన్ని ఇండస్ట్రీల్లో ఇవి అమ్ముతున్నారు అన్నమాట. ఆ ఇండస్ట్రీలో ఆ అమ్మిన ఆయిల్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి దేవుడికి పెట్టడానికి ఆయిల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న డబ్బాలుగా ఉంటారు, గుడికి వెళ్తున్నప్పుడు 10 రూపాయల డబ్బా 20 రూపాయల డబ్బా లేకపోతే సమ్ ఎక్స్ మనీ డబ్బాలు కొని ఆ నువ్వుల నూనె ఆయన నూనె ఈ నూనె కొనేస్తారు కదా. సో అలాంటి నూనెలు వాడి దీపాలు వెలిగిస్తే ఇట్ కెన్ యాక్చువల్లీ రిజల్ట్ ఇన్ లాంగ్ టర్మ్ డిసీజెస్, ఎస్పెషల్ లంగ్ డిసీజెస్ అని చెప్పి చెప్తారు అన్నమాట. సో ఇది విన్న తర్వాత నాకు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, మరి ఏం చేయాలి? భయపెట్టమేనా? టిపికల్ న్యూస్ ఛానల్ హడావిడిలో దాని బదులు మంచి కోకోనట్ ఆయిల్ కానీ, వచ్చిన ఆయిల్ కానీ, ఇట్లాంటి కొన్ని ఏమైనా వాడుకుంటే కొంచెం బెస్ట్ అండ్ ప్లెజెంట్ అరోమా క్రియేట్ చేసేవి కొన్ని మిక్స్డ్ ఆయిల్స్ కూడా ఉంటాయి, అది ప్రాపర్ గా ఏది కొని మంచి క్వాలిటీ కొనుక్కుంటే చాలు అని చెప్పారనమాట. అదే సంగతి ఇప్పుడు మార్నింగ్ మీ పేరెంట్స్ చెప్పిన ఇలాంటి ఫార్వర్డ్ మీకు పంపారనుకోండి, మీరు ఇలాంటి ఫార్వర్డ్ పంపండి. ఎవరు చెప్పాడరా మీకు తలకమాసిన విధవా అనగానే, ఉండడు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వేవ్ చేస్తాడు, దేవదానంద అవినాష్ అని రేడియో సర్వీ అని రేడియో స్టేషన్ లో చేస్తూ ఉంటాడు, సౌండ్స్ లైక్ హోమ్ అని చెప్పండి. ఓకేనా? ఏమైనా ఉంటే అవి తోసేయండి, ఏం పర్లేదు, మనం మాగ్నం పరంపరం ఏంటి. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది, ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. కాసేపట్లో ఉంది కాజా, మామూలు కాజా కాదు, మీకు షుగర్స్ అంటే ఇష్టం లేకపోయినా సరే మంచి స్వీట్ న్యూస్, ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ చేద్దాం. ఓకేనా? అది అల్లు అర్జున్ గారు ఈ పాట చూసినప్పుడు 17 సార్లు చిరంజీవి గారిని చూసారంట, సోనాలి బింద్రే గారిని చూడలేదంట, తెలుసా మీకు?

personally, my favorite song from the movie Kantri, they vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Okay, పొద్దు పొద్దునే లేవగానే నాకు ఒక క్యూట్ విషయం తెలిసింది. ఆ క్యూట్ విషయం గురించి మాట్లాడాలని అనిపిస్తుంది అనమాట. ఏమంట కావంటే కొత్త పుస్తకాలు వరే వాసన వస్తాయి కదరా, ఈ దేశం వల్ల డైలాగ్ ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కాదు. కొత్త వంగారు లోకల్లో ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది, అందులో ఫ్రెండ్ గారు చెప్తారు అనమాట, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తున్నాయి కదరా అంటే రేపు మార్కులు వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలైన వాసన అని చెప్పి అంటారు అనమాట. సో దాట్ వాజ్ అ జోక్. ఈ విషయాలను బట్టి యూనిఫామ్లు, కొత్త బెల్ట్లు, కొత్త గ్రాసరీస్ అంటే కొత్త పెన్లు, కొత్త ఎరేజర్లు కొనాల్సిన టైం. సో ఈ టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ టైమ్ లో ప్రతి ఒక్కళ్ళు $100 కన్నా తక్కువ ఉంటే చాలు దాని మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని అనగానే వెంటనే ఏం చేస్తారు, మీ ఏరియాలో దగ్గరలో ఉన్న ఒక స్టేషనరీ షాప్ కి వెళ్ళి పరుగు పరుగు బంధం వెళ్ళి కావాల్సినవన్నీ కొనాలి.

అనుకుంటారు. అండ్ ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మనం ఎట్లా ఆలోచిస్తాం మిగతా వాళ్ళు అందరూ కూడా అలాగే ఆలోచిస్తారుగా, అప్పుడు అందరూ లిస్ట్ లో లైన్ లోనే ఉంటారుగా, అప్పుడు వెయిటింగ్ ఉంటుందిగా. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ఏ వాల్మార్ట్ లాంటి ప్లేస్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళిపోతే అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లో దొరికేస్తున్నారు అనుకోండి, కొంచెం లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా. సో అలా ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ఏరియాకి వాళ్ళ అంటే మీ మీ అందుబాటులో మీ ధరల్లో మీ అఫోర్డబిలిటీలో రకరకాల స్టేషనరీ షాప్స్ ఫేవరెట్స్ ఉంటాయి కదా. సో డ్యూరింగ్ దిస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ అండ్ ఒక వారం రోజులు స్కూల్స్ ఓపెన్ చేస్తా అంటున్న ఈ టైంలో మీ పిల్లల్ని తీసుకెళ్లి ప్రశాంతంగా మీరు కొనుక్కోగలిగే ఫేవరెట్ స్టేషనరీ షాప్ ఏంటి, ఫేవరెట్ స్టేషనరీ ఏరియా బేసికలీ సప్లైస్ ఆర్ట్ సప్లైస్ అవ్వచ్చు లేకపోతే పిల్లలు కావాల్సిన స్టేషనరీస్ కావచ్చు, బేసికల్లీ ఏ ఏరియాలో ఆర్ ఏ ప్లేస్ లో ఎస్పెషల్లీ ఏ అవుట్లెట్ లో కొనడానికి ఇష్టపడతారు. ఓకే, పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ఎక్సెస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ టైంలో ఎస్పెషల్లీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్న ఈ టైంలో ఆర్ట్ సప్లైస్ కానీ స్టేషనరీస్ కానీ ఇట్లాంటివన్నీ ఏ చోటకి వెళితే ప్రశాంతంగా పని అయిపోతుంది, అసలు హ్యాజిల్ ఫ్రీగా అయిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా అవుతుందని మీరు నమ్ముతున్నారు. సో జనాలందరూ మోస్ట్ ఆఫ్ టైమ్స్ వాల్మార్ట్ మెంబర్షిప్ ఉంటే చాలా అబ్బాయి జీవితం సుఖంగా ఉంటుందని అంటారు, బట్ మీరేమనుకుంటున్నారు? 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. వింటున్నారు, నెంబర్ మళ్ళీ చెప్తున్నాను 972-636-1966. ఇప్పుడైతే ఒక పాట, దాని తర్వాత మనం మాట్లాడతాం.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3. Main nalugura eppudu restaurant kellalanukuna pedda challenge. Endukante okkalaki vegetarian kavali, okkalaki non veg kavali, okkalaki spicy kavali, okkalaki Chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG. క్వాలిటీ లో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: What a day, completely exhausted. Dinner plans enti?
4: Nene em undaledi ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవ్వబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం కదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్ ఇక్కడ.

0: చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
1: ఇంకా వెయిట్ చేస్తారేంటి? లేడీస్ కో
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

వెరీ సింపుల్ అండి. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్కడైనా కొనుక్కోవాలనుకోండి, గొడవ ఉండకూడదు, ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లో ఉండాలండి. ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ కాదా అనేది కాదు పాయింట్. అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఫలానా స్కూల్ కి సంబంధించి ఇదిగో బుక్స్ లిస్టు ఇక్కడ కొనుక్కోండి, పైగా మీ దగ్గర మేము చెప్పుందా. ఇంకా హాసిల్ ఫ్రీగా అయిపోతుందంటే టైం అండి, టైం ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటి నుంచి మనం బయలుదేరుతాం అనుకోండి, అసలు మామూలుగా ఒక వాల్మార్ట్ లాంటి ప్లేస్కి వెళ్ళాలంటే 15 నిమిషాలు 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన వెయిటింగ్ ఉండకూడదు కదా. సో ఏ స్టేషనరీ అయినా సరే ఈ స్కూల్స్ రీఓపెనింగ్ టైమ్ లో నేను కొనేటప్పుడు టైం సేవ్ అయ్యే స్టేషనరీ ఇస్ వాట్ ఐ లుక్ అవుట్ ఫర్. అంటే సింపుల్, అన్ని ఒక చోట దొరికితే చాలా అంటాను నేను అని అంటారు. ఓకే, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫేవరెట్ స్టేషనరీ ప్లేస్, ఫేవరెట్ ఆర్ట్ ప్లేస్, ఇవన్నీ సప్లైస్ దొరికే ప్లేస్ ఉంటుంది కదా. ఇంకొంతమంది ఏమో వేరే వేరే ప్లేస్ లో కొనాలనుకుంటారు, లైక్ టార్గెట్ లాంటి ప్లేస్, ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ లో కొనాలనుకుంటారు. సో అలాగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్టేషనరీ ప్లేస్ డ్యూరింగ్ ది స్కూల్స్ రీఓపెనింగ్ టైమ్ టు బై ద బెల్ట్, టై, నిక్కర్, ప్యాంటు, షర్టు, షూస్, లేసు అండ్ సాక్స్ అని అడుగుతున్నాను అనమాట. అది బైక్ కనబడదు కానీ అవి చిన్నప్పుడు మనం ఎంత ట్యాంట్రమ్స్ ఇచ్చేవాళ్ళం, ఆ ఫలానా పాపులర్ షూ మార్ట్ దగ్గరికే వెళ్ళాలి, ఆ ఫలానా ప్లేస్ దగ్గరే కొనాలి, కొనకపోతే మళ్ళీ ఇబ్బంది, నాకు స్టిక్కర్లు ఉన్నవే కావాలి. ఇప్పుడు మా ఓడన్ని నాకు అవన్నీ రిటర్న్ లో చూపిస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి అవి. అదేనండి, సో కర్మ ఇస్ ఎ సైకిల్. మనం ఒక చోట సైకిల్ తొక్కుంటూ టైర్ మీద గాలి పెట్టించుకుని వెళ్తూ ఉంటాం, మళ్ళీ అది ఇంకో చోట నుంచి వెనక్కి తీసుకొచ్చి ఆ గాలంతా మనమే పీల్చేలా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ అ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్. అది సంగతి ఈ సోదరుతో పక్కన పెడితే ఈ స్కూల్స్ రీఓపెన్ టైంలో, ఎస్పెషల్లీ టెక్సస్ ట్యాక్స్ వీకెండ్ ఫ్రీ వీకెండ్ నడుస్తున్న టైంలో $100 కన్నా తక్కువ ఉన్న ఐటమ్స్ సేల్స్ ట్యాక్స్ ఫ్రీ, అది మ్యాటర్. ఓకే, సో అప్పుడు కొంచెం మనకి అందుబాటు ధరలో దొరికే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో ఒక మంచి ఫేవరెట్ స్టేషనరీ షాప్కి వెళ్ళి అన్ని కొనేసుకుంటే గొడవ వదిలిపోతుంది అని అనుకుంటారు కదా పేరెంట్స్ కానీ. సో అలా మీరు వెళ్లే ప్లేస్ ఏంటి అని అడుగుతాను. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఏంటి ఇలాంటి ఆఫర్లు విన్నప్పుడు మామూలు ఉండకూడదు, ఎలా ఉండాలి, యాహు యాహు అన్నట్టు ఉండాలి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అమ్మా, Saturday movie?
5: మనబడి క్లాస్.
4: అమ్మా, old MacDonald had a farm.
5: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు ఒక్క పోయి.

0: ఎగ్జిక్యూటివ్షన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org.
1: ఇప్పుడు నేను చెప్పే విషయాలు విన్న తర్వాత అబ్బ పొద్దున్నే సాడ్ న్యూస్ చెప్తున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. డే ధనాధన్ అవినాష్ తోటి డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అండ్ హర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ పూజి తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. మ్యాటర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఈ పేరు వినుంటాం, భిక్షు యాదవ్. ఆ పేరు వినంగానే ఒక రకమైన భయం ఉంటుంది కదా, అరే బాబోయ్ సై సినిమాలో ఆ విలన్ అలా రాగానే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన అందరికి షోర్స్ వచ్చాయి కదా. సో అలాంటి ఐకానిక్ క్యారెక్టర్ చేసిన భిక్షు యాదవ్ గారు, అట్ ద సేమ్ టైం ఛత్రపతిలో అంతకన్నా భయంకరమైన విలన్ కనిపించిన మన భిక్షు యాదవ్ గారు. హిజ్ ఒరిజినల్ నేమ్ ఇస్ ప్రదీప్ రావత్. చాలా సినిమాల్లో ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తూ ఒక ఫన్నీ రోల్ లో, ఒక క్యూట్ రోల్ లో, ఒక కామెడీ రోల్ లో, అన్ని రోల్స్ లోనే కనిపించారు. బట్ దాట్ భిక్షు యాదవ్ రీసెంట్ ఇన్ఫాక్ట్ గాయపడే సింహాన సినిమాలో కూడా కనిపించారు. దట్ భిక్షు యాదవ్ వెరీ స్మోర్ హీ పాజిటివ్ డ్యూ టు హార్ట్ అటాక్. సో 74 వాజ్ హిస్ ఏజ్ వెన్ హీ వాస్ పాజిటివ్ అండ్ లాస్ట్ మినిట్ దగ్గర ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 నెలల క్రితం చూసిన వ్యక్తిని టీవీలో ఆ పర్సన్ హీ నో మోర్ అని చెప్పాలి అని అంటే అసలు అది ఈజీ కాదు కదా. సో యా దట్ హ్యాపెండ్ అండ్ విసింగ్ లాట్ అండ్ ఆయన యాక్ట్ చేసిన 2 సినిమాల నుంచి 2 పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయాలనుకుంటున్నాను డెఫినెట్లీ. అండ్ బీయింగ్ అ విలన్ ఆయన అంటే ఇండివిజువల్ సాంగ్ ఉండదు కాబట్టి, వీ బీయింగ్ అ రేడియో ప్లాట్ఫామ్ ఐ వాంట్ డెడికేట్ దీస్ 2 సాంగ్స్ ఫ్రమ్ దీస్ 2 మూవీస్ ఫర్ అండ్ ప్రదీప్ రావత్ గారు. యూ లిటరలీ ఎంటర్టైన్డ్ అస్ విత్ ఆల్మోస్ ఎవ్రీ వే యూ పుట్ అండ్ వీ మిస్ చేస్తాం.

ఎస్, ఇంకొక న్యూస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. డెఫినెట్లీ చెప్పా కదా ఏంట్రా సాడ్ న్యూస్ లో చెప్తున్నాం అనుకుంటాం, బట్ హీరోస్ హ్యావ్ టు బి సెలబ్రేటెడ్. అందుకని స్టార్ట్ ఆఫ్ ద డే, ఫస్ట్ అవర్స్ ఆఫ్ ద డే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్. ఇందాక ప్రదీప్ రావత్ గారు హీస్ నో మోర్ విత్ అస్ అండ్ హీ పాస్డ్ అవే అని చెప్పి చెప్పా కదా. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ నీడ్స్ టు బి టాక్డ్ అవుట్. అదేంటి అని అంటే, ఎస్ రాజేష్ అని ఒక రెస్క్యూ, ఒక మెంటర్, ఒక హీరో. సో బేసిక్ గా కేరళకి సంబంధించి ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2018 లో హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ సేవింగ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్. ఓకే, సో కేరళ వాళ్ళు చాలా గట్టిగా వర్షిప్ చేస్తారు. సో ఈ పర్సన్ రీసెంట్ గా ఇంకొక సినారియోలో హీ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్. రీజన్ ఏంటి అని అంటే, ఆర్ రాజేష్ ఫ్రమ్ కలియూర్ తిరువనంతపురం, ఒక రెస్క్యూ వాలంటీర్, ఒక ర్యాపలింగ్ ఇన్స్ట్రక్టర్. సో కేరళ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక డ్యూటీకి పిలిచినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ దేర్. 2018 ఫ్లడ్స్ లో హెల్ప్ చేశాడు. రీసెంట్ గా వయనాడ్ ల్యాండ్ స్లైడ్ అండ్ ట్రాజడీలో 2024 అండ్ ఈ 2026 హీ అల్టిమేట్లీ మేడ్ సాక్రిఫైస్. సో అది కూడా ఎలా అంటే, తన ఓన్ లైఫ్ జాకెట్ ఒక స్ట్రాండెడ్ పర్సన్ కి ఇచ్చి కరియంగనూర్ రివర్ లో, కానూర్ లో ఒకతన్ని కాపాడుతూ రాజేష్ వాజ్ స్వెప్ట్ అవే బై ద కరెంట్స్. అది కరేజ్ కానీ, తన సెల్ఫ్లెస్నెస్ కానీ, వీటన్నింటినీ డెఫినెట్లీ కేరళ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇలాంటి వ్యక్తుల గురించి మీకు తెలుసుకోవాలంటే 2018 సినిమా చూడొచ్చు. అది సో ఆబ్వియస్లీ నా సైడ్ నుంచి డీపెస్ట్ కండోలెన్సెస్ ఫర్ హిస్ వైఫ్ లక్ష్మి అండ్ హిస్ టూ యంగ్ సన్స్ అర్షన్ అండ్ అభిషేక్ అండ్ పేరెంట్స్ రాజశేఖర్ అండ్ గీత గారు. అది సో ఎక్కడో చోట నాకు తెలిసి ఇప్పుడు మా ఆర్జీలో కూడా కేరళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఎక్కడో చోట ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అంటే ఇలాంటి సాక్రిఫైస్ వల్లే. సో అలాంటి రాజేష్ కి ఒకసారి డెఫినెట్లీ సెల్యూట్ చేస్తూ, హీరోస్ హ్యావ్ టు బి సెలబ్రేటెడ్, హీరోస్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అనే ఒక పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9.

Yes, beautiful tagline now from the movie Gurumba Shankar. Dev Dhanadhan Aminash. So, DFW Morning Vibes and Haru. Only on Radio Surabhi 107.9 is the three, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Matter in and mana Nitin Garu Nagada Nitin Garu. Nitin Garu hero ga chestunappudu actually cinema ki Nani Garu accelerated. Okay. So appudu obviously more or less same age kabatti Nitin Garu, I mean the Nani Garu Nitin Garu Nitin and Pedro and Pilchevaru. Kojam obviously more or less age kabatti. బట్ అప్పుడులో మేనేజర్ పిలిచి ఏంటంటే హీరో ఆయన హీరో గారు అని పిలవాలి అలా డైరెక్ట్ పేరెంట్ పిలవకూడదు అంటే నితిన్ ఆయన పిలిచి ఆయన ఎట్లనే ఉంటారు నితిన్ కాదు నిట్స్ అని పిలువ ఏం పర్లేదు మంచి

0: అందుకే కూడా క్రిటికల్ చెప్పారు. సో అంటే అంటే పాయింట్ ఏంటంటే జస్ట్ ఫర్ ద ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ బీ నైస్ టు పీపుల్ టు ద పీపుల్ అరౌండ్ జస్ట్ ఫర్ నో అదర్ అజెండా. కొన్నిసార్లు లైఫ్ విల్ యాక్చువల్లీ యునో మేక్ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఎందుకు అని అంటే ఇప్పుడు నాని గారి యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నితిన్ గారి హీరోగా సినిమా ఇస్తారు. ఆ సినిమా పేరు అలియా సుర్పిడి. సో చాలా మంది మన ఒక పోస్ట్ నాని గారి హ్యాండిల్ నుంచి పడితే యాక్చువల్లీ పారాడైస్ చేశారేమో అని కంగారు పడ్డారు. కానీ ఇక్కడ నితిన్ గారికి హీరోగా చేసిన ఒక సినిమాకి సంబంధించి ఒక ఓపెనింగ్ వీడియో చేశారు అన్నమాట. సో దండోరా డైరెక్టర్ తో నితిన్ గారు నెక్స్ట్ సినిమా అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అయితే నాకు ఆల్రెడీ కొంచెం ఒక లైన్ కొంతవరకు తెలుసు, బట్ ఆబ్వియస్లీ చెప్పలేము కాబట్టి చెప్పలేను. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. అంటే కోట్ చూసినప్పుడు మీరు ఎట్లయితే ఆబ్వియస్లీ కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారో ఈ సినిమా గురించి మీకు కొంచెం కొంచెం తెలిసే కొద్ది అంతే షాక్ అవుతారు అనమాట. అది సంగతి. సో ఒక మంచి లవ్ స్టోరీ, బట్ దానికన్నా ఇంకా బిగ్గర్ ప్లాట్ కూడా ఉంది సినిమాలో. అది మాత్రం మీరు చూసిన కూడా షాక్ అవుతారని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అండర్లైన్ చేస్తూ ఇప్పుడు ఒక్కసారి మన క్లయింట్స్ వైపు పోలిక్కేత మంచిగా ఈ పొడులు పచ్చళ్ళు ఇవన్నీ మనల్ని అవ్వట్లేదండి. ఒక ప్లేస్కి వెళ్ళి తెచ్చేసుకుందాం అనుకుంటే అడియార్ ఆనంద్ భవన్ వాళ్ళ దగ్గర సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి మీరు ఎదురు ఏం చేస్తారు? ఓ రాగి ఇడ్లీ డైరెక్ట్ గా తినాలనుకున్నా, ఒకటి మంచి గోంగూర రైస్ తినాలనుకున్నా డైరెక్ట్ వెళ్ళిపోండి, వితిన్ సెకండ్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కడుందంటే ఏ టు బి ఫ్రెస్కో అండ్ లిటిల్ ఎల్ దగ్గర. ఓకే, ఏ టు బి ఫ్రెస్కో, ఏ టు అడియార్ ఆనంద్ భవన్ పేరు, ఏ టు బి ఫ్రెస్కో అండ్ లిటిల్ ఎల్ లో ఉంది. సో A2BTexas.com అనే వెబ్సైట్ విజిట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ రావచ్చు, లేదా 214-872-2345 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు అనమాట. A2B అడిగారు అందుకున్నాం. ఓకే, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్లీ రెండు రైతే జగన్ పాటలతో స్టార్ట్ చేద్దాం.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్నీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
3: ఎందులో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్.

Inki's marriage, Subbi's death. There, Dhanadhana Vinash, the DFW Morning Vibes in Haroli on Radio Surabhi 107.93, Dallas number one radio station and OG Telugu radio station of Dallas. ఏమాట అప్పుడప్పుడు పొద్దు పొద్దునే బాస్ డిఎస్పీ కాంబినేషన్ లో ఒక సాంగ్ విన్నాం అనుకోండి, ఆ రోజు కావాల్సిన ఏదో మనం అడగక్కర్లా, వచ్చేస్తుంది అనమాట. అది ఏదో ఒకసారి ఒక అచంట్ కు రెడ్ బుల్ తగినట్టు సాడన సప్పన ఒక్కసారిగా వేరే లెవెల్ అనిచి ఉంటుంది అనమాట. సరే, ఈ విషయాన్ని పక్కన పెడేస్తే, ఇందాక ఒక విషయం చెప్పాను, ఓకే, ఒక సినిమా న్యూస్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, సో కొరియన్ కనకరాజు ప్రమోషన్స్

అసలు పీక్ ఆర్డర్ లో తీసుకెళ్తుంది అనమాట. సో చెప్పా కదా అందులో ఒక జీనీ లాంటి ఒక ల్యాంప్ ఉంటుంది, ఆ ల్యాంప్ ఓపెన్ చేస్తే ఆ ఒక ఆత్మ వచ్చి పరంతేజ్ గారిలో దూకుతుంది అండ్ ఇద్దరు కోపతారు మనుషులు ఒకే బాడీలో ఉంటే ఏంటి అనేది లైన్. ఆ ఆత్మ కూడా కొరియన్ అయింది ఇంకా ఎలా ఉంటుంది అనేది వేరే లైన్ అనమాట. సో బేసిక్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫన్ వాచ్ అని అయితే క్లారిటీ వచ్చింది. లాస్ట్ 10 డేస్ లో ప్రమోషన్ మాత్రం దుమ్ము దిగిపోయారు లిటరల్లీ. హావింగ్ సెడ్ దట్ ఐ థింక్ రేపు ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ కి సంబంధించి వెనకాల క్వశ్చన్స్ పీఓవీలో ఐడియేషన్ పీఓవీలో కర్త కర్మ క్రియ ఎవరు రాడంటే ఇక్కడ గొంతు వినిపిస్తాం కదా అది నేనే. సో నిహారిక గారు విల్ బి ద పోస్ట్ ఫర్ దట్ ఇంటర్వ్యూ. అండ్ అందరి అంటే ఈ మధ్య కాలంలో ప్రాపర్ రోస్ట్ ఇంటర్వ్యూ అందరిని ఎవరికి వాళ్ళు వాళ్ళని అద్భుతంగా రోస్ట్ చేసుకుంటూ మంచి ఫన్ మూమెంట్ కావాలండి మొత్తం. రేపు ఇంటర్వ్యూ వస్తుంది చూడండి. అండ్ చెప్పా కదా లాస్ట్ 10 డేస్ లో మొత్తం ప్రమోషన్ యాంగిల్లే మార్చేసారని చెప్పి. సో ఇన్ దాట్ వే కొరియన్ కనెక్టర్స్ ఇస్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ ఆబ్వియస్లీ మనం ఎంత తిన్నా ఎంత భోజనం చేసినా కూడా కొంచెం సాంబార్ వేసుకుని తింటే ఒక ఆనందం వస్తుంది కాబట్టి డెఫినెట్లీ సాంబార్ లేకుండా తినకపోతే కష్టం కాబట్టి చాలా మంది చాలా చాలా చాలా మంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది డీసీ సినిమా కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అది లొకేషన్ అంత ఫస్ట్ టైం హీరో చేస్తున్నాడు. అండ్ బాలిక బాలీవుడ్ లో ఉంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది డీసీ సినిమా కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అది లొకేషన్ అంత ఫస్ట్ టైం హీరో చేస్తున్నాడు. అండ్ బాలిక బాలీవుడ్ లో కూడా షీస్ వెరీ ఫేమస్. అండ్ తన ఫస్ట్ సినిమా కూడా మన తెలుగు సినిమాతోనే యాక్చువల్లీ షీ గాట్ ఇంట్రడ్యూస్. అది భలే మంచి రోజు సుదీప్ బాబు చేశాడు. ఇంట్రడ్యూస్ డౌన్ ద లైన్ షీ ఇస్ ద స్టార్ నౌ. తన హీరోయిన్ వస్తున్న సినిమా ఆల్బమ్ మాత్రం అదిరిపోయింది, లిటరల్లీ అదిరిపోయింది. నేను మాటి మాటికి ఏ పాటలు వేస్తాను చెప్పి నన్ను తిడుతున్నారు కానీ జెన్యున్లీ ఆల్బమ్ మాత్రం అదిరిపోయింది. సో మీరు ఇంకా నమ్మకం వదలకపోతే కొరియన్ కనకరాజ్ నుంచి ఒక సాంగ్ డీసీ ఆల్బమ్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తా రెండు వినండి. ఈ వారం మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాల్సిన డోకా అయితే ఏం లేదు, బ్రేక్ ఇచ్చేచ్చు అనమాట. అది సంగతి కనుక ఒక తమిళ పాటే, ఎందుకంటే తెలుగు ఆల్బమ్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన అనిరుద్ధ్ గారి పాటలు మళ్ళీ తెలుగులో విన్నాం, ఏమో అంత హై రాదు నాకు. బట్ యా తమిళ అందంగా చేసినప్పుడు ఆ భాషలో విన్నాం, ఎంజాయ్ చేస్తాం. బికాస్ ఈ మధ్య ఓటీటీ సినిమాలు కూడా సబ్టైటిల్ కూడా ఎంజాయ్ చేస్తాం కాబట్టి. కమింగ్ అప్ హ్యాంగ్ ఓవర్ ఫ్రమ్ డీసీ బంగాల్ బ్యాక్ టు బ్యాక్ కొరియన్ కనకరాజ్ నుంచి ఇంకొక పాట. టైం కుదిరితే నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతా, అది మేడం. ఓకే బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు మీకోసం ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటుంది.

kuta timita. Yes, we are back. Dev Dhanathan Avinash to DFW Morning Vibes in Kharoli on Radio Surabhi 107.93. That is number one radio station and the OG Telugu radio station of Dallas. So, మొత్తానికి డాలస్ సంబంధించి ఈ రోజు చాలా చాలా లోకల్ అప్డేట్స్ మాట్లాడుతున్నాం. ఒక ఫ్లాక్ కెమెరాస్ గురించి మాట్లాడుతున్నాం అండ్ ఎస్పెషల్లీ యూనో టెక్సస్ ట్యాక్స్ ఫ్రీ వీకెండ్ గురించి మాట్లాడుతున్నాం అండ్ పిల్లలు వాళ్ళకి కావాల్సిన సప్లైస్ బేసిక్ సప్లైస్ ఇవన్నీ ఒక చోట కొనాలి అని అంటే వాల్మార్ట్ దాని మెంబర్షిప్ ఎంత పనికి వస్తుందో మాట్లాడుకుందాం. సో ఇలాంటి చాలా ఫనీ టాపిక్స్ అండ్ ఆబ్వియస్లీ మన తెలుగు టెస్ట్ ఏదైతే ఉందో వర్డ్స్ మీద అది కూడా కంటిన్యూ అయింది. వెంటనే ఈరోజు మార్నింగ్ కాలేజ్ ఫోన్ చేసి పలే ఆన్సర్ చేశారు. సో యా సపోర్ట్ బాగుందండి, ఇలా కంటిన్యూ చేస్తే పిమ్మత అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో రేపు మళ్ళీ ఇదే టైం కి, ఇదే టైం అంటే దీనికి మూడు గంటల ముందు వచ్చేస్తాను. సో అలా 7 o'clock కి ఆన్ చేసుకుని రెడీగా ఉండండి. ఒక ఒక మీరు మార్నింగ్ వాక్ అలా బయటకు వచ్చి షూస్ వేసుకుని లేసే లోపల వాయిస్ వినిపిస్తుంది అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ ఎంజాయ్ ద డే అండ్ ప్రతిగా ఆలోచించకండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు, బికాస్ ఎక్కువ ఆలోచించి వాళ్ళ గురించి పొరపాటు టైం వేస్ట్ తప్ప ఇంకోటి ఉంటుంది నాకు. ఓకే, కావాల్సింది ఏదైనా ఓపెన్ గా అడిగేద్దాం, తెలిసేసుకుందాం, తెలియకపోతే నేర్చేసుకుందాం. మహా అయితే అవుతుంది నువ్వు చెప్పి అంతే కదా, ఏంటి అది సంగతి. హ్యావింగ్ సెట్ దట్, నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం విచ్ ఇస్ ఆన్ ఈటీవీ విన్, అనగనగా ఓ శుక్రవారం నుంచి ఒక పక్క వెళ్లే ముందు ప్లే చేస్తుంది, దాంతోపాటు ఇంకొక పాట వస్తుంది. ఈ పాటకి లిరిక్స్ కూడా నేనే రాశాను అండ్ కంపోజ్డ్ బై ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ శ్రవణ్ శ్రీధర్. నాన్ మ్యునిసిపాలిటీ అనే ఒక బ్యాండ్ కి ఈజ్ ద లీడ్ వయలినిస్ట్. సో యా బాగుంటుంది పాట, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్, షార్ట్ ఫిల్మ్ ఎండ్ లో వస్తుంది, మంచి ఎమోషన్ చెప్తుంది. సో మీరు కాస్త ఫ్రీ ఉంటే ఈరోజు ఈటీ విన్ కెళ్ళి అనగనగా శుక్రవారం అని కొట్టండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమే అండ్ అవినాష్ నుంచిరాజు ఫిల్మ్ అని వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ టుక్ సమ్ టైమ్ టు వాచ్ ఇట్, ఇన్స్టాగ్రామ్ లో అవినాష్ మంచిరాజు ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ షో చేయడమే కాకుండా లైట్ ఎడిషన్లో ఉన్న కొన్ని కబుర్లు కూడా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇన్ఫాక్ట్ నేను మీకు అందించిన ట్రై చేసిన, ఎస్పెషల్లీ 7 to 9 మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఓకే అయితే 9 to 10 మాత్రం ఎవరైతే నా షో వింటారో ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా రేపు వద్దున్న 2 days తర్వాత వచ్చే గాసిప్స్ కూడా కాదు, ఎక్స్క్లూజివ్ వర్క్ అప్డేట్స్ చెప్తాం. అది మన షో అప్డేట్ అర్థమైంది కదా. సో ఎప్పుడైతే ట్యూన్ అయితే మాత్రం వీడెవడరా అని తెలుసుకోవడానికి మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అవినాష్ మంచిరాజు అనే హ్యాండిల్ కి వచ్చేయండి, మనం మాట్లాడదాం. ఓకేనా, రెండు పాటలు ఫ్రమ్ మై షార్ట్ ఫిలిం, రెండు బ్యాక్ టు బ్యాక్ లైన్ అప్ చేశాను, యూనిట్

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్,
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you

0: But go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out, or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ, యువర్ ఆనర్.
8: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్,
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out, or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
11: ఓయ్, లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
13: Andariki namaskaram. Nenu Mani Muppula, mee abhimana sini pramukhala jeevita visheshalu, vaari sini prasthananloni aasaktikaramaina kathalu, madharamaina paatalato, Mani from Vancouver karyakramamto mee munduku vastanu prati guruvaram. Central Standard Time prakaram ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
14: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
15: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi. Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ, యువర్ ఆనర్.
9: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్,
9: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out, or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
11: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా?
10: సిల్లీ, ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా?
10: సిల్లీ ఉమెన్.
11: ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
12: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110.

గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నానా? అండ్ యాక్చువల్ గా కరెక్ట్ గా వెల్కమ్ అని కూడా చెప్పలేదు కదా. సో లెట్ మీ సే వెల్కమ్, వెల్కమ్ టు మై షో. అండ్ మీరు వింటున్నారు వెరైటీ వెన్స్డేస్ అండ్ నేను ఉన్నాను మీతో ఆర్జే సంధ్య. అండ్ ఇది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునిస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. సో ఇవాళైతే వచ్చేసాం, ఏం స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను మీ అందరితో. నేను ఇవాళ మంచి మంచి ఆటలు ఆడదాము, మంచి మంచి టంగ్ ట్విస్టర్స్ తీసుకొస్తున్నాను, అండ్ యూనో ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాము అని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ తో పాటుగా మీకోసం మంచి మంచి, అంటే మీరు అడిగిన పాటలు, మీకు ఏ పాటలు వినాలనిపిస్తోందో ఆ పాటలు కూడా ప్లే చేయడానికి నేను రెడీ అయిపోయాను. సో మీరు రెడీయా? నేనైతే రెడీ అండి. సో యాక్చువల్ గా ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది కదండి, ఐ మీన్ శ్రావణ మాసం వచ్చేస్తోంది, ఆషాఢంలో ఉన్నాం ఆల్రెడీను. సో ఆషాఢం గురించి కూడా కొంచెం కొంచెం మాట్లాడుకుందామని నా ఆలోచన. మీరింతకీ ఆషాఢ మాసంలో గోరింటాకులు పెట్టేసుకున్నారా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా ఆకు? సో నేనైతే ఫుల్ ఫ్లెష్డ్ గా గోరింటాకు పెట్టుకుని ఆషాఢ మాసాన్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. అయితే ఈ ఆషాఢ మాసం ఎందుకు వచ్చింది, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీని వెనక ఉన్న కథ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. అయితే పూర్తిగా నేను కథలోకి దిగే ముందు ఒక మంచి పాట ప్లే చేసేసి నేను మీతో మాట్లాడిస్తాను. రెడీయా? లెట్ మీ ప్లే వన్ నైస్ సాంగ్. అండ్ పాట ప్లే చేసే ముందు మనకి ఆల్రెడీ మొన్న యూనో ప్రభుదేవ గారు వచ్చి ఉన్నారు, అందరూ చూస్తున్నారు, మీడియా అంతా ప్రభుదేవ గురించే మాట్లాడుకుంటున్నది, అండ్ అఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఆయన గురించే మాట్లాడుతుంది. సో నేను ఆయన పాటతోటి నా షో స్టార్ట్ చేసేస్తాను. లెట్ మీ ప్లే వన్ సాంగ్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ వెన్స్డేస్ అండ్ నేను మీ ఆర్జే సంధ్య. సో ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా మనం చిన్నగా ఆషాఢ మాసం గురించి తెలుసుకుందాం అని చెప్పాలి అని అనుకుంటున్నాను. ఐ నో ఆషాఢ మాసం రాగానే సండేస్ రాగానే మనం అందరం కూర్చుని చక్కగా మంచి గోరింటాకు పెట్టుకుని ఇండియాలో అయితే చాలా ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్ టైప్ లో అనిపించదండి. సో ఇక్కడ కూడా దానికి తగ్గే అదేది తగ్గలేదు, అయినా మనం తగ్గేదే లేదు అన్న టైప్ లో ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో దీనికి యాక్చువల్ గా ఏంటి, ఆషాఢ మాసం ఎందుకు చేసుకుంటున్నాము, ఏంటి దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆషాఢ అన్నో గోరింటాకు పెట్టుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆషాఢ మాసం విశిష్టత ఏంటి అని చెప్పేసి చిన్న చిన్నగా ఏదో చెప్పాలి అన్న ప్రయత్నం. సో మీకు యాక్చువల్ గా ఆషాఢ మాసం కదేంటో తెలుసా అండి? ఈ ఆషాఢ మాసం అట ఈ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక వామన అవతారమట అండి. అంటే దీని వెనక కథ ఏంటంటే, రాక్షస రాజైన బలి చక్రవర్తి తన శక్తులన్నీ స్వర్గలోకాన్ని ఆక్రమించాలి అని ఆలోచించి చాలా యాగాలు చేశాడట. అతని అహంకారాన్ని అణచడానికి విష్ణుమూర్తి ఆషాఢ మాసంలో వామనుడిగా చిన్న బ్రాహ్మణుడిగా వచ్చాడట భూమిపైకి. సో ఈ వామనుడు 3 అడుగుల దానం కోసం బలి చక్రవర్తి కేవలం 3 అడుగులు నేను దానం అడుగుతాను అని అడిగి బలి యొక్క అహంకారాన్ని మొత్తం యూనో ఫ్లాట్ చేసాడు. సో దీని నుంచి వచ్చిన చిన్న ఈ విధంగా విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళలోకానికి పంపి అతన్ని అహంకారాన్ని తుడిచిపెట్టాడు కదా. ఈ కథ మంచి చెడు సాధించే విజయానికి ఒక యునో లెసన్ అని అనుకుందాం, ఆర్ మనం దాని నుంచి నేర్చుకోవాలి అని అనుకుందాం. సో ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది, బట్ నేను స్టోరీలోకి ఇంకా డీప్ గా వెళ్తాను బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇందాక మనం కథ అయితే చెప్పుకుంటున్నాం కదా, ఆషాఢ మాసం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న కథ ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ కమర్షియల్ స్టార్ట్ అవ్వక ముందు టకటకా కథలోకి వెళ్ళిపోతాను. యాక్చువల్ గా ఆషాఢ మాసం అంటే గోరింటాకు వెనక ఉన్న గౌరీదేవ్ కథ మీకు తెలుసా. కథ ఏంటంటే అట చిన్నప్పుడు గౌరీదేవి మహాశివుణ్ణి భర్తగా పొందాలని చెప్పేసి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆమె రక్తం భూమిపైకి పడి ఒక చిన్న మొక్క మొలిసిందట. ఆ మొక్క ఆకులను నలిపితే ఎర్రటి రంగు వస్తుందట. ఆ రంగు చూసి శివుడు ప్రసన్నుడై ఆషాఢ మాసంలో ఈ ఆకును చేతికి పెట్టుకుంటే స్త్రీలకు ఐదోతనం సౌభాగ్యం లభిస్తాయని వరమిచ్చాట. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఆ గోరింటాకు హెన్నని ఆకుల్ని రుబ్బుకొని అందరం ఆషాఢ మాసంలో ఆదివారం చూసుకొని మనం చక్కగా పెట్టుకుంటా ఉంటాం. సో అది ఆషాఢ మాసం అయితే కదండి. సో మీకు ఈ కథ తెలుసా, దీని వెనకాతల అంటే మీరు పెట్టుకుంటే మనకు చాలా చాలా చాలా చెప్తారు కూడా, చెప్పేవాళ్ళు కూడా పెట్టుకుంటే ఎర్రగా పండితే భర్త చాలా మంచివాడు వస్తాడు అనేసి చిన్నప్పుడు ఇన్ని కథలు వినేదాను నేనైతే దీని వెనకాతల. సరే మనం దీని గురించి ఇంకా ఇంకా ఇంకా తెలుసుకుందాము, అయితే మాట్లాడుకుందాం కూడా మీకు తెలిసిన స్టోరీస్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
2: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me next time, Radio Surabhi.
10: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: వెల్కమ్ బ్యాక్. సో యాడ్స్ అయితే వచ్చేసాయి, వినేసాము. అయితే ఏంటంటే, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఇంకా లేదా? ఒకవేళ కనుక బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మీకు తెలుసా, ఇంట్లోనే ఇన్స్టెంట్ మిక్సర్స్ అండ్ పౌడర్స్, మసాలా స్పేస్ అండ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ నుంచి ట్యాంగీ గోంగూర రైస్ వరకు అన్ని మన ఏ టు బి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ లో చాలా సులువుగా దొరికేస్తున్నాయండి. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఏ టు బి మన ఫ్రెస్కోల్లో అండ్ లిట్లలో ఉంది కదా, సో అక్కడికి వెళ్ళొచ్చు ఆర్ యూ కెన్ విజిట్ టు aupitexas.com ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345 కి కాల్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకుని యూ కెన్ గెట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఈజీలీ అట్ హోమ్. ఎంత ఈజీ అయిపోయింది కదా ప్రాసెస్. సో యమ్ యమ్ యమ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కాఫీ అన్ని డన్నా మీరు. ఒకవేళ ఇంకా లేదు అంటే ఇందాక చెప్పాను కదా ఏటీబీకి వెళ్ళిపోండి. సో అదనమాట. అయితే ఆషాఢం గోరింటాకు గురించి మాట్లాడేసుకున్నాం కదా మనం. సో చక్కగా కథ కూడా చెప్పాను గోరింటాకు దానివల్ల పెట్టుకోవడం ఏంటి అని. మీకు తెలుసా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో? నేను నా చిన్నప్పుడు విన్నానండి. ఏంటంటే ఒకవేళ ఆషాఢ మాసమైన ఈ గోరింటాకు పెట్టుకుంటే కనుక ఒంట్లో వేడి తీసేస్తుంది అని చెప్పేసి విన్నాను. నాకు తెలిసింది అయితే అదే. మీకు ఇంకేం తెలుసు దానివల్ల ఉపయోగాలు? మీకు కనుక తెలిసి షేర్ చేసుకోవాలి అనుకుంటే 972-626-1966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఇంకా ఇంకా బోల్డ్ మాటలు అయితే ఉన్నాయి. అండ్ మీరు అందరూ మీ కాఫీలతో రెడీ అయిపోయారా కబుర్లు చెప్పేసుకోవడానికి? కబుర్లు చెప్పుకోవాలి అని అంటే కాఫీ చేతిలో పడాలి కదా మరి, అది కదా. ఎనీవేస్ అయితే నేను పాట ఒకటి ప్లే చేస్తాను. దాని తర్వాత ఇంకో చిన్న చిన్న చిన్న ఏదైనా ఒక చిన్న మాట్లాడుకుందాం ఫస్ట్. దాని తర్వాత ఇంకొక చిన్న ఇంటరాక్టివ్ గేమ్ ఒకటి ఆడదాం అనుకుంటున్నాను నేను. దాంట్లో మీకు నచ్చి మీకు తెలిసిన సామెతలు ఆర్ యూనో టంగ్ ట్విస్టర్స్, చూసారా టంగ్ ట్విస్టర్స్ అనడంగానే నాకు టంగే తిరగట్లేదు ఇక్కడ. ఎనీ విచ్ వేస్ తెలుగులో టంగ్ ట్విస్టర్స్ కూడా ఆడదాం అని అనుకుంటున్నాను నేను ఇవాళ. వీర్ రెడీయా? సో రెడీయా అయితే సై అంటే సై, లెట్ మీ ప్లే వన్ సాంగ్ ఫర్ యూ and then we'll get into the next round.

నైస్ సాంగ్ కూడా అయితే వేసేసుకున్నాం మనం. ఎంత మంచి పాట అండి ఇది. నాకు ఈ పాటలో పాట వింటూ ఉంటే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అలా ఒకసారి కళ్ళు ముందు కనిపించి ఐ ఫెల్ సో హ్యాపీ టు ఫీల్ దట్ స్లైట్ బ్రీజ్ కదా. మీకు కూడా అనిపిస్తుందా? కొన్ని పాటలు తెలియకుండానే మనల్ని ఆ అట్మాస్ఫియర్ లోకి అలా తీసుకుని వెళ్లిపోయి హ్యాపీగా మనల్ని ఎన్వైరన్మెంట్ లో కూర్చోబెట్టేసి మనం అక్కడ ఉన్నామేమో అని మనం ఇమాజిన్ చేసేసుకునే అంతలాగా అనిపిస్తూ ఉంటాయి. అది మనం విజువల్ గా చూసినా ఆర్ మనం జస్ట్ విన్నా కూడా అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సరే, అయితే ఏంటంటే ఈ విలేజ్ అన్నాను కాబట్టి మీకు మన మన పల్లెటూర్లలో ఈ పండుగలు ఎలా చేసుకుంటారు ఏంటి అని మీరు చూసుండుంటే ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్, మీరు నిజంగా అక్కడికి వెళ్లి ఎప్పుడైనా ఇలాంటివి ఇన్ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు డెఫినెట్ గా చెప్పండి కాల్ చేసి స్టూడియోకి. అండ్ ఐ విల్ బి వెరీ వెరీ వెరీ హ్యాపీ టు లిసన్ టు ఆల్ దోస్ అండ్ ఎంజాయ్ మీ మూమెంట్స్, మీ నా మూమెంట్స్ అనుకుని నేను ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తాను. ఎక్కడ కాల్ చేయాలో తెలుసు కదా, 9726261966 కి కాల్ చేయండి. అండ్ మీరు కాల్ చేసిన తర్వాత మీకు మీ పాటలు ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా కూడా నేను డెఫినెట్ గా ప్లే చేసేస్తాను. అండ్ మనం ఈ షోని కుమ్మేద్దామండి. అండ్ యాక్చువల్ గా చెప్తున్నాం కదా, ఆషాఢమాసం అయిపోతూ ఉండగానే ముగుస్తోంది అనగానే వెనకాతలను బ్యాక్ టు బ్యాక్ మనకి బోల్డ్ పండుగలు లైన్అప్ అయిపోతాయండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది, రాఖీ పౌర్ణమి ఉంది, కృష్ణాష్టమి ఉంది, వినాయక చవితి ఉంది, బతుకమ్మ ఉంది, దసరా, దీపావళి, ఇలా వరుసగా పండగలే పండగలు. మనం ఇన్ని పండగలు బ్యాక్ టు బ్యాక్ ఉండగా మన ఫెస్టివ్ సీజన్ ని అలా తీసుకుని రావాలి కదా. సో అది మ్యాటర్ అనమాట. అయితే మీరు కనుక మీకు ఇందులో నేను చిన్న విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. అట్ల తద్ది గురించి తెలుసా, ఎంతమంది అట్ల తద్ది చేసుకున్నారు? నాకు ఏంటంటే ఈ విలేజ్ సాంగ్ అనగానే ఆ మొమెంట్ అలాగా తలుచుకోగానే ఒక్కసారి అట్ల తద్ది గుర్తొచ్చిందండి. చక్కగా పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాలలు కట్టుకుని ఓ చిన్న అవుట్డోర్ కిచెన్, మనం ఇప్పుడు అవుట్డోర్ కిచెన్ కాన్సెప్ట్ ఉంది కదా, సేమ్ థింగ్. అలాగే చిన్న పొయ్యి పెట్టుకుని అట్లేసుకుని తిని బా ఏముండేది. సరే, మీకు అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పేసేయండి, మనం ఇంకా మాట్లాడేసుకోవచ్చు. నేను నెక్స్ట్ సాంగ్ ఒకటి ప్లే చేస్తాను, వినేసేయండి.

చూసారా ఒక మంచి యునో నేను ఇందాక చెప్పినట్టుగా పాట వినగానే ఆ పాటలోకి మనం తెలియకుండానే అలా అలా అలా వెళ్ళిపోయి పాటని మనం అక్కడ ఉన్నావేమో అనుకుని మనమే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వినేసి ఎంత బాగుంటాయండి సాంగ్స్. అని మీకు ఇలాంటి సాంగ్స్ యునో దాట్ యు ఫీల్ ఈ పాట వింటే నేను నాకు ఐఎమ్ సో హ్యాపీ అనని అనిపించిన పాట ఏమైనా ఉంటే అది కూడా నాకు షేర్ చేసుకోండి. ఎక్కడ కాల్ చేయాలో తెలుసు కదా, స్టూడియో కాల్ చేసేయండి, మనం చక్కగా దాని గురించి కూడా కబులు చెప్పుకోవచ్చు. అయితే ఇందాక చెప్పాను కదా అట్లతద్దే, మీలో ఈ అట్లతద్ద కోసం కానీ శ్రావణంలో గోరింటాకు పెట్టుకున్న జ్ఞాపకాలు ఆర్ యూనో ఐ మీన్ ఆషాఢంలో గోరింటాకులు పెట్టుకున్న జ్ఞాపకాలు, శ్రావణ మాసంలో మనం చేసుకునే పూజలు, వీటి గురించి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మీకున్న జ్ఞాపకాలు ఏంటి? ఇండియాలో అయితే శ్రావణ మాసంలో ఉండగానే నాకు బాగా గుర్తుంది చక్కగా యూనో మంచి మంచి పట్టు చీరలు కట్టేసుకుని పొద్దున్నే మనం 9 రకాల యూనో పిండి వంటలు చేసేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని సాయంత్రం అవ్వగానే ఇంటికి హ్యాపీగా పేరెంట్ వాళ్ళందరూ వచ్చి కూర్చుని మంచిగా నవ్వులు యూనో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అలా ఉండి వాయినాలు ఇచ్చుకుని, ఇది శుక్రవారం ఒకటే కాదండో మంగళవారాలు కూడా ఉండేవి, అవన్నీ కూడా చేసుకుని ఇంత హ్యాపీగా గడుపుకునేవాళ్ళం. అలాంటి డేస్ మీకు మీరు మీ పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండింది ఆర్ ఇప్పుడు ఎలా ఉండింది, మీకేమనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు పండుగలు ఇక్కడ మనం చేసుకునే దీన్ని బట్టి ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు స్టూడియో కాల్ చేసేయండి, మనం చక్కగా మాట్లాడేసుకోవచ్చు. అండ్ ఈ లోపల ఇంకొక మంచి సాంగ్ ప్లే చేస్తాను, వినేసేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
4: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: వెల్కమ్ బ్యాక్. మీరు వింటోంది రేడియో సిరిపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ నేను మీ ఆర్జే సంధ్య. ఇది మీ వెరైటీ వెన్స్డేస్, కొంచెం కిక్, కొంచెం మెలడీ, చంద్రమామ కథలు, బోల్డ్ కబులతో మళ్లీ మీ ముందుకు వచ్చేసాను. సో మనం ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నాము అంటే పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనం ఉన్నది ప్రస్తుతానికి అయితే ఆషాఢమాసం. ఆషాఢమాసం అనగానే చక్కటి గోరింటాకు,

యూనో అందరూ ఆడవాళ్లు కలిసి ఆదివారం పూట గోరింటాకు పెట్టుకొని మంచి మంచి యూనో మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఈ ఆషాఢ మాసం తర్వాత నుంచి వచ్చే అన్ని పండగలే అని అనుకుంటూ ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని మనలో క్యారీ ఆన్ చేసుకుంటూ అలా అలా సాగిపోతాం. సో యాక్చువల్ గా ఇప్పుడంటే మనకి కోన్స్ వచ్చేసాయి, ఇంకా యూనో బోల్డ్ పౌడర్లు వచ్చేసాయి. అప్పట్లో అలాంటివి ఏమీ లేవు కదండి, ఉన్నదల్లా గోరింటాకు చెట్టు అండ్ దాని నుంచి ఆకులు తెచ్చుకొని అందరూ చక్కగా కూర్చొని రుబ్బుకొని వాటిని చేతులకి కాళ్ళకి పెట్టుకుని అయితే అంతా అయిపోయిన తర్వాత ఎవరిది ఎర్రగా పండితే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడు, వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకుంటారు అని ఆ రోజుల్లో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపేసేసే రోజులు ఉండేవి. సో ఇప్పుడు మీరు ఈ ఆషాఢ మాసంలో ఎలా ఆ మూమెంట్స్ ని రీక్రియేట్ చేసుకుంటున్నారు నాకు చెప్పేస్తారా? సో మీకు చెప్పాలి అంటే ఎక్కడికి కాల్ చేయాలో తెలుసు కదా, నాకు స్టూడియోకి కాల్ చేసేసేయండి, మనం ఇంకా ఇంకా ఇంకా బోల్డ్ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చెప్తూ ఉంటే ఇదొక హ్యాపీ అవర్ లాగా అనిపిస్తుంది కదా. మీకు ఇంకోటి తెలుసా, ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ కూడా ఉంది మన దగ్గర, వేర్ యూ క్యాన్ అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ క్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ ఓన్లీ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. సో ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM bar snacks are just $1 and draft beers only $2.99 and great bites, cold drafts, happy evenings andi. హ్యాపీ ఈవినింగ్స్ అంటేనే మనం మన జనాలు మనతో పాటు మన ఫ్రెండ్స్ తోటి వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇస్ ద టైమ్ ఇస్ కాల్డ్ హ్యాపీ అవర్ అని నా ఉద్దేశం. అండ్ ఇది ఎక్కడ తెలుసా, ఇండియా టుడే 151 నార్త్ న్యూలాండ్ డ్రైవ్ సౌత్ లేక్. సో మీరు అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా హ్యాపీ అవర్ చేసుకోవచ్చు. అలాగే మన హ్యాపీ అవర్ ఏంటంటే మన పండుగల ఈవినింగ్ ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వినాయక చవితి వచ్చేస్తోంది కూడా కదా, శ్రావణ మాసం అయిపోగానే మనకు వినాయక చవితి వస్తుంది. అయితే శ్రావణ మాసం గురించి నేను కొంచెం సేపు అయిన తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ వినాయక చవితి గురించి చెప్తాను. చెప్పే ముందు ఒక పాఠం.

0: సో వెల్కమ్ బ్యాక్. ఒక మంచి జోష్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మనం మాట్లాడుకుంటున్నది, ఇందాక నేను సాంగ్ ప్లే చేయకముందు మనం చెప్పుకునేది ఏంటంటే వినాయక చవితి గురించి చెప్పుకున్నాం. మీకు గుర్తుందా, వినాయక చవితి అనగానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టోర్కి వెళ్లి రెడీమేడ్ గా ఉన్న వినాయకుడిని తీసుకుని వస్తున్నాం ఇంటికి, అండ్ దెన్ అది పూజలోకి పెట్టుకుంటున్నాం. కానీ అప్పట్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు అలాగే ఏమి ఉండేవి కాదు. ఏంటంటే ఇళ్లలో పూజ కోసం మట్టి వినాయకుడిని సొంతంగా చేసుకునేవారు. అప్పుడు ఏం చేసేవారంటే ఈ హడావుడంతా ఎలా ఉండేది, ఒక మంచి ఈ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నప్పుడు ఆ టైంలో ఆ హడావుడి ఎలా ఉండేది అంటే, పండుగకి ముందు రోజు సాయంత్రం వెళ్లి దగ్గరలో చెరువు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న మట్టిని తీసుకుని వచ్చి, అది కూడా నల్లమట్టి అండి, నల్లమట్టిని తెచ్చేవారట. ఇంట్లో నాన్న, తాతగారు లేదా పిల్లలంతా కలిసి చక్కగా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒకటి పొట్ట, ఒకటి తల, ఇంకోటి తొండం అంటూ ఇలా వినాయకుడి రూపాలని క్రియేట్ చేసేవారు. కానీ ఇదంతా చేసిన తర్వాత అలంకరణకి కళ్ళు చేయడానికి కోసం మిరియాలు లేదా గురువింద గింజలు పెట్టేవారట. ఆ మట్టి వినాయకుడిని వినాయకుడికి జంజం వేసి పసుపు కుంకుమలు పెట్టి గరికలతో పూజ చేసి ఆ ఫీల్ ఇట్సెల్ఫ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. అండ్ పండుగలు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది బోల్డ్ అంత యునో హ్యాపీ ఫుడ్ కదా, ఎంత ట్రెడిషనల్ ఫుడ్స్ ఉండేవో. అటు పెద్దవాళ్ళు, మన అమ్మ, మన తాతగారు, నాన్నగారు వీళ్ళందరూ ఈ హడావిడిలో ఉంటే, అమ్మలు చక్కగా ఆ కిచెన్ లోకి వెళ్లి మన కోసం వేడి వేడి మంచి మంచి యూనో ఆథెంటిక్ ఫుడ్ క్రియేట్ చేసి తీసుకొచ్చి అందరూ కలిసి ఉన్న రోజులు అవి ఇట్స్ యునో ఫీలే వేరండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇలాంటి ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ అప్పట్లో ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు, ఇప్పుడు మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి నాతోటి చెప్పాలి అనుకుంటే టక్ టక్ నాకు కాల్ చేసేయండి, మనం మాట్లాడేసుకోవచ్చు దాని గురించి. అండ్ ఈ లోపల నేను మీకోసం ఇంకొక మంచి మంచి సాంగ్ ప్లే చేస్తాను, వినేసండి. దాని తర్వాత వీ కెన్ కంటిన్యూ టాకింగ్.
1: చూశారు

0: పోతా.
1: సో ఈ పాట ఏ మూవీలోగా మీకు తెలుసా? విన్నారా? ఒకవేళ తెలిస్తే కనుక కూడా నాకు కాల్ చేసి చెప్పేసేయండి, మనం చక్కగా దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో గోయింగ్ ఆన్, ఏంటంటే పండుగల గురించి మాట్లాడుతున్నాను నేను. వినాయక చవితి గురించి చెప్పాను కదా, మనం ఎలా ఉండేది, ఏంటి అప్పట్లో ఎలా చేసేవాళ్ళం. ఇప్పుడు వినాయక చవితి ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు బాగా జ్ఞాపకం ఉన్నది వినాయక చవితిలో పండుగల్ని, వినాయకుడిని మనం 9 రోజులు పెట్టుకున్నప్పుడు నిమజ్జనానికి తీసుకుని వెళ్లేవాళ్ళం కదా. సో ఆ నిమజ్జన టైంలో నాకు నా చిన్నప్పుడు గుర్తండి, హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం అన్ని రోడ్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉండేవి ఊరేగింపుకి. ఊరేగించి దాన్ని తాను చూడడం కోసం అని చెప్పేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ మేడం మీద నించొని అక్కడి నుంచి ఇంత జనాలు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రసాదాలు అండి. సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రసాదం స్టేషన్ పెట్టేవాళ్ళు, వెళ్లి ప్రసాదం తీసుకుని అది చేసేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే, ఎక్కడో విన్నాను అనమాట నా చిన్నప్పుడు, ఏంటంటే 9 రోజుల్లో 9 వినాయకులని, రోజుకి 9 వినాయకులను చూస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్తే, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి సాయంత్రం అవ్వగానే పెద్ద పని కట్టుకుని అలా వెళ్లి ప్రతి వినాయకుడిని చూసుకుంటూ వాళ్ళు అక్కడ ఇచ్చే యూనో చిన్న బౌల్, అది కూడా తాటాకుతో చేసే బౌల్ ఉంటాయి, వాటిల్లో ప్రసాదాలు పెట్టేస్తే అవి తీసుకుని అలా తింటూ నడుచుకుంటూ, నేను పలానా ఈ వినాయకుడు నేను ఇలా చూశాను అలా చూశాను అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎన్నెన్ని సందులు తిరుగుతూ అలా ఆ రోజుకి డిన్నర్ అయిపోయిందండి. ఆ వినాయకుళ్ళ దగ్గర తినే ప్రసాదాలే మా డిన్నర్లు అనుకుని మేము ఇంటికి వచ్చి పూళ్ళని తమ్మలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సో ఇలాగా ఇది అవుతోంది అని అనుకోగానే దీపావళి కూడా వచ్చేసేది. సో దీపావళి గురించి మాట్లాడే ముందు ఇంకొక పాట.

అతని అతడులోంచి ఒక చక్కటి సాంగ్ కూడా వినేసాం. ఇందులో ఈ మూవీలో అయితే ప్రతి సాంగ్ ఒక యునో డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది అనిపిస్తుంటుంది. అండ్ మూవీ కూడా చాలా చాలా చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్ అండి, నాకు బాగా నచ్చింది. ఆబ్వియస్లీ మహేష్ బాబు అంటే యూనో కొంచెం అలా అలా అలా అనమాట. సో ఎనీవేస్ చాయిస్ అయితే మనం మాట్లాడుకుంటున్నది దీపావళి పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వినాయక చవితి గురించి చెప్పాను, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్న దాన్ని, నేను ఏం చేసేదాన్ని అనేసి. మీరు ఏం చేసేవాళ్ళు మీకు చెప్పాలి అని అనిపిస్తే నాకు నాకు కాల్ చేసి చెప్పేసేయచ్చు. అలాగే దీపావళి అనగానే బాగా జ్ఞాపకం వచ్చేది టపాసులండోయ్. నాకు నేను చిన్నప్పుడు పల్లెటూరుకి వెళ్ళాను, అంటే మా ముత్తమ్మ గారి ఊరికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూర్చుని వరుసగా అదే దీపావళి టైంకి ముందు వెళ్ళినప్పుడు చూస్తే ఏంటంటే మతాబులు ఇవన్నీ వాళ్లే అక్కడ చేసి వాళ్ళ ఇంట్లో పండుగలు చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేసేవాళ్ళు. సో కాకర పువ్వులు చిచ్చుబుడ్లు ఇవన్నీ కట్టేవారు అనమాట. నాకు చూసి అనిపించేది అబ్బో చాలా చాలా చాలా యూనో కష్టమైన పని, అట్ ద సేమ్ టైం డేంజరస్ పని కూడా కదా. ఇట్స్ నాట్ ఈజీ. నేను అనుకునేదాన్ని వీళ్ళకి ఎంత ధైర్యంగా చేస్తున్నారు అని. కొన్నిసార్లు అవి కడుతూ ఉంటేనే చుడుతూ ఉంటేనే పేలే బట్ కూడా అమ్మో అనిపించేది. కానీ ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు మనకి అదే టాప్ ప్రయారిటీ అండి. మనం వెళ్ళావా, టపాసులు తెచ్చుకున్నావా, ఫట ఫట కాల్చావా, తారా జువ్వలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, లక్ష్మీ బాంబులు, బాబోయ్ ఒకటా రెండా ఎన్ని ఉండేవో అసలు లెక్కే లేదు. చిచ్చుబుడ్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, దోస్ ఆర్ మై ఫేవరెట్. పెట్టడం, పరిగెట్టుకుంటూ వెళ్ళడం, అది కాల్చడం. సో ఇలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే దీపావళి అనగానే ఏడాదికి ఒకసారి బట్టలు కొంటారు టైప్ లో మా ఇంట్లో కూడా ఓకే కొత్త బట్టలు అప్పుడు వచ్చేవన్నమాట. వెళ్లి తీసుకెళ్లి నీకే బట్టలు కావాలో ఆ బట్టలు నువ్వు కొనుక్కో అని చెప్పి వెయిట్ చేసేదాన్ని. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసేసుకున్న తర్వాత కొత్త బట్టలు వేసేసుకుని లక్ష్మీదేవులాగా చాలా చక్కగా యూనో ఉన్నవన్నీ వేసేసుకుని హ్యాపీగా అలా ఆ దీపాలని చక్కగా పేర్చుకుంటూ వెళ్లి ఆ దీపాలు పేర్చుకున్న తర్వాత అదే దీపంతో యూనో దిబ్బు కొట్టేవాళ్ళు. నాకు వాకుర్తు దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దిబ్బు కొట్టించేవాళ్ళు మా చేత. ఇవన్నీ చేసి ఆహాహాహా వాట్ అ డే, వాట్ అ డే అనిపించింది. సరే నేను మాట్లాడే ముందు ఇంకా కంటిన్యూ చేసే ముందు ఒక సాంగ్

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. Only on Radio Surabhi, 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
13: You are listening to Radio Surabhi.
12: Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
13: You are listening to Radio Surabhi.
12: 7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to మీకు మరింత చేరు కాబోతాం. కీప్ లిజనింగ్, మీ నేస్తాం రేడియో సర్.
13: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే సంధ్య. ఇది మీ వెరైటీ వెన్స్డే. కొంచెం కిక్, కొంచెం మెలడీ, చందమామ కథలు, బోలెడు కబులతో మళ్లీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదండి, పండగ పండగ అనగానే జ్ఞాపకం వచ్చేది బోళ్ళు. అది కూడా ఆషాఢం దాటిన తర్వాత దగ్గర నుంచి శ్రావణ మాసం వస్తుంది, తర్వాత వినాయక చవితి వస్తుంది, దసరా, దీపావళి, ఇలా పండగలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ బ్రేక్ వెళ్ళక ముందు నేను మాట్లాడింది దీపావళి గురించి మాట్లాడుతున్నాను. చక్కగా టపాసులు, అది టాప్ ప్రయారిటీ అంది కదా, ఆ టపాసులు, తారాజువులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, లక్ష్మీ బాంబులు, ఓ వాట్ నాట్, ఒకటి కాదు రెండు కాదు బోళ్ళు. అలాగే వీటితో పాటు కొత్త బట్టలు కూడా. సాయంత్రం అవ్వగానే చక్కగా పూజ చేసేసుకుని ఆ కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటావా అని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగా బట్టలు ఎప్పుడు వేసుకుంటావా అని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ అని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ అని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ అవని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ అని వెయిట్ చేస్తూ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ అమ్మ చేసిన పిండి వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ కొత్తగా ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లో గ్రాండ్ వంటలు తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ కొత్తగా ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లో గ్రాండ్ తింటూ ఆహా ఏముండేది. సరే ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే, మీకు తెలుసా షాపింగ్ అనగానే జాయిన్ కొత్తగా ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ లో గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు తెలుసా మీకు? ఆగస్ట్ 7th నుంచి ఇనాగ్రల్ లో ఫస్ట్ 5 కసీవ్ ఫ్రీ టైప్ ఫ్రీ ఫేస్ పెయింటింగ్ అండ్ మెహందీ. గోరింటాక్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, చూసారా? గో హియర్ అండ్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ కోకోనట్ డ్రింక్స్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ హ్యాపెనింగ్ ఆన్ ఆగస్ట్ 7th, 8th, and 9th, 2026 అట్ ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ 515 డ్రింక్స్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ హ్యాపెనింగ్ on August 7th, 8th and 9th, 2026 at India Bazaar Fort Worth 5152 quarter special gifts giveaways throughout the weekend happening on August 7th, 8th and 9th, 2026 at India Bazaar Fort Worth 5152 Quadrant Way, Fort Worth, Texas. So throughout the weekend happening on August 7th, 8th and 9th, 2026 at India Bazaar Fort Worth 5152 Quadrant Way, Fort Worth, Texas. So, ఎక్కడికి వెళ్ళాలి షాపింగ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి 8th and 9th, 2026 at India Bazaar Fort Worth 5152 Quadrant Way, Fort Worth, Texas. So, ఎక్కడికి వెళ్ళాలి షాపింగ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి పండుగ సీజన్ ఎంజాయ్ చేయండి. మనం ఇంకొక ప్లే అ నైస్ గేమ్.

పాట కూడా ప్లే చేసేసాను. మీరు ఆలోచించారా, ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సావిట్లో సర్దుకర్ర ఏంటది, ఏంటండి, ఎవరు ఎవరికి ఐడియాస్ రావట్లేదా, ఆర్ ఏం నడుస్తోంది? లంచ్ బ్రేక్ లో అడిగానండి, అందుకేను టక టక మీరు చెప్తారేమో అనేసి. స్టూడియోకి కాల్ చేసేయండి, చెప్పేసేయండి, నెంబర్ తెలుసు కదా, 9726361966. వెయిట్ చేస్తున్నాను. సో సావిట్లో సర్దుకర్ర ఏంటది? సో ఈ లాక్డౌన్ ఇంకొక ఇది కూడా చెప్పమంటారా, ఇంకొకటి కూడా ఇవ్వమంటారా? ఎవరు ఫస్ట్ చేస్తే, ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి, వాళ్ళు వాళ్ళు విల్ బి ద విన్నర్. సో మీరు టకటక ఫోన్స్ తీసుకోండి, చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా చెక్కింది నూనె చెప్పనా వద్దా? ఓకే ఓకే, ఫస్ట్ అయితే మనం ఫస్ట్ దాని మీద ఫోకస్ చేద్దాం. సావిట్లో సర్దుకర్ర ఏంటది అదనమాట. సో మీకు తెలిస్తే నాకు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మీకు అందరికి తెలుగు ఇంగ్లీష్ లో టంగ్ ట్విస్టర్స్ తెలుసు కదా, మన తెలుగులో కూడా టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయండోయ్, లైక్ నాలుగు ఎర్ర లారీలు తర్వాత నాలుగు నల్ల లారీలు, నల్ల లారీ ఎర్ర లారీ. సో ఇది మీరు ఫాస్ట్ గా అనగలుగుతారా? లెట్స్ ట్రై. సో మీకు కనుక నాతోటి ఇది అడాలి అంటే కాల్ చేసేయండి, కాల్ చేసి లెట్స్ ప్లే ద స్మాల్ గేమ్. అండ్ నెంబర్ తెలుసు కదా, 9726361966. ఈ లోపల మీకోసం ఇంకొక మంచి పాట లైన్ అప్ చేశాను, ప్లే చేసేస్తాను, వినేసేయండి. There we go.

కదండి నాన్న హాయ్ నాన్న మూవీలో అయితే సాంగ్ వినేశాము. సో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సావిట్లో సద్దుకర్ర ఏమిటది. సో నాకైతే ఆన్సర్స్ రాలేదు, నేనే రివీల్ చేసేస్తాను ఆన్సర్ ని కలం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. చారల్ చారల్ పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము, ఏంటిది? మళ్లీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము, ఏంటిది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే నాకు స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్ గా ఏం అంటే నేను ఇప్పటిదాకా అయితే దీని గురించి చెప్పేశాను, ఏంటిది పండుగలు ఎలా ఉన్నాయి, ఏంటి మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి మన ఆ పండుగల మెమొరీస్ అలా జ్ఞాపకాలు జ్ఞాపకం తెచ్చుకుంటూ బోర్డు కూడా చెప్పేశాను నేను దాని గురించి. నేనైతే నాకు డ్రెస్సింగ్ డ్రెస్ అవ్వాలి, నా కొత్త డ్రెస్ నేను ఫ్లాంట్ చేయాలి అన్న ఫీలింగ్ చాలా చాలా ఉండేది అప్పట్లో. సో అలా నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకున్నాను మీకు. అండ్ యాక్చువల్ గా పండుగలకి ఎప్పుడైనా ఆ టైంలో ట్రావెల్ చేసి అంటే ఇవాళ పండుగ ఇవాళ ట్రావెల్ చేసి మీరు పండుగ మిస్ అయ్యారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉండిందా? నాకు గుర్తుండి ఒకసారి అనుకోకుండా అయితే అలా ప్రయాణం చేయాల్సి వచ్చిందండి. ఏంటంటే యూనో ఆల్ సెట్ పండుగకి ఎంజాయ్ చేయాలో అన్ని అరేంజ్ చేసుకున్నాము అంతా అయిపోయింది. ఏదో ఫర్ సమ్ రీజన్స్ తెలియకుండానే ఆ రోజు మేము ట్రైన్ కూడా ఎక్కాల్సి వచ్చింది, ట్రైన్ ఎక్కాము. సో ఒక పక్కనేమో అరే నేను ఈ ఫెస్టివల్ నేను ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను అవ్వలేదే అని అనుకుంటూనే ట్రావెల్ స్టార్ట్ అయితే చేశాను. బట్ అలా ఎక్కిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత నా పండగ వైబ్ ని ఆ ట్రైన్ లో వెళ్లే ప్రతి ఒక్క యునో కాఫీ కాఫీ కాఫీ అనుకుంటూ వాడు వస్తాడు, సమోసా అని ఒకడు వస్తాడు, ఇలా వచ్చే వాళ్ళందరితో వచ్చి దాని అన్ని కొనుక్కొని తిని ఎంజాయ్ చేశాను. మేబీ ఒక డిఫరెంట్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ మై ఫెస్టివల్ అనుకున్నాను నేను అప్పట్లో. ఇలాంటి జ్ఞాపకాలు మీకేమైనా ఉన్నాయా? పండుగ వచ్చింది బట్ మీరు మిస్ అవ్వాల్సి వచ్చింది, మీరు ట్రావెల్ చేయాల్సి వచ్చింది, ఆ టైంలో మీరు ఎలాగా ఏం చేశారు అది కూడా చెప్పేసేయండి. అండ్ దానికంటే ముందు మళ్ళీ ఇంకొకసారి ప్రశ్న రిపీట్ చేస్తాను. సన్నగా సారీ చారల్ చారల్ పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము, ఏంటది? ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ లోపల ఇంకో సాంగ్ ప్లే చేస్తాను.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ సినిమా వాయినం పుచ్చుకుంటి వాయినం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ Nanda G3 at 919-491-4514. దే సే అ వే to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas, 817-819-8888. IndiaTodayUSA.com.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటోంది రేడియో సురభి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ నేను మీ ఆర్చే సంధ్య. ఇది మీ వెరైటీ వెన్స్డేస్. కొంచెం కేక్, కొంచెం మెలడీ, చందమామ కథలు, బోల్డ్ కబుర్లతో మీ ముందుకు మళ్లీ వచ్చేసాను నేను. యాక్చువల్ గా ఇందాక కొడుపు కథ అయితే అడిగాను, సో పొడుపు కథకి నాకు ఆన్సర్ రాలేదు. బట్ నాకు ఐ థాట్ ఐ షుడ్ జంప్ మూవ్ ఆన్ విత్ సమ్ అదర్ సెగ్మెంట్, అందుకని ఒక చిన్న కథ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఏంటంటే, కథలనగానే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. బోల్డ్ కథలు చిన్నప్పుడు ఎన్ని కథలు విని ఉంటాము, కూర్చొని చక్కగా అలా మన యునో డాబా ఎక్కి అలా నక్షత్రాలు చూస్తూ బోల్డ్ కథలు. అలాంటి కథల్లోంచి ఒక చిన్న కథ, కోతి జపం. ఈ కథ ఏంటంటే, ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకుని ఉందట. అలా కళ్ళు మూసుకుని ఉన్న టైంలో ఒక దొంగ నక్క అలా వచ్చి కోతిని చూసి అనుకుందట, ఇది రాత్రి పగలు

కాక దొంగతనాలు చేసినట్లుంది, అందుకే అలసిపోయి నిద్రపోతోంది అని చెప్పేసి. అలా అనుకుని ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువులకి వెళ్లి చెప్పిందట. అయితే కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఆ కోతిని చూసి, ఈ కోతి నాలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని ఎలుగుబంటి ఫ్రెండ్స్ అందరికీ చెప్పిందంట. ఇంకా అలా అలా టైం గడుస్తున్న కొద్దీ కొంచెం సేపటికి కొంగ కోతిని చూసిందట. చూసి దానికి అనిపించట, దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అందుకని అని అలా అనుకుని అది వెళ్లి దాని ఫ్రెండ్స్ అందరికీ చెప్పిందట. సో దాని తర్వాత ఏమవుతుందో నేను ఇంకా చెప్తాను, బట్ ఈ పాట తరువాత.

అది హోయినా హోయినా సాంగ్ కూడా వినేసామండి. సో నేను ఇందాక చెప్తున్న కథలోకి మళ్లీ వెళ్ళిపోతాం. నేను కథ ఏం చెప్తున్నానంటే కోతి జపం. యాక్చువల్ గా ఒక అడవిలో కోతి ఉంది. ఆ కోతి ఆ చెట్టు దగ్గర కూర్చుని అలా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. అయితే ఆ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు మొదట ఒక ఏంటంటారు వాటిని నక్క నక్క ఒక నక్క వస్తుంది అనమాట. ఓ నక్క వచ్చి ఇదేదో బాగా బాగా దొంగతనాలు చేసి అలసిపోయినట్టుంది, అందుకని కళ్ళు మూసుకుని కూర్చుంది అనుకుని అది వెళ్లి అందరికి చెప్తుంది, ప్రతి ఒక్క జంతువుకి వెళ్లి చెప్తుంది. అలాగా ఒక్కొక్క జంతువు రావడం మొదలెడుతూ ఉంటుంది. ఫస్ట్ తన దగ్గరికి మొదలు కోతి దగ్గరికి నక్క వచ్చి వెళ్లిన తర్వాత ఒక ఎలుగుబంటి కూడా వస్తుందండి. ఎలుగుబంటి వచ్చి కోతిని చూసి అనుకుంటుంది అనమాట, ఈ కోతి నాలాగే పీకల దాకా తినేసినట్లుంది అని అది వెళ్లి దాని ఫ్రెండ్స్ అందరికి చెప్తుంది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూస్తుంది. దీనికి ఏదో రాంగ్ వచ్చింది అనుకుని ఆ కొంగ వెళ్లి వాళ్ల స్నేహితులందరికీ చెప్తుంది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది అనుకుని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పడం మొదలుపెట్టిందనమాట. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అప్పుడు అది వెళ్లి సింహమేమో తన పదవిని కాచేయాలని కోతి దీర్ఘంగా ఆలోచనలో పడి ఉన్నట్టుంది అని అనుకుని కొంత సమయం తర్వాత కోతిని నిద్ర లేపడానికి దొంగనక్క, ఏనుగు, కొంగ, కుందేలు, సింహం ఇలా అన్ని జంతువులు ఆ చెట్టు దగ్గరికి వచ్చాయట. అప్పుడు ఒక ముసలి గద్ద అక్కడికి వాలి ఎందుకు గుంపుగా ఉన్నారా అని అడిగిందట. సో దానికి సమాధానం ఏంటో అదేం చెప్తుందో ఈ పాట తర్వాత వినేద్దాం.

సో అదన్నమాట ఒక పాట కూడా వినేసాము. తర్వాత ఇందాక కథలోకి మళ్లీ వెళ్ళిపోతామా? సో ఇందాక కథ చెప్తున్నట్లు ఏంటంటే కోతి జపం. కోతి ఓ చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే అడవిలో ఉన్న జంతువులన్నీ చేరాయట ఒకదాని తర్వాత ఒకటి. ఎలా ఒకటి మొదలొచ్చి నక్కొచ్చిందట. నక్కొచ్చి ఇది బాగా అలసిపోయింది దొంగతనం చేసింది అనుకుని అది వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పిందట. అలాగే నక్క తర్వాత మిగతా జంతువులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయట. అలా వచ్చి కూర్చున్న తర్వాత అవన్నీ అనుకుంటూ ఉంటే ఈ మాట ఈ దాన్ని ఎవరి ఆలోచనలు వాళ్ళు వాళ్ల స్నేహితులకు చెప్పారనమాట కోతి గురించి. అంటే నక్క దాని ఫీలింగ్ ఏంటో దాని ఫ్రెండ్స్ చెప్పింది. ఎలుగుబంటి వచ్చి ఇది బాగా తినేసింది అందుకే ఇలా ఉంది అని వెళ్లి దాని ఫ్రెండ్స్ చెప్పింది. ఇలా ఎవరికి తగ్గట్లు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు వెళ్లి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. అలా చెప్పుకుంటూ వెళ్తున్న టైంలో సింహం దగ్గరికి ఈ విషయం వెళ్లిందట. ఈ విషయం వెళ్లి సింహానికి చెప్పిందట. సింహానికి తెలిసిన తర్వాత సింహం అనుకుని ఉంటుందట, అరే ఇది ఇంత జపం చేస్తోంది కూర్చుని నా చీరలా లాగేసుకోవాలా నా పదవి ఎలా లాగేసుకోవాలా అని ఆలోచిస్తోంది అని అనుకుంటుందట. ఇలా అందరూ అనుకుని ఎక్కడైతే ఈ కోతి జపం చేస్తోందో అక్కడికి వచ్చి అందరూ కూర్చుంటారట. అలా కూర్చున్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక గద్దె వచ్చి గద్ద ఈగల్ సో వచ్చి అక్కడ కూర్చుంటుంది అనమాట. కూర్చుని ఏంటి మీరంతా ఇంత గుంపుగా చేరారు ఏంటి సంగతి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అది విన్న తర్వాత అనుకుంటుంది అది అప్పుడు నవ్వుతుందట, మీరందరూ మీ ఒపీనియన్స్ మీరు చెప్పేశారు అసలు ఏంటి సంగతి అన్నది కోతి నుంచి మనం వినాలి కదా అనని. అప్పుడు కోతి దగ్గరికి వెళ్లి దాన్ని అడుగు తెలుసుకుందాం అని చెప్పేసి కోతి దగ్గరికి వెళ్లి అక్కడికి వెళ్తుందట. కోతిని చూసి కోతిని లేపి అడుగుతుందట. కోతి ఇదంతా విన్న తర్వాత నవ్వేసిందట. కాదు కాదు నేను పట్టణంలో ఒక మనిషి ఇలా చేస్తూ ఉంటే చూశాను, దీన్ని ధ్యానం అంటారు, ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందట అంది అని గట్టిగా నవ్విందట. చూసారా ఈ విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచినవి వారు కోతికి యూనో కోతిని గురించి వాళ్ల వర్జన్ ఆఫ్ థాట్స్ లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. సో అవి తమ తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కోతి మళ్లీ తన ధ్యానంతో తాను కళ్ళు మూసుకుని ఉంది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. సో ఇలాంటి మంచి మంచి కథలు ఇంకా చెప్పుకోవచ్చు. అయితే పాట తర్వాత

అది సాంగ్ విన్నాము, కథ చెప్పుకున్నాము. ఈ కథలు చెప్పుకుంటూ ఉంటే నాకు అనిపిస్తుందండి, మన చిన్నప్పుడు కథలు అనగానే కథ చెప్పేసుకున్నామా పడుకున్నామా అని కూడా కాకుండా, ఆ కథ అయిపోయిన తర్వాత చాలా చాలా చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు చిన్నప్పుడు, మీకు గుర్తుందా? నాకైతే ఏడు చేపల కథ చెప్పి మా తాతగారు కథ అంతా అయిపోయిన తర్వాత ఈ కథకు నీతేంటి అని. అలాగే బాగా గుర్తున్నది తెనాలి రామకృష్ణ కథలు ఏమైనా ఉండేవా అండి. ఈ కథలు అవి మనకి ఒక తెలియని యూనో ఏమంటే ఒక నవ్వును తెప్పిస్తాయి, అలాగే మనకి ఈ ఆ సిచ్యువేషన్ లో ఎలా ఆలోచించాలి అనే ఒక ఆలోచనని కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఎంత డిఫరెంట్ గా ఉండేవి అంటే నిజంగా జరిగినవే అవి తెలిసి మనం మన దీనికి ఎలాగ ఆలోచించుకోవాలి, ఆ సమయ స్ఫూర్తిని ఎలాగ ఉపయోగించుకోవాలి అంటే ఆయన తెలివితేటలు బేసిక్ గా ఇవన్నీ. తెనాలి రామకృష్ణ కథలు, అలాగే మర్యాద రామన్న కథలు, పరమానంద శిష్యుల కథలు, పంచతంత్ర కథలు, ఇలా ఒకటి కాదు అండ్ ఇంకోటి కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, చందమామ కథలు, ఇన్ని కథలు, ఎన్ని రకాల కథలు ఉండేవో. అండ్ ఇంకోటి ఉండేది అమరావతి కథలు అని కూడా ఉండేదండో, అది సత్యం శంకర మంచి గారు రాసిన కథలు ఈ అమరావతి కథలు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా ఉండేవి. ఇవన్నీ కూడా బుక్స్ లో వచ్చేవి, చక్కగా కూర్చొని మనంతట మనం చదువుకుని వాటిని మన వే ఆఫ్ యూనో మన ఆలోచనలకి అండ్ మన వీటిలన్నిటి వల్ల ఏంటంటే జస్ట్ చదివేసామా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నామని కాదు, మన తెలుగు కూడా ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యేదో అని అనుకునేదాన్ని. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ లైక్ యునో బిగ్ బిగ్ వాట్ షుడ్ ఐ సే, దట్స్ ఆల్. అంటే ఇంకా దానికి ఇంకో పదం లేదు అక్కడ చెప్పడానికి. సో ఇలాగా ఇంత హ్యాపీగా ఫీల్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏం తెలుసా, మనం బయటికి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాం కదా ఎప్పుడైనా మంచి ఒక సరదా కామెడీ ఇది వస్తే. ఇలా నవ్వుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా పనులు పోయేదో వస్తే మీకు తెలుసా ఎక్కడికి వెళ్లాలో? డాలర్ స్మైల్స్ అంటే ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, నవ్వడానికి ప్రాబ్లం అయినప్పుడు అనమాట. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వెళ్ళు, దిల్ డూ డీప్ క్లీనింగ్ అండ్ క్లీన్ టీత్, హెల్తీ గమ్స్ అండ్ కాన్ఫిడెన్స్ స్మైల్. ఓరల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దానికోసం మీరు యూ కెన్ అప్రోచ్ దెమ్ డాలర్ స్మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడాంటిక్స్ ని. అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే 9724845400 ఆర్ యూ కెన్ విజిట్ డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ on 3234 Forest Lane, Dallas. You can call Jesse, you can do that. So that, you know, no pressure, happy smiles forever. Our type lo untundi. Sare. ఇంకా ఇంకా మాట్లాడుకోవచ్చు బోల్డ్ కథలు సాహిత్యాల గురించి చిన్నగా చెప్పుకోవచ్చు మనం. దానికంటే ముందు ఇంకో పాఠం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
8: Sure.
7: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
8: Idi office party a leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

అతన్ని మా ఊరి దేవుడు అందాల రాముడు అల్లుడా మజాకాల్లో సాంగ్ అయితే వచ్చాం. ఇందులో వేసింది మన మెగాస్టార్ చిరంజీవి గారు అండి. మీకు ఈ సినిమా లైన్ గుర్తుందా అండి? అసలు నాకైతే ఈ సినిమా చిన్నప్పుడు ఎప్పుడో చూసినప్పుడు అనిపించింది అనమాట, ఇది మన చిరంజీవి గారు చేసిన స్టెప్పులు చూసి, తర్వాత ఇందులో కామెడీ సీన్స్ ఒక్కొక్కటి ఎప్పుడైనా తలుచుకుంటే అనిపిస్తుంది, అదే మూవీ ఇదే డిఫరెంట్ గా ఉందిరా అని చెప్పేసి. అయితే ఇందులో చిరంజీవి గారితో పాటు రమ్యకృష్ణ గారు అండ్ సౌందర్య గారు కూడా వేశారు. సచ్ ఎ వండర్ఫుల్ ఇది ప్లాట్ అంతా కూడా చిరంజీవి గారు ఒక తెలివైన అల్లుడిగా, హూ నో వాళ్ళ అత్తగారు ఎంత ఓవర్ ప్లే చేస్తుంటే, ఆరోగెంట్ గా ఉన్న అత్తగారిని అంటే ఆవిడ ఆ పాత్రకి ఐ థింక్ లక్ష్మి గారు చేసినట్టున్నారు. సో దానికి ఈయన వేసే ఎత్తులు పై ఎత్తులు దే ఆల్ లైక్ ఒక దాని నుంచి ఇంకొకటి ఉండేటట్టుగా అయితే మూవీ అంతా వెళ్ళిందనమాట. ఇది ఈ పాట ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ టు, నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ వైబ్, పల్లెటూరు వైబ్ అండ్ ఆ ఫీల్, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండి. యాక్చువల్ గా పండుగలు వైబ్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో ఎనీవేస్ ఇంకొక మంచి పాట కూడా ప్లే చేస్తాను, మీరు చేయండి.

பத்ரம் பி கேர்ஃபுல் பிரதரு, வர்த்தகமா இருக்கு பேச்சுலரு. மணி மணி மணி மணி காது, ஜஸ்ட் மணிலோ சாங். இது மாத்திரம் பிளே చేసేసాను మీకోసం. యాక్చువల్ గా ఈ సాంగ్ వింటే ఐ మీన్ ఎవరి ప్లే లిస్ట్ లోనూ ఈ సాంగ్ లేకుండా అయితే ఉండదు అన్న ఒక ఫీలింగ్ ఉండదండి నాకైతే. నేను గుర్తు క్యాసెట్స్ లో రికార్డ్ చేసుకుని మరీ వచ్చేసేదాన్ని నేను దీన్ని. యూనో అప్పట్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకటి వైపు మనీ, ఇంకోటి వైపు మనీ మనీ కూడా పెట్టి back and forth tape recorder lo vinna rojulu kuda gurtunnayi. Ee movie it's a separate you know oka edo different movie andi idaithe. And last me gurtunda climax scenes aninu asalu padi padi navame aithe bhaga gurtu kaanda da climax racha. I think asalu vere level adi. Movie aakarlo బ్రహ్మానందం గారు ఖాన్ దాదా క్యారెక్టర్ చేసిన హంగామా ఎలా ఉంది అంటే, తుపాకీ పట్టుకుని అందరినీ భయపెట్టాలని చూస్తూ చివరకు తానే కామెడీగా బురుడి కొట్టి పిచ్చాసుపత్రి వ్యాన్ ఎక్కేసి, అసలు దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ ఇదే కదా, అసలు ఇలా క్లోజ్ అవుతుంది అని అసలు అనుకోలేదు కూడా. అండ్ ఎస్పెషలీ ఇందులో ఈ మూవీలో వరేవేమి ఫేస్ అదొకటి ఇంకా అసలు వేరే లెవెల్ సాంగ్ అది కూడా అయితే నాకు ఎంత నచ్చేసింది అంటే అంత నచ్చేసింది. సరే ఇంకొక మంచి సాంగ్ వేసేస్తాను, వినిద్దాం.

అది మనం శతమానం భవతి మూవీలోంచి ఇంత మంచి సాంగ్ అయితే వినేసాము. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. నాకు ఈ పాట రాసింది రామచౌగయ్య శాస్త్రి గారు. అయితే ఇందులో ఒక అద్భుతమైన లైన్ ఉంటుందండి, దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయి ఎంత అందం నీది అని. అసలు ఆ లైన్ కి ఎంత ఎంత ఎంత ఎక్కువ చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ప్రేమకు నిలువెత్తు రూపమైన దేవదాసును, అద్భుతమైన కావ్యాలు రాసే మహాకవి కాళిదాసుని, వీరిద్దరిని ఒకటై ఎంత క్లియర్ గా లైక్ యునో ఎంత ఎంత క్లియర్ గా వర్ణించున్నారు అని చెప్పాలి. నేనైతే ఈ అందాన్ని పూర్తిగా పొగడలేరు, ఇంకా ఎంతో కొంత వర్ణించి ఉండాల్సి ఉంటుంది, ఇంకా మిగిలిపోతుంది ఎంత వర్ణించినా కూడా అనే భావం ఈ ఒక్క లైన్ లో. వావ్, హ్యాట్స్ ఆఫ్, ఇంకేం చెప్పక్కర్లేదు దీని గురించి. అండ్ యాక్చువల్ గా ఆల్మోస్ట్ నేను ఎండ్ ఆఫ్ ద షోకి అయితే వచ్చేసాను. బట్ మీకు కనుక యూనో మంచి మంచి కథలు వినాలనిపించినా, మీకేమైనా సజెషన్స్, మీరేమైనా సజెస్ట్ చేయాలి అని అనుకున్నా, ప్లీజ్ యూ కెన్ డెఫినెట్లీ డూ దాట్. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి, అండ్ నేను మీ ఆర్జే సంధ్య. నేను ఎవ్రీ వెన్స్డే 10 to 1 వచ్చేస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, మంచి కథలతోటి, మంచి పాటలతోటి, అండ్ యూనో మంచి మంచి పొడుపు కథలతోటి. ఎన్నో ఉన్నాయి మన షోలో, యూ కెన్ ఆల్ లిసన్ అప్. బట్ నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిసేంత వరకు టాటా బై బై సయనారో, సీ యూ ఆల్ అగైన్ నెక్స్ట్ వీక్. అప్పట్లో మంచి పాటలతోటి ఎంజాయ్ చేసేయండి, అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండ్ ద వీక్. అండ్ మీకోసం నెక్స్ట్ ఈ సాంగ్ తో నేను బై బై చెప్పేస్తున్నాను.

0: చిత్రం అర్ఘణరే విచిత్రం
1: చిత్రం అయ్యారే విచిత్రం
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 1 PM

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ taste the difference. Authentic Indian flavor, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

బ్యూటిఫుల్ సాంగ్ తోటి మన షోని మనం స్టార్ట్ చేసేస్తున్నాము. ఎస్ వెల్కమ్ టు మ్యాట్నీ ముచ్చట్లు. నేను మీ ఆర్జే అపర్ణాని. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఎస్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో లాస్ట్ వీక్ మన షో రీస్టార్ట్ చేసినప్పటి నుంచి నాలో తెలియని ఉత్సాహం కూడా వచ్చేసిందనమాట. ఎస్, వీఆర్ బ్యాక్ అండ్ ఐఎమ్ రెడీ టు టాక్ టు అవర్ లిసనర్స్ అండ్ వాళ్ళకి మంచి మంచి పాటలు వినిపించడానికి, గేమ్స్ ఆడడానికి నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఎస్, లాస్ట్ వీక్ నుంచి నేను ఒకటి చాలా క్రేవ్ కూడా చేస్తున్నాను అనమాట. ఒక మంచి ఫుడ్ అండ్ లాంగ్ నాప్ అంటారనుకుంటున్నారా? కాదు, విముక్తి, విడుదల. అసలు ఏంటండి ఈ ఎండలు, ఇంకా తగ్గవా మన దగ్గర? అసలు టాపర్ స్టూడెంట్ లాగా 100కి తగ్గట్లేదు అసలు మన సూర్యుడు ప్రభావము. అసలు 101 101, అసలు నెక్స్ట్ వీక్ వరకు కూడా ఇంకా 101 పైనే ఉందన్నమాట, అసలు తగ్గట్లేదు. అందరూ అయితే ఇండోర్స్ ఉండండి, జాగ్రత్తగా ఉండండి అండ్ ట్రావెల్ చేయాలనుకున్నా సరే ఎస్ స్టే హైడ్రేటెడ్ అండ్ బీ హ్యాపీ అండ్ కూల్ కూల్ గా ఉండండి అండ్ మన రేడియో సురభి కూడా వింటూ ఉండండి. ఎస్, సో మనం ఇవాళ షోలో ఏం ఉండబోతున్నాయి, దేని గురించి మాట్లాడుకోబోతున్నాము, ఏమేం పాట వినబోతున్నాము, ఏం ఆటలు ఆడబోతున్నాము అన్ని చెప్తాను. బట్ వెదర్ రిపోర్ట్స్ చూస్తే ఇప్పట్లో వర్షాలు పడేటట్లు లేవు, అసలు ఆ సూచనలు కూడా లేవన్నమాట. సో అవి పడకపోతే మనమైతే వానపాటలు వింటూ కూల్ కూల్ గా ఉందాము. సో మీకోసం ఈ వానపాట, మై ఫేవరెట్ వానపాట ఫ్రమ్ ద మూవీ, నేను చెప్పను, మీ అందరికీ తెలుసు.

ఎస్, నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా అని చిత్రమ్మ గారు అంత స్వీట్ గా పాడేశారు. సో ఐ థింక్ మన డాలస్ వాసులు అందరూ కూడా ఇదే పాటకి అవునంటారనుకుంటాను, ఎందుకంటే వాన్ వస్తానంటే మనం మాత్రం అస్సలు వద్దనం ఇప్పుడు. అండ్ ఎస్, అసలు ఆ చిత్రమ్మ గారి గొంతు ఎంత స్వీట్ గా ఉంటుంది, ఏదో షుగర్ వాటర్ కలిపి చెవిలో పోసినట్టే ఉంటుంది అనమాట నాకైతే. నేనైతే కొంచెం మిస్ అయిపోయాను, లాస్ట్ ఇయర్ మన డాలస్కి వచ్చారు, మా స్టూడియోకి వచ్చారు చిత్రమ్మ, బట్ నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను కాబట్టి నేను మిస్ అయిపోయాను అనమాట. బట్ దట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ నేను కలవచ్చు చిత్రమ్మ గారిని. అండ్ ఎస్, ఈ మూవీ 2004 లో రిలీజ్ అయింది. అండ్ 2004 ఇస్ 22 ఇయర్స్ బ్యాక్ అని అంటే నాకు ఐ ఫీల్ సో ఓల్డ్ అనమాట. నాకు మొన్ననే ఈ పాటకు స్కూల్లో డాన్స్ చేసామా మేము, ఈ పాటలు వింటూ పెరిగామా అని అనిపిస్తుంది. బట్ టైం అయితే ఉరుకుతుంది, మామూలుగా ఉరకట్లేదు. అసలు మొన్నే, జస్ట్ నిన్నగాక మొన్న నేను నా ఫ్రెండ్స్ కలిసి మన అతడు రీరిలీజ్ అయితే చూసాము అని మాట్లాడుకుంటున్నాము. చూస్తే అప్పుడే 1 ఇయర్ అయిపోయింది, అప్పుడే మళ్ళీ ఆగస్ట్ వచ్చేసింది, అప్పుడే మళ్ళీ మహేష్ బాబు గారి బర్త్డే మళ్ళీ వచ్చేసింది. సో ఎస్, వీ నో దిస్ ఇస్ ఆగస్ట్ 9th మహేష్ బాబుస్ బర్త్డే, అండ్ యూ ఆల్ నో దట్ హీఈస్ మై ఫేవరెట్ హీరో. సో ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ సెలబ్రేషన్స్ మూడ్ లోకి నేనైతే వచ్చేసాను, వీకెండ్ వచ్చేసింది. నేనైతే ఎవర్ బర్త్డే అన్నా, బేసిక్ గా బర్త్డేస్ అంటే నాకు చాలా ఇష్టం. నా బర్త్డే అనే కాదు, ఎవర్ బర్త్డే అయినా సరే నేను సెలబ్రేట్ చేసేసుకుంటాను నా బర్త్డే అని ఫీల్ అయినట్టు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేసేస్తాను. ఎందుకు అనంటే బర్త్డేస్ అంటే మనం కేక్ తినొచ్చు, అండ్ ఎస్, బర్త్డే క్యాలరీస్ డజంట్ కౌంట్ కాబట్టి. అండ్ ఎస్, సో ఇవాల్టి షో ఉండబోతోంది మనకి మహేష్ బాబు గారి మీద. అండ్ యా, మెల్లగా వెళ్దాం షో లోపలికి. ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనం. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ మురారి. ఈ మూవీలో సాంగ్స్ కూడా క్రేజీ క్రేజీ క్రేజీ ఉంటాయి, అండ్ అన్ని సాంగ్స్ లో ఈ మూవీలో ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఈ సాంగ్ మీకోసం.

మణి శర్మ గారు మ్యూజిక్ చేశారు, ఎస్పీ చరణ్ గారు అండ్ హరిణి గారు పాట పాడారన్నమాట. సో మురారి మూవీలోది ఈ సాంగ్ అండ్ ఎస్ బ్యూటిఫుల్ సాంగ్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది. అండ్ ఎస్, మనం ఫర్దర్ షోలోకి వెళ్లే లోపల మీకు నేను డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి చెప్పేస్తాను. గ్రేట్ న్యూస్ ఉందన్నమాట వాళ్ళ దగ్గర నుంచి, డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్ ఉంది. క్లీన్ టీత్, హెల్దీ గమ్స్ అండ్ కాన్ఫిడెన్స్ స్మైల్ అన్ని ఒకేసారి దొరుకుతాయి అన్నమాట. సో హరి లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఓన్లీ. సో అపాయింట్మెంట్స్ కోసం వాళ్ళకి కాల్ చేయాల్సిన నంబర్ 972-484-5400, ఆర్ యూ కెన్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్. ఎస్. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనము. వినేసి వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడుకోబోతున్నాం మనం అందరి నేను చెప్పేస్తాను, అంటే దీని తర్వాత బ్రేక్ వస్తుంది అన్నమాట, బ్రేక్ తర్వాత చెప్తాను. అండ్ ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ రాజా, సారీ రన్ రాజా రన్.

0: పూర్తిగా రెడీ అవ్వలేదు.
1: అదన్నమాట రన్ రాజా రన్ మూవీలో నుంచి చిన్మయ్య గారు పాడిన సాంగ్ ఇది. అండ్ ఎస్ బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడు బ్రేక్ లో వెళ్ళిపోయి తిరిగి వచ్చేసేయండి. వివల్
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కవింతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
2: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir. Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంక్వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
11: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

Yes, another Manish Sharma gari song anmata from the movie Pokiri and Karthik garu and Mahalakshmi garu padaru ee song ni chudadantuna chustune unna ane song vinesam manam and welcome back meeru vintunaru Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam matni moochetlu mana show peru and nenu mi RJ Aparnani. Yes, ivala అంటే బ్రేక్ కి ముందే చెప్పేశాను దట్ టుడేస్ షో ఇస్ అబౌట్ మహేష్ బాబు గారు అని చెప్పేసి అండ్ ఎస్ నిన్న నేను ఊరికే అలా వెతుకుతూ రీసెర్చ్ చేస్తూ ఉంటే అంటే ట్రివియా క్వశ్చన్స్ కోసం చూస్తూ ఉంటే సమ్వేర్ ఐ రెడ్ అనమాట ఒకటి వన్ పర్సన్ హీ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్లీ డ్రూ ప్యారలల్ బిట్వీన్ హౌ అ స్టార్ ఇస్ మేడ్ అండ్ హౌ మహేష్ బాబుస్ కెరియర్ హ్యాపెండ్ అని చెప్పేసి. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను మీకు అది అది ఏంటి అని మొత్తం చెప్పకుండా జస్ట్ ఒక జిస్ట్ అయితే చెప్తాను, బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. సో ఈ సాంగ్ వినేసైతే వచ్చేసేయండి, దాని తర్వాత చెప్తాను నేను. అండ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ నాని.

ఎస్, మనం నాని మూవీలో నుంచి వేసామన్నమాట. బ్యూటిఫుల్ సాంగ్, మస్తాని వెనుక అనే సాంగ్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ చేశారు, హరిహరన్ గారు అండ్ హరిణి గారు పాడేశారన్నమాట ఈ పాటని. యా, సో అ స్టార్ ఇస్ నాట్ బోర్న్ ఈజీలీ అని నేను ఒక చిన్నది చదివాను, దాని గురించి మీకు చెప్తాను అని చెప్పాను. సో ఏంటంటే, బేసిక్ గా ఆయన రాసింది ఏంటి అని అంటే, అసలు స్టార్ అనేది ఎలా పుడుతుంది, ఒక క్లౌడ్ ఆఫ్ డస్ట్ ఉంటుంది, దాన్ని ఓవర్ టైమ్ గ్రావిటీ ఇన్వర్ట్స్ పుల్ చేస్తుంది అండ్ అది ఇమ్మెన్స్ క్రషింగ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఇమ్మెన్స్ ప్రెషర్ కి కౌంటర్ ఫోర్స్ లేకపోతే అది క్రష్ అయిపోతుంది. బట్ ఒకవేళ అన్ని కండిషన్స్ ఫేవర్ అయితే అది ఈ ప్రెషర్ ని ఒక ఈ ప్రెషర్ నుంచే ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ని అది ఇగ్నైట్ చేస్తుంది అనమాట. ఆ రియాక్షన్ నుంచి వచ్చే ఎనర్జీయే మనకి కనిపించే ఒక బ్రైట్ స్టార్. ఎస్, సో స్టార్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలాగే మహేష్ బాబు గారి కెరియర్ ఎలా అయింది అని చెప్పి ఆయన రాశారు. సో ఆయన ఫాదర్ లెగసీ అనేది గ్రావిటీ అయితే, పోకిరి లాంటి మ్యాసివ్ హిట్ తర్వాత వచ్చిన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇమీడియట్లీగా తన లైఫ్ లో అయిన పర్సనల్ లాసెస్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ లాస్ ఇవన్నీ అండ్ దట్ 3 ఇయర్స్ బ్రేక్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ హీ టుక్ అది అతని క్రషింగ్ ప్రెషర్ అయితే, ఇలాంటి సిచ్యువేషన్ ని ఆయన ఛానల్ చేసి మనకిచ్చిన హిట్స్ అండ్ సైలెంట్ గా ఆయన సేవ్ చేసిన థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ త్రూ హిస్ ఫిలాంథ్రఫీ వర్క్, హీ డెంట్ జస్ట్ ఎంజాయ్ ద ప్రెషర్, హీ యూజ్ ఇట్ టు ఫ్యూయల్ హిస్ ఓన్ సస్టైన్ బ్రిలియన్స్ అనమాట. సో అలాగ ఆ స్టార్ అనేది ఈజీగా ఎలా ఫామ్ అవ్వదో అలాగ మహేష్ బాబు గారు కూడా ఈజీగా ఫామ్ అవ్వలేదు. హిస్ నాట్ బోర్న్ హిస్ సెల్ఫ్ మేడ్ స్టార్ అన్నట్టు ఆయన రాశారనమాట. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చదివిన తర్వాత, కరెక్టే కదా అన్నట్టు కూడా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఇది విన్న తర్వాత నాకైతే కాల్ చేసి షేర్ చేసుకోండి 9726361966 అనే నెంబర్ కి. ఆల్సో నేనైతే సాంగ్స్ ప్లే చేస్తున్నాను, మీకు ఏదైనా సాంగ్ వినాలని ఉంది అంటే మాత్రం నాకు కాల్ చేసి చెప్పేసింది, మీకోసం నేను ప్లే చేస్తాను. మన స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966. అండ్ ఇప్పుడు మీరు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

అవన్నమాట. అనదర్ బ్యాంగర్ ఫ్రమ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అండ్ సింహ గారు అండ్ గీతామాద్రి గారు పాడేశారనమాట ఈ బ్యూటిఫుల్ సాంగ్. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు. అండ్ ఎస్, ఇప్పుడు మన షోలో ఫర్దర్ గా ఇంకా మనం ముందుకెళ్లే లోపల మీకు నేను ఇండియా బజార్ గురించి చెప్పేస్తాను. జాయిన్ అస్ ఫర్ ద ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ ఆగస్ట్ 7 to 9 అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎక్సైటింగ్ డేస్ ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ ట్రీట్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. Raffle prizes including an iPhone, iPad and TVs. First 5 customers spending $150 kante ekwa each day receive a free 10 gram silver coin. Raffle entry on purchases of $200 or more. Free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. So this is happening on August 7th, 8th and 9th, 2026 at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. అలన్ మాట సంగతి. సో ఇప్పుడు మనం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాము. అండ్ ఎస్, సాంగ్ వినే ముందర మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఏం లేదు, చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు గారు ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు నాకైతే చెప్పేసేయండి. మీకు తెలిస్తే కాల్ చేసి మన స్టూడియోకి 9726361966 మన నెంబర్ కి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ దూకుడు.

यस ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ చేసిన రామజోగయ్య శాస్త్రి గారు రాసిన కార్తిక నీత గారు పాడిన చుల్బులి చుల్బులి సాంగ్ వినేసాం మనము ఫ్రమ్ ద మూవీ దూకుడు. అండ్ ఇంకొక 2 మినిట్స్ లో మనం బ్రేక్ లోపలికి వెళ్ళిపోతాము. సో ఈ లోపల మీకు నేను అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నవ్ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ paste and pickles from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at A to B Frisco and Little M. Visit a2btexas.com or call 214-872-2345 for more details. And yes, inkoka song manam vindam, Wintu. యాక్చువల్లీ ఇంకొక యాడ్ మీకు చదివేస్తానన్నమాట నేను. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ పాటియో సెట్టింగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ banquet services in town. So what are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. Adanmata sangadi, A to B ki velipondi, Maitri's ki velipondi, manchiga food tinesandi, enjoy chesesandi, cake tinesandi, because it is Mahesh Babu's birthday week and we have to enjoy and celebrate everyone's birthday. అదనమాట. సో ఇప్పుడు ఇంకొక సాంగ్ మీరు వింటూ బ్రేక్ లోకి వెళ్ళిపోండి. తర్వాత అదే సాంగ్ వింటూ మళ్ళీ తిరిగి వచ్చేసేయండి. మనం మన షోలో ఇంకా మళ్ళీ మాట్లాడేసుకుందాము. అండ్ ది సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ పోకిరి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం ఎస్ మనమ్మణి శర్మ గారు మ్యూజిక్ చేసి, భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాసి, నవీన్ గారు పాడేసిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ పోకిరి దేవదేవ, సారీ నొప్పి నొప్పి గుండెంత నొప్పి అనే సాంగ్ వినేసాం మనము. అండ్ ఎస్, స్టూడియోలో టైం వచ్చేసి 2:08 PM అయిపోయింది. మన షోలో 1 hour కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎస్, ఇవాళ మనం మహేష్ బాబు గారిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బికాస్ ఇట్స్ హిస్ బర్త్డే వీక్, బర్త్డే మంత్. ఎస్, సో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్ని ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటూ వారణాసి తోటి హీఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఎస్, రీసెంట్ గా రాజమౌళి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈ మూవీ వచ్చేది ఏంటి అని అంటే, ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ అన్నమాట, ఐమాక్స్ లో ఫిల్మ్ చేసింది. అండ్ మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ లో ఉండబోతున్నారు ఈ మూవీలో. అండ్ అప్రాక్సిమేట్ గా April 7th రిలీజ్ చేద్దాం, అప్రాక్సిమేట్ డేట్ అనమాట. ఇట్ కెన్ చేంజ్, యు నో, ఐ నో, వీ నో. సో అండ్ ఆల్సో ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, అండ్ ఆల్సో స్పానిష్ లో కూడా డబ్ చేస్తున్నారనమాట ఈ మూవీని. అండ్ ఈ మూవీ వచ్చేసి హై ఆక్టేన్ గ్లోబ్ ట్రాటింగ్ జంగల్ అడ్వెంచర్, డీప్లీ రూటెడ్ ఇన్ ఇండియన్ మైథాలజీ అనమాట, ఆ జానర్ లో తీస్తున్నారనమాట ఈ మూవీని. అండ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చేసింది. హైదరాబాద్, ఒడిషా, కెన్యా, అంటార్క్టికాలో కూడా ఈ మూవీని షూట్ చేశారనమాట. సో నేనైతే ఫుల్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ మూవీ కోసం. అండ్ ఎస్, రీసెంట్ గా ప్రియాంక చోప్రా గారి బర్త్డే రోజు రెండు ఆవిడ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. అండ్ నేను August 9th రోజున వచ్చే అప్డేట్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, పిక్చర్ వస్తుందా లేకపోతే ఏదన్నా స్నీక్ పీక్ సంథింగ్ ఎనీథింగ్ మనకు ఏది రిలీజ్ చేస్తారో అని నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. బాగా ఈ మూవీ కోసం కూడా నేను బాగా వెయిట్ చేస్తున్నాను. ఎస్, నేనైతే నా బేబీకి నేను చూపించబోయే ఫస్ట్ మూవీ మహేష్ బాబు మూవీ అవ్వబోతోందని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఎస్, అలాగా జరిగిపోయింది అనమాట. సో అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీలో నుంచి మనం ఒక సాంగ్ వినేద్దాము. ఈ సాంగ్ పాడింది శృతి హాసన్ గారు. అండ్ ఎస్, మ్యూజిక్ చేసింది మనకి కీరవాణి గారు. అండ్ ఎస్, హియర్ ఇట్ గోస్.

అది క్రేజీ క్రేజీ క్రేజీ సాంగ్ అండ్ సూపర్ గా పాడారు శృతి హసన్ గారు. ఆల్సో కాలభైరవ గారు కూడా వోకల్స్ అందించారు అనమాట ఈ సాంగ్ కి. అండ్ ఎస్ ఎంఎం కిరవాణి గారు మ్యూజిక్ చేశారు. అండ్ దిస్ మూవీ ఐ మీన్ దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ గ్లోబ్ ట్రాటర్. అండ్ ఈ సాంగ్ రాసింది చైతన్య ప్రసాద్ గారు అదనమాట. సో నేను బ్రేక్ అంటే ముందర మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను ఏంటి అని అంటే, మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు అని చెప్పి. సో దానికి ఆన్సర్ మీకు కనుక తెలిస్తే 9726361966 అనే నెంబర్ కి కాల్ చేసి చెప్పేసేయండి నాకు ఆన్సర్. అండ్ ఆల్సో మీకు ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్ అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్ రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్ and the perfect evening atmosphere at India Today South Lake. Every day from 4 p.m. to 7 p.m., bar snacks at just $1 and draft beers only $2.99 ki. Great bites. Cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. Adan mata. So, ఇప్పటి వరకు మనం కంటిన్యూస్ గా మహేష్ బాబు గారి సాంగ్స్ వింటున్నాం కదా. సో కిరాణి గారి మ్యూజిక్ లో సాంగ్ విన్నాం కాబట్టి నాకు ఒక సాంగ్ చాలా ఇష్టం అన్నమాట. ఆర్ఆర్ఆర్ మూవీలో నుంచి ఈ సాంగ్ అయితే నాకు ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్. సో ఈ సాంగ్ అయితే వినేసి వచ్చేసేయండి. అండ్ ఆల్సో చైల్డ్ ఆర్టిస్ట్ కింద మహేష్ బాబు గారు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు? 9726361966.

క్రేజీ కదా, గూస్ బంప్స్ వస్తాయి ఈ సాంగ్ వింటే నాకైతే. అసలు విజయప్రకాష్ గారు, చందన బాల కళ్యాణ్ గారు, చారు హరిహరన్ గారు అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ వీ షుడ్ అప్రిషియేట్ ద కోరస్ ఆల్సో. మన లీడ్ తెలుగు సింగర్స్ అందరూ కూడా కోరస్ పాడారనమాట ఈ సాంగ్ కి. అండ్ కె శివదత్త గారు లిరిక్స్ అందించారు ఈ పాటకి. అండ్ మ్యూజిక్ ఇస్ కంపోజ్డ్ బై అగైన్ ఎంఎం కీరవాణి గారు. క్రేజీ సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది. అండ్ యా, సో సాంగ్ కంటే ముందర మిమ్మల్ని నేను అడిగేశాను, చైల్డ్ ఆర్టిస్ట్ కింద మహేష్ బాబు గారు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు అని చెప్పేసి. సో దానికి ఆన్సర్ వచ్చేసి 9 అనమాట, 9 మూవీస్. సో ఎంతమంది ఎన్ని మూవీస్ ని నేమ్ చేయగలరు, మీకేమైనా ఒకళ్ళు నేమ్ చేయగలిగితే నాకు కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాము. ఈ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ అర్జున్. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అసలు ఇవాళ ఏంటో నాకు నా ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్స్ అన్ని ప్లే చేసేస్తున్నాను మీకోసం. ఎంజాయ్ చేసేసేయండి, అసలు మీరు పండగ చేసుకొని చెప్తా.

ఎస్, మనం అర్జున్ మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం. అగైన్ మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు, బాలు గారు అండ్ చిత్ర గారు పాడారనమాట ఈ బ్యూటిఫుల్ సాంగ్. వేటూరి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. డుమ్ డుమారే అనే పాటను వినేసాం మనం. ఎస్, సో మిమ్మల్ని నేను, ఎస్, మనం మహేష్ బాబు గారి ట్రివియా స్టార్ట్ చేసేబోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను నేను మిమ్మల్ని, ఎన్ని చైల్డ్ క్యారెక్టర్ గా ఎన్ని మూవీస్ చేశారు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, డ్యూయల్ రోల్ లో ఎన్ని మూవీస్ లో మనకి కనిపించారు మహేష్ బాబు, వారు కనిపించబోతున్నారు? ఎస్, డ్యూయల్ రోల్ లో మహేష్ బాబు గారు ఎన్ని మూవీస్ లో కనిపించారు నాకు కాల్ చేసి చెప్పేసి. 9726361966 మన నెంబర్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి మీరు. డ్యూయల్ రోల్ లో ఎన్ని మూవీస్ లో కనిపించారు ఆర్ కనిపించబోతున్నారు, మీ క్లూ ఇచ్చేసా నేను.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta chelu kabotham. Keep listening to me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అందరికి నమస్కారం, నేను మాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో, వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ పాటికి ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమికావా పరోటా.
11: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, నేను మీ ఆర్జే అపర్ణాని. మ్యాట్నీ ముచ్చట్లులో ఎస్ టైం 2:37 PM అయిపోయింది అన్నమాట మన స్టూడియోలో. అండ్ నేను మిమ్మల్ని మహేష్ బాబు గారి గురించి క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, డ్యూయల్ రోల్ లో ఆయన ఎన్ని మూవీస్ లో కనిపించారు అండ్ కనిపించబోతున్నారు అని చెప్పి అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 3 అన్నమాట. సో ఒకటి ఆబ్వియస్లీ వారణాసిలో కనిపించబోతున్నారు, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే నాని అనే మూవీ విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ 2004. అండ్ ఇంకొకటి వచ్చి తను చైల్డ్ అటెట్ గా చేసిన కొడుకు దిద్దిన కాపనం అనే మూవీ. వినోదన్ ప్రమోద్ అనమాట క్యారెక్టర్స్ పేర్లు. సో అలాగే 2 సినిమాల్లో కనిపించారు, 1 సినిమాలో కనిపించబోతున్నారు. అది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను మిమ్మల్ని. యా, రాజా అనే పేరు ఎన్ని మూవీస్ లో, రాజా అనే క్యారెక్టర్ నేమ్ ఎన్ని మూవీస్ లో ఉంటుంది మహేష్ బాబు గారికి? సో ఇఫ్ యు ఆర్ ఎస్, మీరు నాలానే గట్టి ఫ్యాన్ అయితే మాత్రం చెప్పగలరు అనమాట మీరు. సో రాజా అనే పేరు ఎన్ని మూవీస్ లో ఉంటుంది మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి, నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 అనే నెంబర్ కి. ఈ లోపల మీకు నేను అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మైత్రీ జీనియన్ క్విజిన్ కి వెళ్ళిపోమని చెప్పేస్తాను అనమాట. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ in town. So what are you waiting for? Visit Maitri's Indian Cuisine, now serving you in Irving, South Lake and Frisco. So Raja ane peru enni characters, I mean Raja ane peru tote enni characters chesaru Mahesh Babu garu, enni movies lo chesaru Mahesh Babu garu, meeku telisthe 9726361966 ane number ki call chesi naaku cheppeseyandi. And ippudu inkoka beautiful song vineseyandi. This song is from the movie Bharat ani Nenu.

సో భరత్ అనే నేను మూవీలో నుంచి మనం వినేశాము ఓ వసుమతి అనే పాటని. అండ్ ఈ పాట అగైన్ డిఎస్పి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చింది. ఎస్ సో నెక్స్ట్ నా క్వశ్చన్ వచ్చేసి రాజా అనే క్యారెక్టర్ నేమ్ మహేష్ బాబు గారు ఎన్ని మూవీస్ లో చేశారు అని చెప్పి. సో చాలా టఫ్ క్వశ్చన్ అనుకుంటాను, నేనైతే ఆన్సర్ చెప్పేస్తాను, తర్వాత ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్ సో ఒకటి వచ్చేసి ఏంటి అంటే శంఖారావం అని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారనమాట రాజకుమారుడు, హిస్ ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్ క్యారెక్టర్. అండ్ ఆల్సో టక్కరి దొంగ అనే మూవీలో చేశారనమాట రాజా అనే క్యారెక్టర్. సో అదనమాట. సో ఈసారి ఇంకా నుంచి నేను కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా టఫ్ గా ఉందన్నమాట. సో ఏ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి ఒక నేమ్ లేదు, ఒక నేమ్ అంటూ ఉండదు అనమాట ఆయన క్యారెక్టర్ కి, ఆ మూవీ ఏంటి? 9726361966 అనే నెంబర్ కి నాకు మీరు కాల్ చేసి చెప్పేసేయండి ఏ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి పేరు ఉండదు. 9726361966

అదనమాట మనం అత్తడు మూవీలోంచి చందమామ చందమామ అనే సాంగ్ ని వినేసాము. అండ్ నేను సాంగ్ కంటే ముందర మిమ్మల్ని అడిగాను అనమాట క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి పేరు ఉండదు అని అడిగాను. సో నాకైతే ఒక కాలర్ కాల్ చేసి ఆన్సర్ చెప్పేశారు. సో ఇంకా నేను ఇంకొక సాంగ్ కోసం, ఐ మీన్ ఇంకొక సాంగ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను, తర్వాత నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఏ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి పేరు ఉండదు? 9726361966 అనే నెంబర్ కి నాకు కాల్ చేసి మీరు ఆన్సర్ చెప్పేసేచ్చు. ఈ లోపల ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసండి ఫ్రమ్ ద మూవీ సైనికుడు.

సో బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం ఫ్రమ్ ద మూవీ సైనికుడు. అండ్ నేను సాంగ్ కంటే ముందర మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏంటి అంటే ఏ మూవీలో మహేష్ బాబు గారికి క్యారెక్టర్ కి పేరు ఉండదు అని. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే చిన్నోడా చిన్నోడా అదే అన్నమాట ఆన్సర్. సో ఎస్వీఎస్సీ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ కి పేరు ఉండదు, చిన్నోడా చిన్నోడా అని పిలుస్తారన్నమాట. అండ్ మనకి ఉమేష్ గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు అండ్ ఈ సాంగ్ రిక్వెస్ట్ చేసేసారు. సో ఈ సాంగ్ వినేసేయండి, వినేసిన తర్వాత నేను మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
3: చెప్పండి సార్ వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్
4: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి ఇస్బెల్లవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విచ్ అమెరికా పరాటా
4: ఎందుకు రోగ అని చెప్పినావు నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా
3: ఇంకా ఉంది చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ delicious and made with care A2B texas.com perfect for dine in take away or full service catering
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
7: istilamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survi meek andistundi kotta sambaralu maa survi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survi mee mee intiki raavalani meer anukunte mee aahvananni tinyurl.com/survilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com

0: సో మనం కలేజా మూవీలోంచి భూమి షగన కబూత సుందరి అనే సాంగ్ వినేసాము. వెల్కమ్ టు మ్యాట్నీ ముచ్చట్లు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD 3 అమెరికాలో. తెలుగునేస్తాం, నేను మీ ఆర్జే అపర్ణాని. ఎస్, ఇవాళ మనం మహేష్ బాబు గారి గురించి మన షో చేసేస్తున్నాం అనమాట. అండ్ మిమ్మల్ని నేను ఒక తర్వాత ఒకటి క్వశ్చన్స్ అడిగేస్తున్నాను, మీరు నాకు ఒకటగా ఆన్సర్స్ చెప్పేసాలి కాల్ చేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మిమ్మల్ని నేను అడిగేది, మహేష్ బాబు గారు సమంత గారు కలిసి ఎన్ని మూవీస్ లో మనకి కనిపించారు? మహేష్ బాబు గారు సమంత గారు మనకి ఎన్ని మూవీస్ లో కనిపించారు? 9726361966 నెంబర్ కి మీరు నాకు కాల్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి. అండ్ ఈ లోపల మీకు నేను ఇండియా బజార్ గురించి చెప్పేస్తాను. జాయిన్ అస్ ఫర్ ద ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ ఆగస్ట్ 7 to 9 అండ్ ఎక్స్పీరియన్స్ 3 days ప్యాక్డ్ విత్ అన్బీటబుల్ shopping, amazing prices, delicious treat and fun for the whole family. Raffle prizes include an iPhone, iPad and TVs. First 5 customers spending $150 each day receive a free 10 gram silver coin. Raffle entry on purchases of $200 or more. Free face painting and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. Happening August 7th, 8th, 9th of 2026 August at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. So, man, ko ka caller call chestunnaru. On air, teeskundam. Hello.
1: Yeah, hi, this is Srikant.
0: Hi, Andy. So, meeru on air unnaru.
1: Yeah.
0: Ela unnaru, Srikant garu. ఆసమ్ ఆసమ్, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఎస్, మీకు ఆన్సర్ తెలుసా నేను అడిగిన క్వశ్చన్ కి? హలో, ఐ థింక్ can you hear me?
1: Yeah, I can hear you. I was saying
0: like Mahesh Babu and Samantha Garu actually some movies, Dookudu and Brahmotsam. Dookudu, Brahmotsam. Inkoka movie actually. 3 movies lag jay sir. Yes.
1: Okay. I'm not able to
0: get
1: the third one, Andy.
0: Okay, that's okay. Thank you for calling, Andy. It is Dookudu, SVSC and Brahmotsam anamata.
1: Oh, SVSC. Yes. Okay. Yeah, thank you.
0: Okay. Thank you. Thank you for calling, Andy. Bye. So, alaga. దూకుడు, బ్రహ్మోత్సవం అండ్ శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, 3 మూవీస్ లో మనకి కనిపించేశారనమాట సమంత గారు అండ్ మహేష్ బాబు గారు కలిసి. అండ్ ఎస్, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం మనము. ఇంకొక సాంగ్ వినే లోపల మిమ్మల్ని నేను ఇంకో ప్రశ్న అడిగేస్తాను. ఏంటంటే, త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కలిసి చేసిన మూవీస్ ఎన్ని? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు కలిసి చేసిన మూవీస్ ఎన్ని? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 9726361966 మన స్టూడియో నెంబర్ కి కాల్ చేసేసేయండి. అండ్ ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి. ఇది మహేష్ బాబు గారి సాంగ్ కాదు, బట్ వినేసేయండి.

సో టాక్సీ వాళ్ళ మూవీలోంచి మనం మాట వినదుగానే సాంగ్ వినేసాము. అండ్ సాంగ్ కంటే ముందర మిమ్మల్ని అడిగాను, త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ ఎన్ని మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి. అండ్ మీకు నేను మైత్రీస్ వాళ్ళు ఎస్ మైత్రీస్ రెస్టారెంట్ గురించి చెప్పేస్తాను. అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూ, స్పేషియస్ ప్యాటియో సీటింగ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లో ఎన్ని మూవీస్ వచ్చాయి, అవి ఏంటి? 9726361966.

సో అదన్నమాట మనం వినేస మమ్మ మహేష అనే పాట సరే సర్కార్ వార్ పాట మూవీలో నుంచి. అండ్ ఎస్, నేను అడిగిన క్వశ్చన్, త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఇన్ని మూవీస్ లో కలిసి, ఐ మీన్ వాళ్ళ కాంబినేషన్ లో ఎన్ని మూవీస్ వచ్చాయని. సో ఇంకొక సాంగ్ తర్వాత చెప్తా అనమాట దీనికి ఆన్సర్. బట్ బిఫోర్ దట్ మీకు నేను అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నవ్ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలా స్పేస్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి డీస్ టు టాంగీ గుంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్ ఓన్లీ ఎట్ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ రిట్లెమ్. విజిట్ ఏ టు బీ టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. సో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ మీరు క్రేవ్ చేస్తున్నట్టయితే డెఫినెట్ గా వెళ్ళిపోండి ఏ టు బీ కి అండ్ ఎంజాయ్ చేసేసేయండి ఫుడ్ ని. యాజ్ ఐ సెడ్, దిస్ ఇస్ మహేష్ బాబు గారి బర్త్డే వీక్ కాబట్టి వీ ఆల్ హ్యావ్ టు సెలబ్రేట్ అండ్ మంచిగా తినేసేయండి. సౌత్ ఇండియన్ ఫుడే కాకుండా మంచిగా కేక్ తినేసేయండి. ఫస్ట్ కేక్ ఇంపార్టెంట్, మనకి కేక్ ముఖ్యం, బిగ్లు అంటా అనమాట నేను. అండ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను, త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కలిసి ఎన్ని మూవీస్ మనకి అందించారు అని. దానికి మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మీరు కాల్ చేసి చెప్పాల్సిన నెంబర్ 9726361966. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ సరిలేరు నీకెవరు. అండ్ here it goes.

0: అన్నమాట సరిలేరు నీకెవరు అనే మూవీలో నుంచి మనం వినేసాం మైండ్ బ్లాక్ అనే పాటని. అండ్ బిఫోర్ ద సాంగ్ నేను మిమ్మల్ని అడిగాను త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ లో మనకి ఎన్ని మూవీస్ వచ్చేసాయని. సో దానికి ఆన్సర్ వచ్చేసి మూడు అనమాట, ఖలేజా అతడు అండ్ గుంటూర్ కారం. ఎస్, సో మనకి కాళిదాస్ గారు కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేశారు అనమాట ఆన్సర్. అండ్ ఎస్, సో మనం ఇంకొక సాంగ్ వినేసే టైం వచ్చేసింది. బట్ బిఫోర్ దట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్ అని ఏ మూవీ ట్యాగ్ లైన్ మహేష్ బాబు గారిది? ఏ మూవీ ట్యాగ్ లైన్ సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్? మీకు తెలిస్తే 9726361966 కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి ఫ్రమ్ ద మూవీ గుంటూర్ కారం.
1: ముట్టుకుంటే అంటుకుపోయే గుంటూర్ కారం, గుంటూర్ కారం.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిగా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు.
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను మీ ఆర్జే అపర్ణాని. అండ్ ఎస్, మన షోలో మన స్టూడియోలో టైం వచ్చేసి 3:32 PM, అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట మన షో. అండ్ ఇవాళ మనం మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నాను, మీరు నాకు ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ షో రైట్ నౌ. అండ్ ఆల్సో మనం బోల్డ్ బోల్డ్ మహేష్ బాబు గారి సాంగ్స్ కూడా వింటున్నాం. అండ్ మీకు ఏదైనా సాంగ్ వినాలని ఉంటే మాత్రం డెఫినెట్ గా నాకు కాల్ చేసి చెప్పేసండి, మీకోసం నేను ప్లే చేసిస్తాను. అండ్ మీకు మా స్టూడియో నెంబర్ తెలుసు కదా, 9726361966. సో నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్ అని ఏ మూవీ ట్యాగ్ లైన్ మహేష్ బాబు గారి, ఇది ఏ మూవీ ట్యాగ్ లైన్ ఇది అని అడిగాను మిమ్మల్ని. సో మీకు తెలిస్తే నాకు స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల మీకు నేను డాలస్ స్మైల్స్ అండ్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఇచ్చే గ్రేట్ న్యూస్ చెప్పేస్తా అనమాట. సో ఏంటంటే, డీప్ క్లీనింగ్ పై $200 ఆఫ్, క్లీన్ టీత్, హెల్దీ గమ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ అన్ని ఒకేసారి దొరికేస్తా అనమాట. సో హరీ, అన్లిమిటెడ్ టైమ్ ఓన్లీ. అపాయింట్మెంట్ కోసం యూ కెన్ కాల్ దెమ్ ఆన్ 9724845400 ఆర్ విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఆన్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. Yes, and also India Today's happy hour is here. Unwind the delicious bar bites, refreshing draft beers and the perfect evening atmosphere at India Today South Lake. Every day from 4 PM to 7 PM, bar snacks at just $1 and draft beers only $2.99 ki. I mean $2.99 ki. Great bite, cold drafts, happy evenings. India Today, 151 N Nolan Drive, సౌత్ లేక్. సో మిమ్మల్ని నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ అని ఏ మూవీ ట్యాగ్ లైన్ మహేష్ బాబు గారిది? 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేసేయండి. ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వేసేయండి. ఈ సాంగ్ వచ్చేసి ఇస్ ఫ్రమ్ ద మూవీ టక్కరి దొంగ.

So manam binesam. Takkari dunga movie lonchi naluguriki nachchanadi ane paatani and yes, ee paatani Shankar Mahadevan gar paadaru and Manishanna gar music direction chesaru and yes, Chandramos garu lyrics rasesaru anamata. అది సో సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ అని ఏ మూవీ ట్యాగ్ లైన్ అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి మహర్షి. అండ్ తకటక నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇదైతే చాలా చాలా సింపుల్ క్వశ్చన్. మహేష్ బాబు గారి ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఎవరు? మహేష్ బాబు గారి ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఎవరు? మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 అనే నెంబర్ కి. అండ్ yes, ee lopala meek nenu India Bazaar gurinchi cheppestanu. Join us for the India Bazaar Fort Worth grand opening celebrations from August 7 to 9 and experience 3 exciting days packed with unbeatable shopping, amazing prizes, delicious treats and fun for the whole family. Raffle prizes include an iPhone, iPad and TVs. First 5 customers spending $150 each day receive a free 10 gram silver coin, raffle entry on purchases from $200 or more, free face paintings and mehendi, fresh sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout this weekend. Happening August 7, 8, 9, 2026 at India Bazaar Fort Worth 5152 Quadrant Bay, Fort Worth, Texas. Adanmata. So, Mahesh Babu garu lead role lo act chesina first film heroine ఎవరు? 9726361966 కి నాకు కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల ఇంకొక మంచి సాంగ్ వినేసేయండి. ఈసారి ఫ్రమ్ ద మూవీ పోక్రి అగైన్.

సో అదన్నమాట పోకిరి మూవీలో నుంచి నిహాల్ గారు పాడిన అండ్ మన్ శర్మ గారు కంపోజ్ చేసిన సాంగ్ గలగల పారుతున్న గోదారిలా అనే పాట. అండ్ నేను మిమ్మల్ని అడిగేశాను ఫస్ట్ ఫిలిం ఏది, సారీ ఫస్ట్ ఫిలిం హీరోయిన్ ఎవరు, మహేష్ బాబు గారు లీడ్ రోల్ ప్లే చేసిన ఫస్ట్ మూవీ హీరోయిన్ ఎవరు అని. సో మీకు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 అనే నెంబర్కి. అండ్ ఎస్, కొంచెం మనం ఈ టాపిక్ నుంచి పక్కకు వస్తే ఈ మంత్ లో మనకి బోల్డ్ కొత్త కొత్త మూవీస్ కూడా రిలీజ్ అయిపోతున్నాయన్నమాట. సో అందరూ వెళ్ళి చూసేసేయాలి అని నేను చెప్తున్నాను, ఐ మీన్ కోరుకుంటున్నాను. సో ఒకటి వచ్చేసి రేపు 7th రోజున కొరియన్ కనకరాజు అనే మూవీ ఒకటి రిలీజ్ అవబోతోంది. అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారి మూవీ రిలీజ్ అవబోతోంది. అండ్ ఎస్, 21st రోజున పారడైజ్ అండ్ ఇరుముడి రెండు మూవీస్ వస్తున్నాయన్నమాట. ది పారడైజ్ నానిగారిది అండ్ ఇరుముడి రవితేజ గారిది కూడా రాబోతోంది అన్నమాట. సో ఈ మంత్ అయితే మూవీస్ సూపర్ సూపర్ గా రిలీజ్ అయిపోతున్నాయి. సో అందరూ మూవీస్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఎస్, కేక్ తినడం మాత్రం మర్చిపోకండి, బికాస్ బర్త్డే క్యాలరీస్ డజన్ కౌట్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ మహేష్ బాబు గారి బర్త్డే. అండ్ ఎస్, ఆయన లీడ్ రోల్ ప్లే చేసిన ఫస్ట్ మూవీ హీరోయిన్ పేరు ఏంటి, 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి. ఈ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేసింది. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ మహర్షి.

అదన్నమాట మనం పాలపిట్టలు అనే సాంగ్ వినేసాము. దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ ద మూవీ మహర్షి. అండ్ ఎస్, ఈ సాంగ్ ని పాడిన వాళ్ళు, ఎస్, ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి డిఎస్పి గారు, లిరిక్స్ వచ్చేసి శ్రీమణి గారు రాశారనమాట. అండ్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ ఎంఎం మాన్సీ గారు పాడారనమాట ఈ సాంగ్ ని. సో నా ప్రశ్న ఏంటంటే, మహేష్ బాబు గారు లీడ్ రోల్ ప్లే చేసిన ఫస్ట్ మూవీలో హీరోయిన్ ఎవరు అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, ప్రీతి జింతా గారు అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది మన షో. సో మీకు నేను ఒకసారి అనౌన్స్మెంట్స్ అన్ని వినిపించేస్తాను. సో అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ని మీరు క్రేవ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్ గా ఏ టు బీస్ కి వెళ్ళిపోండి. అండ్ ఆల్సో ట్రై ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా స్పేస్ అండ్ పికల్స్, ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎమ్. సో వాళ్ళని విజిట్ చేయడానికి వాళ్ళ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి a2btexas.com ఆర్ యూ కెన్ కాల్ దెమ్ ఆన్ 214-872-2345. అండ్ ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ ద పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్ everyday from 4 p.m. to 7 p.m. bar snacks at just $1 and draft beer at $2.99. great bites, cold drafts, happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. And Dallas Smiles Dental and Orthodontics Vinci. Great news, deep cleaning by $200 off, clean teeth, healthy gums, confident smile, anni okay sari, hurry, unlimited time only. Appointment kosam, you can call them on 972-484-5400 or visit Dallas Smiles Dental and Orthodontics on 3234 Forest Lane, Dallas. And also, authentic Indian flavors kosam, head to Maitri's Indian Cuisine, hilltop locations, amazing views, spacious patio seatings, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లింగ్ అండ్ సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. అండ్ అదన్నమాట, ఇండియా బజార్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ కి జాయిన్ అయిపోండి. ఆగస్ట్ 7th to 9th అయిపోయేది. అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ 3 days ఎక్సైటింగ్ ప్యాక్ విత్ అన్బీటబుల్ షాపింగ్, అమేజింగ్ ప్రైజెస్, డెలిషియస్ స్ట్రీట్స్ అండ్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రాఫెల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అన్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీస్. ఫస్ట్ 5 కస్టమర్స్ స్పెండింగ్ $150 ఈచ్ డే రిసీవ్ ఫ్రీ 10 gram సిల్వర్ కాయిన్. రాఫెల్ ఎంట్రీ ఆన్ పర్చేసెస్ ఆఫ్ $200 ఆర్ మోర్. Free face painting and mehendi, fresh sugar cane juice and coconut drinks, special gifts, giveaways throughout the weekend. So, happening August 7, 8, 9, 2026 at India Bazaar, Fort Worth, 5152 Quadrant Way, Fort Worth, Texas. Adanmata. So, దీంతోటి మన షో ఇవాళ షో ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం వెన్స్డే 1-4 మాత్ని ముచ్చట్లు అనే షోలో. అండ్ అప్పటి వరకు వింటుండండి రేడియో సురభి. అండ్ ఎస్, హైడ్రేట్ అవ్వండి, మంచిగా ఎండ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ రేడియో సురభి వింటూ వింటూ కూల్ గా ఉండండి. ఆల్సో మా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మల్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ మా హ్యాండిల్ పేరు రేడియో సురభి. అండ్ ఆల్సో మా షోస్ ని మీరు విందాం అనుకుంటే www.radiosurabhi.com లో కూడా వినేసేయచ్చు. Or you can tune into 107.9 FM HD3. Marchipokandi, America lo Telugu nestam. So, this is your RJ Aparna signing off.

Yes, also before I play the song, నేను మహేష్ బాబు గారికి హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే విషెస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బర్త్డే రోజు నేను షో చేయట్లేదు కాబట్టి ముందరే షో చేసి చెప్పేస్తున్నాను. ఆల్సో మీరందరూ కూడా ఎంజాయ్ చేసేసేయండి, సెలబ్రేట్ చేసేసుకోండి అందరు బర్త్డేస్ ని. కేక్ తిన్నా మాత్రం మర్చిపోకండి. అండ్ yes, the song is for you.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి

India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Istinamma vayanam, putsukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com

మీ వెనకాల ఏముందో, ఏముండబోతుందో అది తెలుసుకుని బాగా కంగారు చీకు చిందచిగా పడకండి. మీ ముందర ఏ ఉందో, ఏ ఉండబోతుందో దాని ఆలోచించి జస్ట్ బీ హ్యాపీ. ఎందుకంటే ఎంజాయ్ టుడే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఏమి జరుగుతుందో ఈ మూమెంట్, ఈ క్షణం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ చెరిష్ అండ్ ఎంజాయ్. Hi, hello, good evening to all our lovely listeners. We're into another Suravi D2 Drive Time Show with me, your Matakari R.J. Kalpana. Neenu Tanu Ivala, Wednesday 4 to 7 p.m. on the airwaves of 107.9 FM HD3. Radio Suravi sounds like home. And Ivala, ee segment lo, పాటలు ఆటలు మాటలు స్టార్ట్ చేసే ముందర లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, ఆదృత ఇండియా టుడే, అది సౌత్ లేక్ లో ఉంది. డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, దాని వివరాలు త్వరలో అందజేస్తాను. అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ ఏదైతే ఇవ్వబోతున్నానో దట్ ఈస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. అండ్ ఇండియా బజార్ కొత్త లొకేషన్ ఓపెన్ అయింది, ఎక్కడ ఏమిటి ఆ వివరాలు కూడా అందిస్తాను. అండ్ దెన్ మైత్రీస్ రెస్టారెంట్. And last but not least, Radio Surabhi, wherever life takes you, take home with you. Radio Surabhi sounds like home. Download chesukondi ma app mee smart device lo, iOS and Android lo, and listen to us on www.radiosurabhi.com or on a frequency 107.9 FM HD3. And marchipokandi memu Instagram lo, Facebook lo and YouTube lo kuda unnamu, and definitely ga listen to us there also. And ippudu common factor segment, Wednesdays 4 PM 4 to 4:30 common factor segment play chestanu. And adeyentante prati paatalo common link anedi okati untundi. Aa link ent anedi mee prati paata vini guess chesi maa studio ki call cheyali, which is 972-636-1966. Here we go. I'm taking you to the first song of this segment. Vinandi vinandi and teliyangane call chesi sendi 972

రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినేశారు. అండ్ రిమెంబర్, ఇది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇందులో కామన్ లింక్ ఉన్న పాటలు ప్లే చేస్తాను బ్యాక్ టు బ్యాక్. అండ్ ఇప్పుడైతే రెండు పాటలు వినేశారు, ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి. మరొక పాట వినిపించే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇండియా టుడే. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఈజ్ హియర్. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today, which is at South Lake. Prati roju 4 nunchi 8 varaku bar snacks just $1 ki anamata, and draft beers aithe $2.99 only. ఇంట్రెస్టింగ్ కదా. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఆఫర్, ఈ గ్రేట్ బైట్స్ కోల్డ్ బియర్ మీరు ఎంజాయ్ చేయాలంటే హ్యాపీ ఈవినింగ్స్ లో ఇండియా టుడేకి వెళ్ళిపోండి, విచ్ ఇస్ అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్. అగైన్ ఇండియా టుడే లొకేటెడ్ అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్ సౌత్ లేక్. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ సెగ్మెంట్ లో కామన్ ఫ్యాక్టర్ పాటల్లో ఏం కామన్ లింక్ ఉంది, లెట్ సి మీలో ఎవరు చెప్తారో చూసుకుందాం. నా చూద్దాము 9726361966 మా స్టూడియో నంబర్. హియర్ వి గో, అనదర్ సాంగ్ ఫ్రమ్

మీరు దిగిరా అక్కర్లేదు కానీ జస్ట్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఫోన్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏంటనేది. అండ్ మీలో ఎవరైతే ఇప్పటివరకు కాల్ చేసి చెప్పారు మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేది కాసేపట్లో చెప్పేస్తాను. ఇంకా రెండు పాటలు ఉన్నాయి అది వినిన తర్వాత. అయితే ఆ రెండు పాటలు వినే ముందర మీకు చెప్పాల్సింది అబౌట్ ఏ టు బి గురించి. ఏ టు బి అంటే అడియార్ ఆనంద్ భవన్, అది మనకి రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అండ్ అక్కడ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఏంటంటే చక్కగా అందుబాటులో ఉంటాయి మీకు. ఎలా అంటే మనకి ఇన్స్టెంట్ మిక్సెస్ కానివ్వండి, పౌడర్లు, మసాలాలు, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఆల్సో ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్, ఇవన్నీ క్షణంలో రెడీ అయిపోతుంది అక్కడ ఏ టు బిలో. ఓన్లీ అట్ ఏ టు బి. Visit a2btexas.com or call them at 214-872-2345. Again, 214-872-2345. Alage India Bazaar kotta location open avutundi Fort Worth lo. So join us for the India Bazaar's Fort Worth grand opening celebration from August 7th to August 9th and experience three exciting days packed with unbeatable shopping, amazing prizes, delicious treats and a fun for the whole family. Raffle prizes including an iPhone, iPad and TVs. Also, first 5 customers spending $150 plus each receive a free 10 gram silver coin. Alage raffle entry on purchases of $200 or more, free face painting and mehndi, free sugarcane juice and coconut drinks, special gifts and giveaways throughout the weekend. Again, remember the date, August 7th to August 9th at India Bazaar, Fort Worth, located at 5152 Quadrant Way, Fort Worth. And మీరు వింటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇందులో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. అండ్ మా స్టూడియో నంబర్ 972-636-1966. Here we go with another song from common factor.

0: తమ్ముడు, మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు. మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తాయి. సంపద అంటే అక్కడ కాదు, ఎక్కడుంటుంది.
1: అన్నయ్య, జీవితంలో నువ్వు కూడా తెలుసుకో, పెరుగు వాళ్ళు పెరుగు ఉంటది కానీ పులిహోరలో పూలు ఉండదు. అది రెండు పీకినంటే ఇలా నాలుగు చెప్తా. అడిగి
2: పులిహోరలో పులి ఉన్నా లేకపోయినా మా కామన్ ఫ్యాక్టర్లో కామన్ ఫ్యాక్టర్ సెకండ్ మాత్రం తప్పకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే రిజల్ట్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. ఎవరెవరు కాల్ చేశారు అని అంటే మనకి మనోజ్ గారు, అనిత, మధు, శంకర్, నీలిమ, రామ్ అండ్ వాణి. అండ్ సరైన సమాధానం మనకిచ్చారు మధు, రామ్ అండ్ వాణి. ఇవాళ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఎవరెవరైతే కాల్ చేయలేదో చేద్దామని అనుకుని అలాగే డ్రైవ్ చేసి ముందరికి వెళ్తున్నారు. మీరు కనుక అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ సెగ్మెంట్ లో ఇంకొన్ని గేమ్స్ కూడా ఉంటాయి అనమాట, అప్పుడు కాల్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ చేయలేకపోయినా ఎనీవే, మా మధు, రామ్ అండ్ వాణి గెస్ట్ చేసింది ఏంటంటే ఇవాళ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ డబ్బుల గురించి, ఖర్చు గురించి అండ్ రూపాయి గురించి. అలా నిన్న మనం మాట్లాడుకున్నాం సేల్ అంటే మన డబ్బు ఎలా ఖర్చు పెడతామనేది. నిజంగా ఏంటంటే ఈ సేల్స్ అనేవి మనకి జరుగుతూనే ఉంటాయి. ఎక్కడైనా గ్లోబల్ గా ఎనీ కంట్రీకి యుగు ఏదో ఒక సేల్ నడుస్తూ ఉంటుంది. ఆషాఢం సేల్, శ్రావణ మాసం సేల్, లేబర్ డే సేల్, థ్యాంక్స్ గివింగ్ సేల్స్, క్రిస్మస్ సేల్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ కొనే ప్లాన్ ఉన్నా లేకపోయినా సేల్ చూసి అట్రాక్ట్ అయ్యి చాలా మంది వెళ్లి కొనేస్తారు. ఏదో ఫోమో ఉంటుంది అనమాట, అంటే ఏదో మిస్ అయిపోతాం, వెళ్లి కొనేస్తే అయిపోతుంది కదా, సేవ్ చేసామని అనుకుంటాం. కానీ నిజంగా సేవ్ చేసే వాళ్ళు కూడా చాలా ఉంటారండి, పొదుపు చేస్తుంటారు ఖర్చు పెట్టకుండా. మనకి ఒక పాట విన్నాం కదా రాజేంద్ర ప్రసాద్ గారిది, డబ్బు ఖర్చు లేకుండా బ్రతకండి నాయన అనేసి కొంతమంది ఉంటారనమాట. అది దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం మనం. కొంతమంది, అందరూ కొంతమంది కాదు, యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఈవెన్ రిచ్ వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా పొదుపు చేస్తూనే ఉంటారు, చేయాలి కూడా. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం, బట్ ఆఫ్టర్ ది సెగ్మెంట్. అండ్ రిమెంబర్, నిన్న నేను చెప్పాను కదా ప్రీతి మునగపాటి వస్తారు, ఆవిడ నిన్న రాలేకపోయారు, బట్ ఇవాళ మాత్రం తప్పకుండా మన మధ్యలో ఉంటారు. సో మనం ఆల్రెడీ పొదుపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆవిడ కూడా మనకి కొన్ని టిప్స్ షేర్ చేస్తారు. సో తప్పకుండా స్టే ట్యూన్డ్ ఇన్, షీఈస్ గోన్ కమ్ ఆన్ ఎయిర్ ఎట్ 4:45 అండ్ నేను మాత్రం ఉంటాను 7 PM వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్భి. Sounds like home. Stay tuned. This is Kalpana. I will come back after the break. Stay tuned.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకవర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినవా, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ Bureau. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
4: ఇండియా వెళ్ళలేమోరా నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Oh, hello, dinner plans ain't it? Group level M support SLR.
5: What a day, I'm completely exhausted. Dinner plans ain't it?
12: I'm not going to eat dinner. Dinner plans ain't it?
13: Every time, okay question. Dinner plans, ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. నేను మీ మాటగారి ఆర్జే కల్పన ఉంటాను. ఇవాళ్ళ 4 నుంచి 8 వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. నిన్న మనం సేవ్ గురించి, సేల్ గురించి మాట్లాడితే, ఇవాళ ఆ సేల్ ని పక్కన పెట్టి సేవింగ్ గురించి మాట్లాడదాం. అంటే పొదుపు అందరూ చేస్తాము, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏదో ఒకటి రకంగా మనం సేవ్ చేస్తూనే ఉంటాము. అండ్ సేవ్ కూడా చేయాలి, బికాస్ అసలే మార్కెట్ ఇప్పుడు అంత సరిగ్గా లేదు. సో మనకి అందులో ఇండియాలో మోదీ గారు కూడా అదే చెప్పారనమాట, ఉన్న డబ్బుల్ని సేవ్ చేసుకోండి, దుబారా ఖర్చు పెట్టకండి అనేసి. ఏం మోదీ చెప్పినా చెప్పకపోయినా ఇది కామన్ సెన్సే కదా. సో పొదుపు అనేది చేసుకోవాలి. అంటే పొదుపు ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం చేస్తూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టూత్ పేస్ట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏంటంటే దాన్ని ప్రెస్ చేసి చేసి చేసి లాస్ట్ బిట్ ని కూడా వాడదామని అనుకుంటాం. అందరూ చేసే ఉంటాం లైఫ్ లో ఎప్పుడప్పుడు కదా, అలా ఉన్నది కాస్త పడేసేసేమో. పెద్దవాళ్ళు అలా చేస్తారు. మరి జెన్సీస్ చిన్నపిల్లలు ఎలా చేస్తారు, అబ్బా దాన్ని ఎవరు ప్రెస్ చేస్తారు, ఏంటంటే పడేస్తారేమో. అండ్ బ్రష్ మన ఎన్ని రోజులు వాడతామో తెలియదు. అండ్ మామూలుగా ఈ పాలు అయిపోయినా నూనె అయిపోయినా దాన్ని ఉల్టా చేసి పెట్టి మనం అలా చాలాసేపు లాస్ట్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ పడే వరకు దాన్ని ఏంటంటే మనం ట్రై చేస్తామన్నమాట, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయం. ఇలాంటి చిన్న చిన్న పనులు డైలీ బేసిస్ లో మనం అందరం చేస్తూనే ఉంటాము. సరే, ఇది వస్తు ప్రకారం మనం పొదుపు చేసినా డబ్బులు ఎలా సేవ్ చేస్తాము? అఫ్కోర్స్ నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను, కానీ టాపిక్ ఇది చెప్పేశాను కదా. మరి మీరు మీ ఒపీనియన్ షేర్ చేయండి. హౌ డూ యూ సేవ్? ఫనీగా, ఇంట్రెస్టింగ్ గా ఏమున్నా కూడా షేర్ చేసేసేయచ్చు అట్ 9726361966. అండ్ KGF అంటే కబుర్లు, గేమ్స్ అండ్ ఫన్ అంటే గేమ్స్ కూడా ఉంటాయి, ఫన్ గేమ్స్. డెఫినెట్ గా ఐ విల్ టెల్ దెమ్ వాట్ అవన్నీ ఏమిటనేది. బట్ ఇప్పుడైతే ఒక పాట విని వచ్చేద్దాము. హియర్ వీ గో. పుష్ప సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM.

0: ఇక్కడ యుఎస్ లో సేవ్ చేయడం అనేది ఏంటంటే కాస్త చాలా మంది కష్టం అంటున్నారు. ఎందుకంటే వచ్చేవి పాలెట్ బాటిల్స్ ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి, 4 గ్యాలన్స్. అలాగే మరి నూనె అనుకుంటే పెద్ద డబ్బాలు ఉంటుంది. ఇండియాలో ఏంటంటే మనకి ప్యాకెట్లలో వస్తుంది, అంటే ఇండియాలో కూడా డబ్బాలలో వస్తుంది అనుకోండి, బట్ ప్యాకెట్ లో కొంటారు. అండ్ చాలా మంది పొదుపు చేయాలంటే ఒకటే ప్యాకెట్ కొంటారట, ఆ ప్యాకెట్ అయ్యే వరకు మరొక ప్యాకెట్ కొనొద్దు అని వాళ్ళు ప్రామిస్ చేసి కూర్చుంటారనమాట. నో, లెట్స్ నాట్ బాయ్ ఎనీథింగ్, ఎందుకంటే అలానే సేవ్ చేస్తాననేసి. సో సేవ్ చేసే మెంటాలిటీ ఉంటే ఇలా ఏంటంటే నిజంగా సేల్ ఉన్నప్పుడు లేకపోతే మంచి ధరలో ఉన్నప్పుడు ఆ టైంలో కొనుక్కుంటారు. ఇక్కడ చాలా వేస్టేజ్ ఉంటుంది అని అంటున్నారు మనకి అర్జున్ గారు. అర్జున్ గారు ఏంటంటే ఇక్కడ యూజువల్ గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లలో లైట్స్ అనేది ఎప్పుడు ఆనే ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళకి మేబీ బ్యూటీనో ఏమో తెలియదు, అది చాలా వేస్ట్ అవుతుంది. అండ్ అలాగే కొన్ని కొన్ని వస్తువులు అవసరమే ఉండదు, బట్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు, అవి కూడా వేస్ట్ ఉంటుంది. ఇలా మనకి ఏంటంటే అవసరం ఉన్న లేకపోయినా కాస్ట్ కోల్ స్పెషల్లీ కాస్ట్ కోల్ ఏంటంటే హోల్సేల్ ధరలో కొంటా బానే అనిపిస్తుంది, కానీ చాలా మటుకు ఐటమ్స్ చాలా మంది ఏంటంటే పడేస్తారు, అంత నిజంగా వాళ్ళు వాడరు అని అంటున్నారు. అది అర్జున్ గారు ఒపీనియన్. మరి మీరు మిమ్మల్ని అంటున్నారు, మీ ఒపీనియన్ ఏమిటి? మీరు కూడా దానికి ఎస్ అంటారా, నో అంటారా, లేకపోతే వేరే ఒపీనియన్ ఉంటుందా? కాల్ చేసి చెప్పేసండి 8972636196 కి. అండ్ గేమ్స్ లో గనుక వస్తే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే ఇది ఒక కమెడియన్, నేను ఇచ్చే క్లూ ప్రకారం ఆ కమెడియన్ ఎవరనేది మీరు గెస్ చేయాలి. సో నేను ఇచ్చే క్లూ ఏంటంటే గాడ్, దేవుడు. సో ఆ కమెడియన్ కి హీ హ్యాస్ 2 వర్డ్స్ అండ్ గాడ్, దేవుడు, రెండు ఉన్నాయి. సో ఆలోచించండి అండ్ కాల్ చేసేసండి 8972636196 కి. అండ్ 4:45 కి ఐ విల్ బి టేకింగ్ ప్రీతి ఆన్ ఎయిర్ విత్ అస్ టు షేర్ లాట్ ఆఫ్ టిప్స్ ఆన్ ఫైనాన్షియల్ సేవింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పెండింగ్. 9726361966 మా స్టూడియో నంబర్. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. ఇప్పుడైతే హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరండి? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్, చెప్పు, ఆన్సర్ తెలుసా నీకు? ఆన్సర్ తెలుసా నేను అడిగిన
1: క్వశ్చన్?
0: ఓకే, మరి నువ్వు కాల్ చేసింది పాట వినడానిక? ఓకే, ఏం పాట విందాం
1: అనుకుంటున్నావు?
0: ఏదో ఒకటి. ఓకే, ఏదో ఒకటి ప్లే చేసేద్దాంలే మహేష్ కోసం. థ్యాంక్ యూ మహేష్. తప్పకుండా లైన్అప్ చేసేస్తాను నీకోసం మహేష్. ఓకే, సో మహేష్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కోసం కాల్ చేశారేమో అనుకున్నాను, కానీ అలా కాదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే ఈ కమెడియన్ పేరు గాడ్, దేవుడు, ఈజ్ ది క్లూ. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు వింటున్న సురభి D2 ట్రాఫిక్ టైమ్ షో విత్ మీ RJ కల్పన.

0: ఓకే, నేను ఈ పాటని కాసి పాజ్ చేసి ఐ విల్ బి టేకింగ్ ప్రీతి మునగపాటి ఆన్ ఎయిర్ అనేది ప్రామిస్ చేశాను. ఇవాళ అసలే మనం పొదుపు గురించి మాట్లాడుతున్నాము, అండ్ షీఈస్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ట్రిప్, సో స్టే ట్యూన్ విత్ అస్. బట్ ఆమెని ఆన్ ఎయిర్ తీసుకునే ముందర లెట్ మీ షేర్ హర్ నంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ప్రీతి మునగపాటి, అండ్ షీ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఆన్ ఫైనాన్షియల్ సేవింగ్స్, అండ్ హర్ నంబర్ ఇస్ 4046631911. హాయ్ ప్రీతి, హౌ ఆర్ యూ?
1: హలో అండి, చాలా బాగున్నాను కల్పన, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ నో నిన్న ఐ నో యూ వర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్, బట్ దాట్స్ ఓకే. ఇవాళ మనం ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సో లెట్ మీ టేక్ దాట్. So Preeti, first of all, of course, welcome to the show. One thing that you really mentioned that's caught my attention last time in Chepinathuku, you said everyone should get a financial analysis done. So can you explain to our listeners what exactly a financial analysis is and why it is so important?
1: Sure, Andi, tappakunda cheptanu. See, manamu ప్రతి విషయంలోనే ఒక ప్రిపరేషన్ అన్నది చేస్తామండి. యూనో, మనం పిల్లలు ఒక స్కూల్ జాయిన్ అవ్వాలన్నా, మనం ఒక ఇల్లు కొనాలన్నా, ప్రతి దానికి వి టేక్ సమ్ ప్రిపరేషన్, రైట్? ఇనఫ్ ప్లానింగ్ చేసుకుని ప్రిపేర్ అయ్యి దాన్ని చేస్తాం. సేమ్ థింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అన్నది కూడా, ఇట్స్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఈజ్ ఈ కంట్రీకి వచ్చిందే మనము డెఫినెట్ గా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, రైట్? సో దానిలో భాగంగా యూనో ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది, నేను చేస్తున్న ప్లానింగ్ లో ఏదైనా గ్యాప్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే గనక వాటిని రైట్ టైంలో నేను దాన్ని కరెక్ట్ చేసుకోగలను. సి, ఒకసారి ఆ టైం ఫేజ్ అయిపోయాక, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లల కాలేజెస్ గురించి ప్లాన్ చేయాలనుకున్నాను, లాట్ ఆఫ్ పీపుల్ నో ఆప్షన్స్, లైక్ 529 కావచ్చు, లేకపోతే స్టేట్ ప్రీపెయిడ్ ప్లాన్ కావచ్చు, రైట్? ఆఫ్ కోర్స్ దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి మనం అదో ఏదో అనుకుని మనం స్టార్ట్ చేసాము. స్టేట్ ప్రిపేర్ ప్లాన్ అంటే ఏంటండి, మన పిల్లలు ఆ స్టేట్ కాలేజెస్ కు వెళ్తేనే అది ఉపయోగపడుతుంది. కాబట్టి 10 ఏళ్ళు పోయాక, 15 ఏళ్ళు పోయాక మై కిడ్స్ వాంట్ గో టు అన్ ఐవీ లీగ్ స్కూల్, అదర్ యూనివర్సిటీ విచ్ ఇస్ బెటర్ ఫర్ దెమ్, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తే వీ డోంట్ వాంట్ టు స్టాప్ దెమ్, రైట్? ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత మందికి యూనో ఇవన్నీ కరెక్ట్ గా రూల్స్ తెలుసండి? సింపుల్ థింగ్స్, ప్లానింగ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్ కావచ్చు, ఈవెన్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ లో 401k లో 90% ఆఫ్ మన కార్పొరేట్ ఎంప్లాయీస్ కి ఆ ఆపర్చునిటీ ఉంటుంది, డబ్బులు పెడతారు. బట్ ఐ వుడ్ సే మెనీ మెనీ ఆఫ్ దెమ్ డూ నాట్ ఈవెన్ నో రేపొద్దున అది రిటైర్ అయ్యాక డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడు రూల్స్ ఎలా ఉంటాయి, టాక్సెస్ ఎలా ఉంటాయి, ఎంతవరకు మినిమం తీసుకోవాల్సిన ఏమైనా రూల్స్ ఉంటాయా, నో బడీ నోస్ దట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ అనాలిసిస్, రైట్? నేను ఇఫ్ ఐ రియలైజ్ దీస్ థింగ్స్ వెన్ ఐఎమ్ ఆల్రెడీ టూ ఫార్ ఇన్ ద యునో ఇన్వెస్ట్మెంట్, ఇట్ మైట్ బి టూ లేట్. దానికోసం ఫైనాన్షియల్ అనాలిసిస్.
0: ఓకే, సో దాట్స్ ఇంట్రెస్టింగ్ అండి. ఈ ఫౌండేషన్ గురించి చెప్పారు, బట్ సో వెన్ పీపుల్ థింక్ అబౌట్ రిటైర్మెంట్, okay, so they usually focus on how much money they've saved, right? Because we all have dan gurinchi kuda maatladutunnam, but in your experience Preeti, what is one thing people should really focus on if they want to peacefully financially secure retirement ikkada US lo cheyal anukunte?
1: Very good question Andy. This is one important thing that many of us should really, you know, have a little more fair evaluation and education అన్నాడు ఇంతే కల్పన. ఎందుకు అంటే ద రిటైర్మెంట్ మనం చూసింది, అంటే కమింగ్ ఫ్రమ్ ద ఇండియన్ డెమోగ్రఫిక్, మన పేరెంట్స్ నో గ్రాండ్ పేరెంట్స్ నో చూసింది, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వై? బికాస్ వాట్ ఐ నో ఆర్ యూ నో, రిటైర్మెంట్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఒక పెన్షన్ ప్లాన్ అనో ప్రొవిడెన్స్ ఫండ్ అనో. మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కి ఇండియాలో అది ఉంటుంది, అంటే ఒకసారి రిటైర్ అయ్యాక వాళ్ళు ఉన్నంత కాలం ఆ డబ్బులు వస్తాయి. ఐ ఈవెన్ సీన్ దిస్ హ్యాపెనింగ్ టు మై గ్రాండ్ మదర్. మా గ్రాండ్ ఫాదర్ చనిపోయాక కూడా మా గ్రాండ్ మదర్ కి ఆయన పెన్షన్ ప్లాన్ 50% వచ్చేది. దోస్ వర్ ద ప్లాన్స్ దట్ దే హ్యాడ్, రైట్? కంటిన్యూ టు హ్యావ్ అ లైఫ్ టైమ్ ఇన్కమ్. అలాగే జనరలీ స్పీకింగ్ రిటైర్మెంట్ అన్నది ఆలోచన ఇండియాలో నేను పెరిగినప్పుడు చూసింది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ద డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ, పిల్లల్ని వాళ్ళు చూసుకునే రోజులు కూడా ఉన్నాయి ఒక టైంలో. దిస్ వాజ్ లైక్ జనరేషన్స్, మేబీ వన్ జనరేషన్ బిఫోర్ అస్, రైట్? రిటైర్మెంట్ అనేది ఒక స్పెషల్ ప్లానింగ్ అనేది ఏమీ లేదు అప్పట్లో. But if you are planning to retire in the US, this is going to be very different. Why different? Number one, I don't think any of us want to depend on our children. Meer gaani nenu gaani mana pillalu mana chusukuntaro anna impression lo aithe lem. సెకండ్ థింగ్, ఇప్పుడు మనకు ఒక పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయా అని అంటే, అంటే నేను బతికినంత కాలం నాకు గ్యారంటీగా నెల నెల ఒక సాలరీ వచ్చేస్తుంది అని అనుకోవడానికి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ దాట్. బికాస్ గవర్నమెంట్ జాబ్స్ లో వర్క్ చేసిన వాళ్ళకి వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద యుఎస్ హ్యావ్ పెన్షన్ ప్లాన్. మిగతా వాళ్ళందరికీ ఉండవు ఏంటండి, మేబీ వి సేవ్ ఇన్ టు రియల్ ఎస్టేట్, మేబీ వి సేవ్ ఇన్ టు 401ks ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టాక్ పోర్ట్ఫోలియోస్. బిగ్గెస్ట్ నన్ను అడిగితే, యునో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ డెఫినెట్ గా రిటైర్ అయినప్పుడు పీస్ఫుల్ గా ఉండాలంటే, మేక్ ష్యూర్ మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినా వై నాట్ ఐ హ్యావ్ వన్ సెక్యూర్ పెన్షన్ ప్లాన్ లాంటిది ఒకటి ఎందుకు ఉండకూడదు అని ఆలోచించండి.
0: కరెక్ట్, ఓకే, దాట్స్ నైస్ ఐ థింక్, బికాస్ ఇన్కమ్ వచ్చినప్పుడు సేవింగ్స్ కూడా ఉండాలి కదా. ఇంకా చాలా మంది రిటైర్స్ కి అంటే కొంచెం కంగారు కూడా ఉంటుంది అనమాట, ఈస్ హ్యావింగ్ అ లార్జర్ రిటైర్మెంట్ అకౌంట్ ఎన్ఎఫ్ఆర్ లేదా అనేది. ఇంపార్టెంట్ టు హ్యావ్ రిలయబుల్ ఇన్కమ్ దట్ కంటిన్యూస్ టు కమ్ ఇన్ ఎవ్రీ మంత్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు గ్రాండ్ పేరెంట్స్ కి ఎట్లా వస్తుంటుంది అంటే స్పౌస్ వెళ్ళినా కూడా వాళ్ళకి వస్తుంటాం కదా. సో దాట్స్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అనదర్ క్వశ్చన్ లీడింగ్ టు వాట్ యూ హ్యావ్ జస్ట్ సెడ్, దర్స్ ఫోర్ సోర్సెస్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్కమ్. సో యూ హ్ మెన్షన్ దట్ బిఫోర్ దట్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ప్రైమరీ వేస్ ఇన్ అమెరికన్ టు గెట్ జనరేటెడ్ రిటైర్మెంట్ ఇన్కమ్ కదా. సో కెన్ యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద ఫోర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ రిటైర్మెంట్ ఇన్కమ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ రైట్ కాంబినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ జస్ట్ ఒకదాని మీద డిపెండ్ అయ్యే బదులు ఆ ఫోర్ కాంబినేషన్స్ ఏమిటనేది చెప్తారా?
1: చాలా మంచి ప్రశ్న అండి. డెఫినెట్ గా నేను మీతో అన్నట్టు వన్ ఆఫ్ ద కాల్స్ లో డెఫినెట్ గా ఫోర్ డిఫరెంట్ వేస్ లో మనము రిటైర్మెంట్ లో ఇన్కమ్ సెక్యూర్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది బ్రాడర్ వే. ఓకే, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ పరంగా కాకపోయినా ఫ్రమ్ యునో డిస్ట్రిబ్యూషన్ స్టాండ్ పాయింట్ ఈ నాలుగు విధాలుగా మీరు మనీని సెక్యూర్ చేసుకోవచ్చు. ఒకటి, అఫ్ కోర్స్ నేను ఇప్పటివరకు చెప్తున్న ఒక పెన్షన్ ప్లాన్ లాంటిది, ఒక గ్యారంటీడ్ ఇన్కమ్. అసలు ఈ కంట్రీలో మీరు చూస్తే గ్యారంటీడ్ ఇన్కమ్ అంటే వస్తే రెండు సోర్సెస్ నుంచి రావాలండి. ఈదర్ సోషల్ సెక్యూరిటీ ఉంటే అప్పటికి గవర్నమెంట్ ఫండ్స్ ఉండి మనకు దాని నుంచి రావాలి, లేదు మనం ఏదైనా ఒక కంపెనీస్ ఆర్ యూనో గవర్నమెంట్ ఫండ్స్ కి వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చే పెన్షన్ ప్లాన్ నుంచి అయినా రావాలి. ఇవి రెండే నేను బతికున్నంత కాలం వస్తాయి అన్నది గ్యారంటీ మీకు. దట్ ఈస్ వన్ కేటగిరీ. ద సెకండ్ కేటగిరీ ఇస్ నాట్ గ్యారంటీడ్ బట్ ఒక రిటైర్మెంట్ ప్రోడక్ట్లు, ఇప్పుడు ట్రెడిషనల్ ఐఆర్ఎస్ కావచ్చు, రాత్ ఐఆర్ఎస్ కావచ్చు, 401ks కావచ్చు, ఇవన్నీ రిటైర్మెంట్ ప్లాన్స్. కొన్ని కార్పొరేట్ నుంచి వస్తాయి, కొన్ని సెల్ఫ్ గా మనం పెట్టుకోవచ్చు, రైట్? విచ్ ఇస్ నాట్ గ్యారంటీడ్, లైఫ్ అంతా ఇన్కమ్ వస్తుందని గ్యారంటీ ఉండదు కానీ, బట్ ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ రిటైర్మెంట్ అకౌంట్. ద థర్డ్ కామన్లీ దట్ ఐ హావ్ సీన్ ఇస్ అ మేనేజ్డ్ అకౌంట్. అంటే మేనేజ్డ్ అకౌంట్ అంటే ఒక రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో ఫర్ ఎగ్జాంపుల్, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం, రైట్? ఆర్ ఎనీ బిజినెస్ లో పెట్టుకుని దాని నుంచి ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం. బట్ దీన్ని మేనేజ్డ్ అకౌంట్ అని ఎందుకంటారంటే, ఈవెన్ మీరు రిటైర్ అయ్యాక కూడా ఎంతో కొంత మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి దాంట్లో ఫర్ యూ టు జనరేట్ ద మనీ. ఏదో అలా పెట్టేసారి వచ్చేస్తున్నారు అయితే కాదు. రియల్ ఎస్టేట్ లో చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, యూనో రెంటల్ ప్రాపర్టీస్ లో, రిపేర్స్ లో, ట్యాక్సెస్ తో చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఇస్ ఇట్ నాట్ గోన్ బి అ గుడ్ సోర్స్? డెఫినెట్లీ వాల్యూ ఉంటుంది, బట్ డెఫినెట్ గా రిటైర్మెంట్ తర్వాత ఒక మేనేజ్డ్ అకౌంట్ అవుతుంది. ది లాస్ట్ ఆప్షన్ చాలా మంది వాడుకోరు కల్పన, బట్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. మేబీ ఇంక వేరే సోర్సెస్ ఏమీ లేకపోతే మన హోమ్ మీద రివర్స్ మార్ట్గేజ్ తీసుకోవడము, లేకపోతే కొన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవడము, విచ్ ఇస్ ఐ హోప్ఫుల్లీ నన్ ఆఫ్ అస్ విల్ హ్యావ్ టు గో టు దట్ రౌట్.
0: ఓకే,
1: రైట్. బ్రోడర్ గా చూస్తే ఈ నాలుగేనండి.
0: కానీ చాలా మంది ఏంటంటే స్టిల్ దే డోంట్ వాంట్ టు స్పెండ్ రిటైర్మెంట్ కాన్స్టెంట్లీ బికాస్ వాళ్ళంటే దే వాచ్ స్టాక్ మార్కెట్ అండ్ వరీ అవుతుంటారు అనమాట, ఇన్వెస్ట్ చేయాలా వద్దా. సో ఈస్ దేర్ అ వే టు క్రియేట్ రిటైర్మెంట్ ఇన్కమ్ దట్ రిక్వైర్స్ వెరీ లిటిల్ ఆన్ గోయింగ్ మేనేజ్మెంట్? ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ మేనేజ్మెంట్ అకౌంట్ ఉండాలి, రెంటల్ కానీ, రిపేర్స్ కానీ, ఆర్ గ్యారంటీ వర్సెస్ నాన్ గ్యారంటీ గారు చూస్తుంటే. సో ఇస్ దేర్ అ వే టు క్రియేట్ అ రిటైర్మెంట్ ఇన్కమ్ దట్ రిక్వైర్స్ వెరీ లిటిల్ ఆన్ గోయింగ్ మేనేజ్మెంట్ వైల్ స్టిల్ ఆఫరింగ్ గ్యారంటీడ్ and lifetime income?
1: 100% ఉన్నాయండి. సో ఇన్ మై రీసెంట్ ఈవెంట్ దట్ ఐ హ్యాడ్ దిస్ లాస్ట్ సండే ఇన్ డాలస్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద టాపిక్ ఐ కవర్డ్. అక్కడికి వచ్చిన గెస్ట్ అందరూ దే వర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ మోర్ అబౌట్ దట్. నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ మనీ ఇన్ ద మార్కెట్ రిస్క్. 100% అలా ఎక్కడ లేదండి. బట్ మార్కెట్ రిస్క్ లేకపోతే బ్యాంక్ లో లాగా సీడీ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువకి 2% or 3% గ్రోత్ లేకుండా పెట్టుకోవాలంటే ద ఆన్సర్ ఇస్ నో. యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ స్ట్రాటజీస్ దట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్, అలాగే మీకు మార్కెట్ రిస్క్ లేకుండా కూడా గ్రో అయ్యే ఉన్నాయి. And I have had so many conversations, not only in my seminar that happened where so many people took advantage of it, but also personal ga one-on-one kalisina vallalo kuda chaala mandiki cheppanu deen gurinchi. And some of these are successful people, already businesses, so IT jobs, so, you know, they're very comfortable and successful positions lo unna vallu. They were very much keen into using this as one of the diversified products. There are strategies that you can apply to grow money without risk and also get good returns.
0: Wow, that's nice. So, మీరు ఇవన్నీ బాగానే చెప్పారు నేను అడిగిన క్వశ్చన్స్ కి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రీతి, హూ షుడ్ బి కన్సిడర్డ్, హూ ఇస్ అ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ దిస్? అంటే ఇదుట్టి ఈ స్ట్రాటజీ ఏదైతే మీరు చెప్తున్నారు, రిటైర్మెంట్ రిటైరీస్ కేనా, లేకపోతే ఇప్పుడు ఇంకా జాబ్ లో ఉన్న వాళ్ళకి, అంటే 40s and 50s లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లాన్ చేయొచ్చా? బికాస్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లెర్న్ వెదర్ దిస్ కుడ్ బి అ రైట్ ఫిట్ ఫర్ దెమ్, వాట్ ఈస్ ద బెస్ట్ వే, అంటే వేర్ దే కెన్ గెట్ స్టార్టెడ్ అలాంటివి అని చెప్తారా?
1: తప్పకుండానండి. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకే, థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ఎ చైనీస్ ప్రోవర్బ్, యాక్చువల్ గా తెలుగులో చెప్తాను నేను. నన్ను జనరల్ గా ఎవరైనా అడిగితే ఒక మొక్క నాటడానికి పర్ఫెక్ట్ టైం ఎప్పుడు అని అంటే 20 years అంటండి. అది మిస్ అయితే అఫ్ కోర్స్ టుడే ఇస్ ద రైట్ టైం. సో ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ మీరు 40s, 50s, 20s ఉన్నారని కాదండి. ప్లానింగ్ అన్నది whenever you start it from that day, you will actually fix some of the, no, maybe the gaps that we have. I wouldn't call it a mistake, but I would call it as a gap.
0: Mm-hmm.
1: Right? So the best time evariki suitable Preeti ani adigithe, evari age lo vallu, you know, there might be, even my son who is 24 years old today, the first thing that I teach him is a financial discipline, because ippudu younger kids ki they are making good income, you know, adi valiki proper ga oka financial discipline aa age lo nunche oka saving anadi oka concept anadi unte valaki, by the time they retire it multiplies by itself, because we are living in a world where compound interest plays a huge role. Right? So, depends. మీరు 20s ఉంటే ఒక సొల్యూషన్ ఉండొచ్చు, 30s ఉంటే ఉండొచ్చు, రిటైర్మెంట్ కి దగ్గరగా వస్తే ఉండొచ్చు. ఎవ్రీబడి దేర్ నీడ్స్ ఆర్ డిఫరెంట్. కొన్ని చోట్ల ఇన్వెస్ట్మెంట్ బాగా గ్రో అవ్వాలని ఆలోచన ఉంటుంది, కొన్ని చోట్ల ఇట్స్ మోర్ అబౌట్ సెక్యూరింగ్ దట్ గ్రోత్ ఆల్సో. రైట్? నాట్ జస్ట్ గ్రో అయితే సరిపోదు, రేపొద్దున అది రిస్క్ లో ఉన్నా కూడా వీఆర్ యూనో లూజింగ్ మోస్ట్ ఆఫ్ అవర్ మనీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనలైజ్ థింగ్స్. లైక్ ఐ సెడ్, ఒక ఫైనాన్షియల్ ఎనాలిసిస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్. పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఎన్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, మన ఫ్యామిలీస్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది, ఇట్స్ డీటెయిల్డ్ ఓవర్వ్యూ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండి.
0: వండర్ఫుల్. యాక్చువల్లీ ఇవాళ మీతో మాట్లాడుతూ నేను ఈ స్ట్రాటజిక్ ప్లాన్స్ లో నేను కూడా మైమర్చిపోయాను. బట్ మీ పేరు మీ నెంబర్ తప్పకుండా మా లిసనర్స్ తో షేర్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ టిప్స్ దట్ దే కెన్ గెట్ అవేల్ ఆఫ్. సో దిస్ ఇస్ ప్రీతి మునగపాటి రైట్ నౌ స్పీకింగ్ విత్ మీ, అండ్ హర్ నంబర్ ఇస్ 4046631911. ఐ రిపీట్, 4046631911. తప్పకుండా కాల్ చేసి ఇలాంటి స్ట్రాటజిక్ టిప్స్ చాలా మందికి షేర్ చేశారు, చేస్తూనే ఉంటారు. సో రీచ్ అవుట్ టు హర్. ద నంబర్ అగైన్ ఇస్ 4046631911. అండ్ ప్రీతి, ప్రతి వారం లాగానే నేను ఇవాళ మన టాపిక్ కూడా ఏంటంటే, అంటే ఇవాళ నా షోలో టాపిక్ కూడా పొదుపు గురించి మాట్లాడుతున్నాం. నిన్న ఖర్చు గురించి మాట్లాడడం, అంటే సేల్స్ గురించి, ఇవాళ పొదుపు గురించి మాట్లాడుతున్నాం. సో డెఫినెట్ గా ఏదైతే మీరు ఈ సామెత చెప్పారో, అంటే మొక్కలు కనుక పెరగాలంటే 20 years మనం ఒక చెట్టు పెరగాలంటే 20 years మనం నాటేసామన్నమాట, దాని సాప్లింగ్స్ కానీ గింజ కానీ. సో అలా ఇట్స్ నెవర్ టు లేట్ టు గెట్ స్టార్టెడ్ ఫర్ ఎనీ గుడ్ థింగ్ దట్ యూ వాంట్ టు డూ. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న జనరేషన్, ఇవాళ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం. సో తప్పకుండా రీచ్ అవుట్ టు ప్రీతి, హర్ నంబర్ అగైన్ ఇస్ 4046631911. సో మనకి ఇంకా 1 minute ఉంది ప్రీతి, ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్?
1: తప్పకుండా అండి, ఈ 1 minute లో ఒకటైతే చెప్తాను. వెదర్ మీరు ఫైనాన్షియల్ నాలెడ్జ్ అన్నది మీ పర్సనల్ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవడానికి కావచ్చు, లేదు ఈ నాలెడ్జ్ వల్ల నాకు యూనో పర్సనల్ ఫైనాన్సెస్ బెటర్ అవుతాయి, అలాగే రేపొద్దున ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఐ హ్యావ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు గెట్ స్టార్టెడ్ టు బిల్డ్ అ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రీచ్ అవుట్ టు మీ, వీ కెన్ కనెక్ట్ అండ్ హ్యావ్ అ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఇఫ్ దిస్ వుడ్ బి సంథింగ్ దట్ యూ లుకింగ్ ఫర్. సో డెఫినెట్ గా యునో లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్పింగ్ మన తెలుగు వారందరికీ, యూనో అలాగే మన ఫెలో ఇండియన్స్ అందరికీ కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. దే కెన్ రీచ్ అవుట్ టు మీ డైరెక్ట్లీ కల్పన. ఇట్ వాజ్ సో మచ్ ప్లెజర్ టాకింగ్ టు యూ.
0: అబ్సల్యూట్లీ, సేమ్ హియర్. థ్యాంక్ యూ ప్రీతి. సో విన్నర్ కదండి, ఇట్స్ నెవర్ టు లేట్ గెట్ స్టార్టెడ్. సో కాల్ హర్ టుడే, నంబర్ ఇస్ అగైన్ 4046631911. థ్యాంక్ యూ ప్రీతి, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్.
1: మై ప్లెజర్, థ్యాంక్ యూ అండి.
0: All right, so that was Preeti with us, and tappakunda call chesi endukante ekkada em cheyalo ela cheyalo chaala mandi aalochistaru kani start cheyar anamata. So start today, but ipudaithe chinna commercial break teeskoni kalpana ni nenu tirigi vachestanu. Stay tuned.
2: Tick tick radio Surabhi time check studio lo time 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
2: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3,000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్

0: ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ కబ్ కా ఫేవరెట్ ఇండియా బజార్.
0: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: Manashanti, mental peace. మసాలా దోశ
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692

అండ్ సురభి డిటూర్ కి మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడియోలో 5:04 అయింది. అండ్ 5:00 యూజువల్ గా బ్యాక్ బ్రేక్ నుంచి బ్రేక్ బ్యాక్ వచ్చిన తర్వాత గోల్డ్ ప్రైస్ అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తాను. ఆ తర్వాత మహేష్ ఎవరైతే కాల్ చేశారో మహేష్ గారు ఒక మహేష్ గారి పాట రిక్వెస్ట్ చేశారు కాబట్టి అది కూడా తప్పకుండా ప్లే చేసేస్తాను. బట్ దానికంటే ముందర ఇవాళ గోల్డ్ ప్రైస్ ఇస్ $4,308 which is one biscuit. 31 ounces is $4,308. కాస్త నిన్నటికి వాళ్ళకి పెరిగింది. అండ్ అలాగే డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నా సేఫ్ గా డ్రైవ్ చేయండి. కానీ ఈ ప్రాంతంలో అంటే ఎక్కడంటే మీరు ఒకవేళ అర్వింగ్ లో లూప్ 12 దగ్గర ఉంటే బిట్వీన్ 114 అండ్ అర్వింగ్ అక్కడ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది అంటే 25 miles per hour లో మెల్లిగా నడుస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడన్నా ఉన్నా కూడా. ఆల్సో దర్ ఇస్ అ స్లో ట్రాఫిక్ ఇన్ డాలస్ ఆన్ I-30 ఈస్ట్ బౌండ్ బిట్వీన్ సిల్వన్ అవెన్యూ అండ్ మంజర్ బులేవార్డ్ గ్రాండ్ దగ్గర. సో ఇది జస్ట్ ఫ్యూ ఆఫ్ ది అప్డేట్స్. అండ్ ఆల్సో I-35 బిట్వీన్ 183 అండ్ హైలైన్ దగ్గర కూడా 25 miles per hour లో ట్రాఫిక్ నడుస్తుంది స్టాప్ అండ్ గో కొన్ని కొన్ని ఏరియాలో. సో బీ ఆల్వేస్ సేఫ్. అండ్ డాలస్ లో ట్రాఫిక్ ఎలా వెదర్ ఎలా ఉంది అని అంటే మనకి నిన్న మాత్రం సెంచురీ కొట్టే టెంపరేచర్ ఉంటుంది. ఇవాళ జస్ట్ ఒక డిగ్రీ తగ్గింది, 99 degrees Fahrenheit ఉంది. అండ్ మోస్ట్లీ ఇవాళ క్లౌడీగా అంటున్నారు, వర్షం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు, రానున్న 10 రోజులు ఎక్కడా లేదు. సో హై ఇన్ 90s అండ్ లో ఇన్ 80s. సో దాట్ ఈస్ ది వెదర్ ట్రాఫిక్ అండ్ గోల్డ్ అప్డేట్. అండ్ మహేష్ గారు మీరు ఇంకా గనుక ట్యూనిన్ అయి ఉంటే ఈ పాట మీకోసం యాజ్ రిక్వెస్టెడ్ హియర్ వి గో ఆవిడ మూవీ నుంచి ఫర్ యూ అండ్ ఆల్ ఆర్ లిసనర్స్.

0: మహేష్ మహేష్ గారి పాట విన్నారు. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 FM, ది సాంగ్ వాజ్ రిక్వెస్టెడ్ బై మహేష్. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ RJ కల్పన. సో ప్రీతి గారిని ఆన్లైన్ తీసుకునే ముందర మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఒక కమెడియన్ పేరు మీరు గెస్ట్ చేసి చెప్పాలి. అఫ్ కోర్స్ ఆ బ్రేక్ వెళ్ళాము, మళ్ళీ పాట విన్నాము. సో ఒకవేళ మీరు ఎవరైనా వినకపోతే ఇప్పుడిప్పుడు గనుగడ్డి నేనై ఉంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అగైన్. సో మీరు గెస్ట్ చేయాల్సింది ఒక కమెడియన్ పేరు. ఆ క్లూ నేను ఇచ్చాను ఏమిటంటే గాడ్ దేవుడు రెండో ఒకటే అనుకోండి, మరి పేరు కూడా అలాగే ఉంటుంది. సో చూద్దాము మీలో ఎవరు గెస్ట్ చేస్తారో ఈ కమెడియన్ పేరు ఏమై ఉంటుంది అనేది. మా స్టూడియో నంబర్ మాత్రం 9726361966. అలాగే లెట్ మీ ఆల్సో టెల్ యూ అబౌట్, ఇందాక ఏదైతే నేను ట్రాఫిక్ అప్డేట్స్ ఇచ్చానో దట్ ఈస్ బ్రాట్ టు యూ బై టెక్సస్ 1 ప్రైమరీ కేర్. ఎటు వెళ్తున్నా? ఎస్, మీరే డ్రైవ్ చేసి వెళ్తున్నారు కదా, స్టీరింగ్ వెనకాల ఉన్నారు. సో కేర్ఫుల్ గా డ్రైవ్ చేసి వెళ్ళండి. అండ్ మరి సుర్భిని ఈ మండే ఎండల్లో, టెక్సస్ ఎండల్లో ఎంజాయ్ చేయండి కూల్ కూల్ పాటలతో. ఇలాంటి కూల్ పాటలు మీరు కూడా వినాలంటే ఎనీథింగ్ స్పెషల్ సాంగ్, తప్పకుండా రిక్వెస్ట్ చేయొచ్చు 9726361966. అండ్ డాలస్ traffic again is brought to you by Texas One Primary Care. Danto paatu I also want to tell you about Maitri's restaurant. మైత్రీస్ రెస్టారెంట్ మనకి అర్వింగ్ లో సౌత్ లేక్ లో ఫ్రిస్కోలో ఉంది, విత్ అ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ తో ఉన్న రెస్టారెంట్ అనమాట. ప్యాటియోస్ సీటింగ్ చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఒథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ అంటున్నారు వీళ్ళు. ఇదే కాకుండా మీ ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, వీటన్నిటి కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మీరు ఆలస్యం చేయకుండా ఈదర్ హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ కిచెన్ ఆర్ కేటర్ చేసుకోండి, లేదా వెళ్లి చెక్అవుట్ చేయండి. విజిట్ మైత్రీస్ కిచెన్ టుడే అండ్ మైత్రీస్ ఇండియన్ కుజీన్ now serving you in Irving, South Lake and Frisco. ఒక తెలుగు కమెడియన్ ని గెస్ట్ చేయాలి. ఒకవేళ ఈ క్లూ ని బట్టి మీరు గెస్ట్ చేయకపోతే సెకండ్ లో ఇంకో క్లూ ఇస్తాను అనుకోండి. బట్ ఫస్ట్ క్లూ అయితే గాడ్ దేవుడు, ఇది ఫస్ట్ క్లూ. ఇప్పుడు ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, చూద్దాము ఈ సినిమా పేరు మీలో ఎవరికి తెలుసో. తెలిస్తే కాల్ చేసేసండి ఆ నంబర్ కి, విచ్ ఇస్ 9726361966.
1: ఏమండి? ఏమన్నాయ్? ఏమన్నాయ్?
2: ఏమిటి ఇలా వచ్చారు నా కోసమా?
1: నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిలే గారికి వేస్తాను.
2: నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా.
1: జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో, ఈసారి ఇంక దేని తండ్రి పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి.
2: నేను ఆర్మీ, ఇంతకీ పందిలేమంటే చెప్పండి.
1: పెద్ద పందిలేం కాదండి, మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా
0: ఎంత పొదుపు అండి, ఎంత పొదుపు. చూద్దాము ఎవరికి సినిమా పేరు తెలుసు. ఇప్పటికి ప్రభాకర్ ఆనియర్ ఉన్నారు. ప్రభాకర్ గారు, మీరు చెప్పారు కృష్ణ భగవాన్ అనేసి, గాడ్ దేవుడు. సో లాక్ చేసేసుకుందామా మీ ఆన్సర్ ని? హలో ప్రభాకర్ గారు, వినిపిస్తుందా? ఓకే, సో మీరు కృష్ణ భగవాన్ అని చెప్పారు, లాక్ చేసేసేనా ఈ ఆన్సర్ ని? అండ్ దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కృష్ణ భగవాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, గాడ్ దేవుడు. అయితే ఇంకోటి ప్రభాకర్ గారు, మనం ఇలా పొదుపు గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైనా మీరు టూత్ పేస్ట్ అయిపోతుంది, ఇంకా దాంట్లో కాస్త ఉంటుంది పేస్ట్ అని అలా గీకి గీకి గీకి అలా వాడారా టూత్ పేస్ట్ మీద బ్రష్ మీద పెట్టి?
3: ఒకప్పుడు చేసేవాళ్ళం ఉండదు. మీరు డెఫినెట్ గా సోప్ కి మన రోడ్ స్పాట్ ఈ మూతలు నొక్కి చిన్న మిగిలిపోయిన ముక్కకి
0: దాన్ని ప్రెస్ చేసి ఇంకొంచెం వెళుతుంది, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అనుకుంటాము. అండ్ సబ్
3: సోప్ మళ్ళా ఉండడం కోసం ఫీచర్స్ కింద ఈ కోల్డ్ స్పాట్ కోకా కోలా మూతలు వచ్చాయి కదా, మెటల్ మూతలు ఇండియాలో, దానికి నొక్కి పెట్టి వాడేవాళ్ళు.
0: అదే మనం అందరం అంటే ఇప్పుడు కూడా చేయొచ్చు అనుకోండి, అంటే అంత టూత్పేస్ట్ ఉన్నప్పుడు సబ్బు మిగిలిపోయినప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం కదా, వీ కెన్ యూజ్ ఇట్. బట్ మీ అభిప్రాయ ప్రకారం అండి, జస్ట్ ఒక థాట్ ఒపీనియన్ షేర్ చేయొచ్చు అంటే షేర్ చేసుకోవాలనుకుంటే, అప్పటి వాళ్ళు ఎక్కువ పొదుపు చేసేవాళ్ళ లేకపోతే జెన్జీస్ ఎక్కువ పొదుపు చేస్తున్నారా, అసలు వాళ్ళు చేస్తున్నారా లేదా? ఎంత ఉంటారు అయితే ఆన్సర్ వచ్చేసారు.
3: They are used to over consumerism and with that comes the wastage.
0: అంటే ఎందుకంటే రెండు ప్రివిలేజెస్ ఎక్కువ ఉన్నాయి అని అలా వాళ్ళకి ఓకే అంతే అంటారా?
3: అఫోర్డబిలిటీ ఇస్ హై.
0: Okay. All right. Thank you, Prabhakar Garu. Let me take next caller on air. Have a wonderful evening. Let me take this caller also. Hi. Hello. Good evening. Evaru matladutunnarandi?
4: Hello. This is Srikanth.
0: Hi, Srikanth Garu. Happy Wednesday. Ela unnaru?
4: Happy Wednesday. I'm good. How
0: okay.
4: are you?
0: ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ అండి. మనకు ఒక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ వచ్చేసింది, ప్రభాకర్ గారు చెప్పేశారు కృష్ణ భగవాన్ అని. ఇప్పుడు మీరు ఈ క్లిప్పింగ్ ఏదైతే విన్నారో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా? అబ్సల్యూట్లీ, యూఆర్ అబ్సల్యూట్లీ నాట్ రాంగ్, యూఆర్ కరెక్ట్. అండ్ ఇందులో రాజన్ ప్రసాద్ చేసే పొదుపు అంతా ఇంత కాదు, వాళ్ళ అబ్బాయి కూడా అదే నేర్పిస్తారనమాట, దాని వల్లనే వాళ్ళిద్దరికి కొంచెం తగాదాలు కూడా అవుతాయి దివ్యవాణికి రాజన్ ప్రసాద్ కూడా. అయితే పొదుపు గురించి మాట్లాడితే, ఇందాక క్వశ్చన్ ప్రభాకర్ గారిని అడిగారు, మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అప్పటి జనరేషన్స్ వాళ్ళు పొదుపు ఎక్కువ చేసేవాళ్ళ, లేకపోతే ఇప్పటి పిల్లలు ఎక్కువ పొదుపు చేస్తారా అని మీకు అనిపిస్తోందా?
4: అంటే నేను ఇప్పటి జనరేషన్ అండి, బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లైక్ అప్పుడు ఎక్కువ సేవింగ్స్ ఉండేవి, లైక్ ఈవెన్ దో ద ఎర్నింగ్స్ ఆర్ నాట్ మోర్ దే యూస్ టు సేవ్ మోర్, లైక్ మా చిన్నప్పుడు 100 rupees ఎవ్రీ డే ఒక పిగ్గీ బ్యాంక్ లో
0: పీపుల్
4: యూస్ టు డూ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ సంథింగ్ లైక్ దాట్.
0: Right. Okay. So, all right. So, meer kuda adhe abhiprayamlo unnaru anamata. Thank you, Andy. Have a wonderful time. Thank you for sharing your opinion with me.
4: Sure.
0: Aithe, inka abhiprayalu meer share cheyalanukunte call chesesevachu 972-636-1966. Edirinti mogudu pakkinti pella. Indulo matram ayane chese podupu anta inta kaadu. Of course, manam save cheyalanukondi kani mari day to day lifestyle ni kuda manamu ante compromise ayyi mari anta cheyanakkarledu. Of course, manike enante chaala mandi chepparu టాటా బిర్లా వాళ్ళు అదే చెప్పారనమాట, మనకు వచ్చిన ఎర్నింగ్స్ లో 60% సేవ్ చేయండి, 40% మాత్రమే అంటే ఖర్చు పెట్టండి అనేసి. బట్ యూజువల్ గా అదర్ వే రౌండ్ అవుతుంది. చాలా మంది ఇంకోటి ఆఫర్ లో ఇంకొక కాలర్ కూడా ఏం చెప్పారంటే, అసలు ఇవాళ్ళ పిల్లలు ఏంటంటే 100% వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు, అసలు సేవ్ చేసే థాటే వాళ్ళకి రాదు అనేసి కొంతమంది ఒపీనియన్. ఆ ఒపీనియన్ ని కరెక్టా కాదనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళకి అనుకో, ఎవ్రీ ఒపీనియన్ ఇస్ వాల్యుయబుల్. బట్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ షేర్ విత్ మీ పొద్దు గురించి మాట్లాడాలనుకుంటే, ఎలా గల్లపెట్టలో మనం చిన్న చిన్న డబ్బులు కూడా పెట్టుకుని బాగా అవసరం వస్తే కానీ మనం ఆ గల్లపట్టని విరగొట్టేవాళ్ళం కాదు, అలా కూడా ఉండేదన్నమాట. Of course, I'm here to take your calls, 972-636-1966. Manaki inkoka request song vachindi, Manoj gar request chesaru ee paata mee andar kosam kuda manam andaru vineseyochu. Rabasa movie nichi, here we go Manoj garu, mee kosam ee paata, mee andaru kuda enjoy chesestaru.

అమ్మనాన్న చిన్నప్పుడు ఏంటంటే మనకి ఏవో కొన్ని పైసలు 10 పైసలు రూపాయలు అలా ఇచ్చినప్పుడు గల్లపెట్టలో పెట్టుకునేవాళ్ళం. పెట్టుకుని ఏంటంటే అది నిజంగా బాగా అవసరమైతే తప్పించి మనం దాన్ని పగలగొట్టేవాళ్ళం కాదు. అందులో అప్పుడప్పుడు నోట్స్ ఉంటే ఇంకెంత అయి ఉంటాయో ఒక క్యూరియాసిటీ ఉండేది అనమాట. అండ్ ఒక టైంలో కూడా ఇచ్చేవాళ్ళు మాకైతే. మా మమ్మీ అయితే చెప్పేదన్నమాట, ఒక 6 మంత్స్ వరకు దీన్ని అసలు ముట్టుకోదు, దీని గురించి మాట్లాడొద్దు అనేసి. ఆ 6 మంత్స్ అవ్వగానే వెయిట్ చేసేవాళ్ళు ఎన్ని డబ్బులు అయి ఉంటాయి బికాస్ తెలిసేది కాదు కదా. అలా అది పగలగొట్టిన తర్వాత దాంట్లో ఇలా మొత్తం పైసలని అటు పడితే ఎంత సంతోషంగా ఉండేదో. అబ్బా నేను ఎన్ని కొనుక్కోవచ్చు కదా. అప్పుడు అఫ్ కోర్స్ మనకి అందుబాటులో కూడా అన్ని ఐటమ్స్ ఉండేవి, మనకు నచ్చినవి, మన ఏజ్ కి తగ్గట్టు ఐస్ క్రీమ్ లేకపోతే పాపిన్స్ ఏ ఒకటి కొని ఎంజాయ్ చేసేవాళ్ళం. సంతోషం మాత్రం ఇంత అంత కాదు, ప్రైజ్ లెస్ ఉండేది. సో అలా ఎస్, అప్పటి జనరేషన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆదాయం ఎంతున్నా కూడా ఏంటంటే సేవ్ చేసేవాళ్ళు ఎందుకు అనేసి. ఇప్పుడు ఏంటంటే సాలరీస్ ఎక్కువ ఉన్నాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, బ్యాంకులు లోన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, కానీ సేవింగ్ అనేది ఎంత ఉందో అది మన మైండ్ ని బట్టి ఉంటుంది. నిజంగా చేయాలంటే ఏ టైంలో కూడా చేసేసేయచ్చు, అప్పుడైనా ఇప్పుడని కాదు, బట్ ఎంతమంది చేస్తారు. సో లెట్స్ సీ మన కాలర్స్ ఏం చెప్తారు. బట్ ఇప్పుడైతే ఒక క్వశ్చన్, మళ్ళీ యూ హ్యావ్ టు గెస్ ఎ కమేడియన్. అండ్ క్లూ నేను ఏమిస్తున్నానంటే ఇది మాస్టర్స్ డిగ్రీ హరి. మాస్టర్స్ డిగ్రీ హరి, జాగ్రత్తగా ఆలోచించి డీకోడ్ చేసి ఆలోచించి ఎవరు చెప్పగలరో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. మీకు ఇచ్చిన క్లూ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ హరి. అండ్ అలాగే లెట్ మీ టెల్ యూ అబౌట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. స్కూల్ త్వరలో మొదలవబోతున్నాయి చాలా మందికి. సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి హాలిడేస్ లో మీరు స్కూల్ కి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకోవడం కొంచెం టైం అదంతా కుదరదు కదా. అందుకని ఇప్పుడు ఈ హాలిడే టైంలో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. బికాస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు అందిస్తున్నారు ఒక చక్కటి ఆఫర్. డీప్ క్లీనింగ్ just for $200 off undi vaalla daggara. So clean teeth, healthy gums and confident smile anni okate sari. So twarapadandi, limited time offer andi. So appointments kosam call cheyaniki number enti 972 484 5400. I repeat, 972-484-5400, or visit Dallas Smiles Dental and Orthodontics, which is located at 3234 Forest Lane, Dallas. ఓకే, మాస్టర్స్ డిగ్రీ హరి ఎవరై ఉంటారు ఈ కమెడియన్ చూద్దాము. ఎవరు గెస్ట్ చేస్తారు ఈ లోపల వినొచ్చేద్దాము. మన మామూలుగా ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది శ్రావణమాసం మొదలవ్వగానే. సో లక్ష్మి అమ్మవారిని మనం ఆహ్వానిస్తాం, కానీ ఎంతమంది ఆ లక్ష్మి తల్లిని ఇంట్లో స్టేబుల్ గా ఉంచుకుంటారు? ఉంచుకోవాలంటే పొదుపు అక్కడ ఇక్కడ సేవ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ పాట వినొచ్చేసేద్దాం మనం. హియర్ వి గో. Son of Satyamurthy Sinha, which is

0: సో శుభలక్ష్మి అయినా వరలక్ష్మి అయినా ఎవరినైనా మనం ఇన్వైట్ చేయాలనంటే చక్కగా ఏంటంటే వాళ్ళని మనం ఇంట్లోనే ఉంచుకోవాలని కూడా అనుకుంటాం కదా. అలాంటప్పుడు సేవ్ అనేది ఎందుకు చేయకూడదు? సేవ్ చేస్తే ఏంటంటే మనకి సంతోషంగా ఉంటుంది అండ్ మన అవసరాలప్పుడు అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పొదుపు ఎలా చేయవచ్చు, ఎలా చేసే మార్గాలు ఉన్నాయనేది దాని గురించి మీరేమైనా షేర్ చేయాలంటే తప్పకుండా కాల్ చేసేసేయండి. అండ్ ఐ విల్ టాక్ అబౌట్ మ్యారీ కోండో. మ్యారీ కోండో ఎవరు అనేది నేను బ్రేక్ తర్వాత చెప్తాను. ఇక్కడ దానికంటే ముందర నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, మాస్టర్స్ డిగ్రీ హరి అని కమెడియన్ ఎవరు అంటే మనకి ప్రభాకర్ గారు మళ్లీ కాల్ చేసి సెకండ్ టైం కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అది ఎవరో కాదు, ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉండేది ప్రతి సినిమాలో, స్పెషల్లీ దూకుడు సినిమాలో మాత్రం అందరికి గుర్తుంది కదా ఆ డైలాగ్ ఒకటి. సో దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రభాకర్ గారు. అండ్ ఇప్పుడు లెట్ మీ ఆస్క్ అనదర్ యాక్చువల్లీ ఆ క్వశ్చన్ బ్రేక్ ఎటుపక్కి అడిగితే బాగుంటుంది. సో బ్రేక్ ఎటుపక్క ఇంకా క్వశ్చన్స్, ఆటలు మాటలు పాటలు అన్ని ఉంటాయి. స్టే ట్యూన్డ్ విత్ మీ ఆన్ ది ఎయిర్వేవ్స్ 107.9 ఎఫ్ఎం. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను. ఇట్టే
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అందరికీ నమస్కారం, నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి కమ్ బ్యాక్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆఫ్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. ఆకట్టుకుంటాం, పట్టు పడతాం. రేడియో సురభి,
8: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: Welcome back to yet another segment of KGF Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana. Every Wednesday, 4 to 7 p.m. in Tuesdays, but 4 to 7 p.m. on the airwaves. So 107.9 FM, HD3, Radio Surabhi. Sounds like home. And eentiki meentiki call cheyalante 972-636-1966 మా స్టూడియో నంబర్. అయితే మనకి ప్రభాకర్ గారు విజయ్ గారు చెప్పేశారు, మాస్టర్స్ డిగ్రీ హరి ఎవరంటే మరెవరు కాదు, ఎంఎస్ నారాయణ. పొదుపు గురించి మాట్లాడితే పొదుపు ఎనీ టైంలో, అంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ అని కాదు, ప్రతి జనరేషన్స్ లో పొదుపు చేస్తేనే, సేవ్ చేస్తేనే మనకి ఏంటంటే ఫ్యూచర్ లో మనకి కావాల్సినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మరెవరికో హెల్ప్ అవ్వకర్లేదు, మనకి మనమే హెల్ప్ చేసుకుంటే చాలు. అయితే దాని గురించి ఇందాక విజయ్ గారు ఏమన్నారంటే, అసలు మనం ఒకరు సంపాదించుకుంటుంటే మనకు అంతగా దాని మీద విలువ తెలుస్తుంది, బట్ సంపాదించుకోకపోతే మీకు తెలియదేమో. ఎందుకంటే నిజంగా కూడా ఏంటంటే మనకి డబ్బులు వస్తుంటారే, అయిపోయినాయి మనం నెక్స్ట్ మంత్, ఒక వన్ మంత్ కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ మంత్ కొంచెం కేర్ఫుల్ అవుతాం. వీళ్ళ సరిపోట్లేదు, పేచెక్ టు పేచెక్ కష్టము, ఇక్కడ ఇది పొదుపు చేయాలి, ఇక్కడ సేవ్ చేద్దాం, అది సేవ్ చేయమని కూర్చొని రాసుకుంటారు సాయంత్రం పూట కూర్చొని చాలా మంది స్టార్టింగ్ ఇయర్స్ అప్పుడు దాంట్లో. ఇప్పుడు అలా చేయకపోతే తర్వాత కష్టం అవుతుంది ఎవరికైనా కూడా కదా. బట్ ఈ టైంలో మనం చిన్న చిన్న సేవింగ్స్ చేసేవాళ్ళం కదా. అలా ఏంటంటే వస్తువుల సేవింగ్స్ ఉండేవి, టూత్ పేస్ట్ ని ఏంటంటే ఇలా గీకి వాడడం కానివ్వండి, నూనె లాస్ట్ వరకు అయ్యేటప్పుడు వాడడం కానీ, సబ్బు వెనకాల ఇందాక మన కాలర్ చెప్పినట్టు వెనకాలంటే గోల్డ్ స్పాట్ ది మూత పెట్టి మరీ దాన్ని అయిపోకాని మళ్ళీ ఇంకో సబ్బు మీద అతికించి మరీ వాడేవాళ్ళము. ఇవన్నీ ఏంటంటే జస్ట్ రెగ్యులర్ డే టు డే లైఫ్ లో చేసే పనులే మనం. అండ్ ఇక్కడ యుఎస్ లో ఏంటంటే మనకి వచ్చే డబ్బాలు కూడా చాలా తగడాగా భలే ఉంటాయి, అవి పడేయాలని కూడా అనిపించదు. దాంట్లో మళ్ళీ మన అమ్మలు ఏంటంటే మళ్ళీ దాంట్లో ఇంకొక దాన్ని కడిగి ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పప్పులు ఉప్పులు అవన్నీ వేసేసేవాళ్ళు, అలా వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ పప్పు డబ్బాలలో డబ్బులు దాచుకునేవాళ్ళు. హస్బెండ్ ఇచ్చిన భర్త ఇచ్చిన ఏదైనా డబ్బులు ఉన్నా ఏంటంటే కొంచెం సేవ్ చేసుకుని బియ్యం గిన్నెలను పప్పు డబ్బాలను అలా పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే అలా యూజ్ కూడా అయ్యేది. సో ఇందాక మనకి శాంతా గారు కాల్ చేసి చెప్పారంటే వాళ్ళ అత్తగారు ఇలాగే వాళ్ళ భర్త ఇచ్చిన అంటే మామూలుగా డైలీ డే టు డే కూరలకు వాటికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళు జాగ్రత్తగా వాడి సేవ్ చేసి 60,000 సేవ్ చేశారట. ఎప్పుడంటే అప్పుడు బంగారం ధర ఇంకంత ఉండేది కూడా కాదు, అలా 60,000 సేవ్ చేసి వాళ్ళ కోడలికి మళ్ళీ ఎవరంటే ఒక ఎమరాల్డ్ నెక్లెస్ కొనిచ్చారు. వావ్, ఎంత మంచి అత్తగారు, వావ్, ఆసమ్. సో అలా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతుండగా నేను ఒక క్లిప్పింగ్ కూడా వినిపించేస్తాను. ఆ సినిమా పేరు మీరు చాలా మందికి డెఫినెట్ గా తెలుస్తుంది, కానీ కాల్ ఎవరు చేస్తారో చూద్దాం. 972-636-1966 మాస్టర్ నంబర్. అండ్ హియర్ వి గో. అంటే 5 రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్, మనం అది అంత తీసిపడేసినట్టు మాట్లాడుకోదు, చాలా చాలా ఇంపార్టెంట్.
1: और 5 रुपए दो,
2: पांच रुपए दो,
1: रिटर्न चावर नहीं मिलता.
2: अरे भैया, ये करने से रिटर्न ये भी मिलता है.
1: 5 रुपए के लिए झूठ बोल दे क्या? निकाल निकाल.
2: ये तो बहुत अन्याय है. ये तो पहले चप्पल के दाए इनको चप्पल
1: क्या पहले बोला, निकाल निकाल. అంగ్రేజీ
0: ఈ తో బోత్ అన్యాయ. మీరు అన్యాయం చేయకుండా కాల్ చేసేసండి 972-636-1966, బికాస్ మీకు ఈ సినిమా తప్పకుండా తెలుసుందని నేను అనుకుంటున్నాను. నంబర్ అయితే చెప్పేశాను కదా, చూద్దామంటే 5 రూపాయలే కదా అని అసలు తీసుకోలేదండి. 5 రూపాయలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా ఎలా ఇవ్వాలని ఆయన ఇవ్వనని ఈ మేరకు కూర్చుంటే ఎలా కదా. బట్ ఆఫ్ కోర్స్ ఫైనల్ ఇచ్చేసింది అనుకోండి. నంబర్ కూడా నేను మీకు ఇచ్చేసాను 972-636-1966. అలాగే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ A2B's న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్. ఫ్రమ్ ఫ్లఫీ రాఖీ ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ A2B. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఫ్రెస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345. I repeat, 214-872-2345.

స్వింగ్ చేస్తూ రింగ్ చేసేసారు శ్వేత గారు అండ్ సురేఖ గారు టు గివ్ అస్ ది ఆన్సర్ ఇందాక నేను వినిపించిన క్లిపింగ్ క్షణం క్షణం. చెప్పాను కదా చాలా మందికి ఆన్సర్ తెలుసు, బట్ ఎంతమంది కాల్ చేస్తారని అనుకుంటే మనకి వీళ్ళిద్దరు కాల్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్ క్షణ క్షణం ఇస్ రైట్ ఆన్సర్. 5 రూపాయలే అనుకుని అలా మనం తీసుపడేద్దండి. 5 రూపాయలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఎంతమంది మీ మదర్స్ మీ అమ్మ ఏంటంటే ఇలా కిచెన్ లో గల్లపెట్టెలో డబ్బులు దాచిపెట్టి పోపు డబ్బాల కింద డబ్బులు దాచిపెట్టి పిఎఫ్ డబ్బాలో పోపు డబ్బాలు పప్పు డబ్బాలు అలా దాచిపెట్టేవాళ్ళు కదా. అండ్ తెలియకుండా ఏంటంటే అసలు బాగానే డబ్బులు కూడబెట్టుకునేవాళ్ళు అనమాట. అప్పట్లో ఏంటంటే పొదుపు అంటే అలాగే ఉండదు. ఇప్పుడు అంటే బ్యాంక్స్ ఉన్నాయవన్నీ అప్పుడు కూడా ఉండేవి, బట్ ఎక్కువ మంది వాడేవాళ్ళు కాదు. ఇప్పుడైతే అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి దే ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు గెస్ అనదర్ కమేడియన్. అంతకుముందు నేనేం చెప్పాను, మాస్టర్స్ డిగ్రీ హరి అంటే ఎంఎస్ నారాయణ. ఇప్పుడు ఇన్స్ట్రుమెంటల్ హరి, ఇన్స్ట్రుమెంట్ హరి 9726361966. ఈయన కూడా కమెడియనే అండ్ నంబర్ కూడా అందించేశాను. చూద్దాం ఎవరు గెస్ట్ చేసి చెప్తారో చూద్దాం అనమాట. అలాగే మీరు కాల్ చేసిన లోపల మీకు చెప్పాల్సింది అబౌట్ ఇండియా బజార్. జాయిన్ అస్ ఫర్ ఇండియా బజార్స్ ఫోర్ట్ వర్త్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 9th అండ్ ఎక్స్పీరియన్స్ 3 ఎగ్జైటింగ్ డేస్ packed with unbeatable shopping, amazing prizes, delicious treats and fun for the whole family. Raffle prizes including an iPhone, iPad and TVs. For 5 customers spending $150 plus each day, receive a free 10-gram silver coin. Raffle entry on purchases of $200 or more, free face painting and mehendi, fresh sugar cane juice and coconut drinks, special gifts and giveaways throughout the week. Remember, it's happening on August 7th, 8th and 9th at India Bazaar, located at Fort Worth 5152 Quadrant Way,

0: ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇన్స్ట్రుమెంట్ హరి అంటే వెన్నెల కిషోర్ అన్నారు. హౌ అండి హౌ? సో దాట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ అగైన్ రిమైన్స్ ఓపెన్. ఇన్స్ట్రుమెంట్ హరి ఎవరనుకుంటున్నారు ఈ కామెడియన్ తెలిస్తే చెప్పేసేయండి 9726361966. అలాగే ఒక క్లిపింగ్ కూడా వినిపించేస్తాను. ఆ క్లిపింగ్ విన్న తర్వాత మీలో ఎవరికి ఆ సినిమా పేరు తెలుసో చూద్దాము. 9726361966 నంబర్ అయితే ఆల్రెడీ అందించేశాను. సినిమా క్లిపింగ్ ఇగో ఇలా ఇవ్వబోతున్నాను. హియర్ వి గో.
1: నన్ను ఏడిపించుకే, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్
2: నిజంగానే వెళ్ళిపోనా?
1: వీడి మీద ఒట్టు సరేనా? తినికలా తెలిసింది
2: అంటే కాఫీ తాగాను.
1: ఐ విల్ పే, నేను కడతాను. ఇక నా చాలా పనులు ఉన్నాయి, నువ్వు తెలిచేయి.
0: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి?
3: హలో అండి, శృతి గారు.
0: హాయ్ శృతి, ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను శృతి. చెప్పండి, డ్రైవ్ చేసినట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ సేఫ్. అండ్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? వేణు మాధవ్. ఇప్పుడు శృతి లాంటి శృతి కరెక్ట్ చెప్పిందా లేదా? ఎస్ చెప్పనా నో చెప్పనా? ఏమనుకుంటున్నా నేను? ఎస్ చెప్పనా నో చెప్పనా? దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, వేణు మాధవ్. ఇన్స్ట్రుమెంటల్ హరి అని అంటే. అయితే శృతి, అలాగే మా టాపిక్ కి సంబంధం ఏంటంటే పొదుపు గురించి మాట్లాడుతున్నాం. సేవింగ్. జనరల్ గా ఏంటంటే మన పెద్దవాళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే మనకి ఎంత ఆదాయం ఉంటే 60% సేవ్ చేయండి, 40% మాత్రమే ఖర్చు పెట్టండి అనేసి. సో మీ అభిప్రాయం ప్రకారం పేరెంట్స్ ఎక్కువ సేవ్ చేస్తున్నారా, లేకపోతే ఇవాళ రేపటి పిల్లలు ఎక్కువ సేవ్ చేస్తున్నారా? అంతే అంటారా?
3: మన జనరేషన్ లో చూసి నేర్చుకున్నాము, కానీ ఇప్పుడు కిడ్స్ కి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఈజీ రైట్, సో ఐ డోంట్ థింక్ దేర్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద రిసోర్సెస్ దే ఆర్ గెటింగ్.
0: అదేంటన్నాను, చాలా వాళ్ళ ప్రివిలేజ్ ఉన్నారు అంటే చక్కగా అందరి దగ్గర మంచి ఇల్లు ఉన్నాయి, రెండు కార్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళు అనుకుంటారు ఆ పేరెంట్స్ హావ్ గుడ్ మనీ. సో ఎందుకు అని అనిపిస్తుందేమో వాళ్ళకి, మరి తెలీదు. ఐ డోంట్ నో, వేగ్ గెస్. బట్ చాలా మంది అంటే మళ్ళీ వాళ్ళు అన్లెస్ దే స్టార్ట్ ఎర్నింగ్ దే వాళ్ళ మీద పడితే గానీ వాళ్ళకి తెలియదేమో, అలా ఉండొచ్చేమో. బట్ ఎనీవే, థ్యాంక్ యూ శృతి. అండ్ ఎస్, వేణు మాధవ్ ఇస్ రైట్ ఆన్సర్. హ్యావ్ అ వండర్ఫుల్ డ్రైవ్ టైమ్. థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ.
0: ఓకే, ఇప్పుడు మరి సినిమా అయితే క్లిప్పింగ్ వినిపించేశాను, చూద్దాం ఈ సినిమాకి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. 9726361966 మా స్టూడియో నంబర్.

ఓకే, మనకి ఇంకా ఆన్సర్ రాలేదు. రవితేజ ఉన్నారా సినిమాలో, క్లూ అయితే ఇచ్చేస్తున్నాను. రవితేజ గారితో పాటు శ్రియా శరణ్ కూడా ఉందన్నమాట. ఇంకా దీనికంటే ఎక్కువ క్లూ నేను ఇవ్వలేను. చూద్దాం ఈ క్లూని పట్టుకుని ఎంతమంది కాల్ చేసి చెప్తారు. అలాగే మరొక పాట అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగే ముందర, లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇండియా టుడే. India Today's Happy Hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today's South Lake Lone Devi. Every day from 4 p.m. to 7 p.m, bar snacks at just $1 and draft beers only for $2.99. Great bites, cold draft, happy evenings. India Today, located at 151 North Nolan Drive, South Lake. పొదుపు చేయాలంటే ఎన్నో రకాలున్నాయి, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. కానీ మనం చేస్తామా అనేది మెయిన్ థాట్ అది, బికాస్ థాట్ మ్యాటర్స్ అలాట్ రైట్. అంబానీ లాంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడో అప్పుడు పొదుపు చేసే ఉంటారు. ఏమంటారు అంటే ఎంత డబ్బులున్నా కూడా చెప్పాలంటే అంబానీ కూడా ఏంటంటే మేబీ ఐ డోంట్ నో, ఎప్పుడన్నా అంబానీ గారు మీరు కనుక మా షో వింటుంటే ఆయనకి అంత టైం ఉందా అని అనుకుంటే, బట్ ఎస్ ఏరియాస్ లో ఉన్నాం కాబట్టి అంబానీ గారు కూడా అప్పుడో ఇప్పుడు ఏంటంటే టూత్ పేస్ట్ ని అలా ప్రెస్ చేసి వాడుంటారేమో తెలియదు. సో హూ నౌస్, 9726361966, మీరు మరియు మీ పేరెంట్స్ ఎలా పొదుపు చేసేవాళ్ళు, ఎలా మీరు చూశారు అండ్ ఎలా మీకు అనిపిస్తుంది, తప్పకుండా కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అలాగే యూ హ్యావ్ టు గెస్ దిస్ కమెడియన్, నేను ఇచ్చే క్లోని ప్రకారం. ఓకే, ఇది కూడా కమెడియన్ జానర్లోనే వస్తారనమాట. ట్రైన్ షర్ట్, ట్రైన్ షర్ట్ జాగ్రత్తగా వినండి, ట్రైన్ షర్ట్. 9726361966 మా స్టూడియో నంబర్ అండ్ లెట్ మీ ప్లే అనదర్ సాంగ్ ఫర్ యూ ఆల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistondi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ.

welcome back to Surabhi Detour and KGF program vintunnaru meeru on Surabhi Detour with me RJ Kalpana and take Kabaddu games and fun. ఇవాళ గురించి టాపిక్ ఏంటంటే పొదుపు గురించి. ఆయన మనకి సాయి గారు కూడా ఆఫ్ ఎయిర్ కాల్ చేసి అదే చెప్పారు. ఆయన కూడా చిన్నప్పుడు ఇలాగే వాళ్ళ అమ్మ పేరెంట్స్ డబ్బులు ఇచ్చినప్పుడు గల్లపెట్లో దాచిపెట్టి అది ఎప్పుడెప్పుడు పగలగొడదామా అని చూసేవాళ్ళు. అఫ్ కోర్స్ డబ్బులు ఎక్కువ లేకపోయినా కొనే వస్తువులు ఎక్కువ కాకపోయినా బట్ సంతోషం మాత్రం ప్రైజ్ లెస్ ఉండేది. తర్వాత అఫ్ కోర్స్ ఇంటికి వచ్చాక అక్షతలు పడేవనుకోండి, ఇప్పుడు ఎందుకు నేను అప్పుడు చెప్పాను కదా పగలగొట్టద్దు అనేసి సేవ్ చేయమని చెప్పాం కదా. కానీ అదేదో క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆ ఏజ్ లో. చిన్నప్పుడు చిలిపి వేషాలు అందరూ చేస్తూనే ఉంటారు కానీ అది ఇప్పుడు తెలుసుకొని మనం గుర్తు తెచ్చుకుంటే భలే ఉంటుంది కదా. సో అలా మనం ఏంటంటే పొదుపు గురించి మాట్లాడితే ఎలాంటి పొదుపు మనం చాలా మంది చేస్తాం. నేనైతే చిన్నప్పుడు ఇలాగా మా అత్తే ఇంటికి వెళ్ళినప్పుడు బ్రష్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు మరి అప్పటికప్పుడు బ్రష్ ఎక్కడ కొంటాము, ఇంత షాపులు కూడా అంత ఉండేది కావు కదా, స్ట్రిప్ మాల్స్ లేకపోతే చెప్పున వెళ్ళి కొనుక్కోవడానికి కూడా ఉండేది కదా. సో వేప చెట్టు వేప చిన్న పుల్లు ఉంటుంది కదా, దాంతో కూడా బ్రష్ చేసుకునే రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఉండేది దంత మంజన్ ఉండేది, దాంతో బ్రష్ చేసుకున్నాము. కొంతమంది బూడిదతో కూడా చేసుకున్నారట. ఐ డి నాట్ డూ దాట్ బట్ అది ఎలా ఉండదో నాకు తెలియదు కానీ అలా ఊర్లో అలా చేసుకునే వాళ్ళట. సో అది పొదుపని కాదు బట్ అదేంటంటే అలా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకు ఇప్పుడు పేస్ట్ ఎందుకు, అది నిజంగా క్లీన్ చేస్తుందా పళ్ళు అని అనుకునేవాళ్ళు. బట్ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని సౌకర్యాలు వచ్చేసాక వి జస్ట్ స్టాప్ యూజింగ్ ఆల్ దోస్ ఓల్డ్ మెథడ్స్. కానీ అది తలుచుకుంటే మాత్రం బానే ఉంటుంది కదా. అలా మీరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ సిబ్లింగ్స్ కానీ మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎలా పొదుపు చేసేవాళ్ళు ఏదన్నా అంటే, మరి కొంతమంది మరీ కన్జ్యూస్ మార్బడీస్ ఉంటారే, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బ్రింగ్ ఎనీబడీ డౌన్ కానీ బట్ అది ఎందుకు పేరు అలా వచ్చేసింది. బట్ కన్జ్యూస్ మాత్రం చాలా మంది ఉంటారు. మరీ అంత కాంప్రమైజ్ అయ్యి మీరేంటంటే యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ యువర్ లైఫ్. సేవ్ చేయడం చాలా చాలా ఈజీ, చాలా చాలా మంచిది కూడా. బట్ హౌ మచ్ ఆర్ యూ కాంప్రమైజింగ్ యువర్ డే టు డే లైఫ్ స్టైల్? దాట్ మ్యాటర్స్ అలాట్. మరి మనకి ఎదురుంటే మొగుడు పక్కింటి పెళ్ళం రాజన్ ప్రసాద్ లాగా కాకుండా ప్రతిది ఒకటి సేవ్ చేయడం అని కాదు, సేవ్ చేయడం ఇంపార్టెంట్ బట్ హౌ మచ్ యూ డూ. 9726361966 మా స్టూడియో నంబర్ టు షేర్ యువర్ ఒపీనియన్స్. అలాగే సాయి గారు కాల్ చేసి చెప్పేసారు నేను ఇందాక ఇచ్చిన క్లూ అని ప్రకారం నేనేమిచ్చాను క్లూ, ట్రైన్ షర్ట్ కమెడియన్ పేరు చెప్పమన్నాను. సో సాయి గారు చెప్పేశారు రేల్ అంగి. ఇప్పుడు ఒక పాట విని వచ్చేసేద్దాము అండ్ ఇంకో క్వశ్చన్ రెడీగా ఉంది. ఈ పాట తర్వాత

0: టెంపర్ మూవీ నుంచి విన్నామని మీ పాట. అండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుగాత్రి గారు. శుభ సాయంత్రం అండి. ఏం సంగతులు సుగాత్రి గారు?
1: శుభ సాయంత్రం అండి. ఇప్పుడే మధ్య తెలుపుకొని రావదామని మధ్య పెరుగు తీసుకుంటున్నా.
0: అరే వా, ఈ హాట్ హాట్ వెదర్ లో కూల్ కూల్ ఇంగ్రీడియంట్ అన్నమాట, చల్ల చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అయితే సుగాత్రి గారు, ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే పొదుగు గురించి. మీరు మీ చిన్నప్పుడు ఇలా గల్లపెట్టలో రూపాయో ఒక అర పైసో ఏదో ఒకటి ఇలా దాచి పెట్టుకునే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినప్పుడు?
1: పెట్టుకునేదాన్ని, కానీ నాకు గాజులు కొనుక్కోవడం, గజులు కొనుక్కోవడం, మళ్ళీ పండగల స్థానం తీసి ఖర్చు పెట్టుకునేదాన్ని. మాక్యం మంచిగా తింటూ ఉండేది, తినేటువంటి కొనుక్కుంటూ ఉండేది.
0: ఏమైనా ఇష్టం వాళ్ళది అనుకోండి, కానీ అది ఒక సరదాగా ఉండేది, ఒక సంతోషం ఉండేది అనమాట. అది ఎప్పుడెప్పుడు దాన్ని మనం పగలగొడతామా ఏంటా అనేది. అండ్ చాలా రకాలుగా పొదుపు చేసేవాళ్ళం కూడా. అప్పుడు అసలు ఎంత సౌకర్యాలు ఉండేవి కావు, ఇన్ని బస్సులు కూడా ఉండేవి కావు. ఉన్న బస్సులతోటే బాగా చక్కగా ఎలా వాడాలి, ఎండ్ వరకు దాని ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు రుద్దేవాళ్ళం అనమాట వస్తువులని మనం కదా. ఇప్పుడు మరి పిల్లలు
1: డబ్బులు మన చేతుల్లో ఇప్పుడు ఉండేవి కనుక మన అప్పుడు ఇంత డబ్బులు లేదండి. వాళ్ళకి పొదుపు చెయ్యాలైనా అందులోనే చేసేవాళ్ళు, అయినా అన్ని ఆలోచించుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బు పెరిగిపోయింది కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది, పొదుపు సంగతి పక్కన పెట్టేస్తున్నారు. అందరు ఇండియాలో అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది,
0: ఆప్షన్స్ ఎక్కువ. అదే అదే, ఇండియా ఇక్కడని కాదు, గ్లోబల్ గా ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. అంటే మన డబ్బులు చేతికి రాకపోయినా ఆ కార్డ్ ఇలా, అంటే సాలరీ ఎలా వస్తుంది ఆ బ్యాంక్ నుంచి అలా అలా వెళ్ళిపోతుంటాయి. అలా మనం కార్డ్ స్వైప్ చేస్తుంటాం, ఎప్పుడు అయిపోతుందో ఏంటో కూడా తెలియదు. అప్పుడు ఏంటంటే బ్యాగ్ లో ఉండేది, ఒక్కొక్క డబ్బులు వాడుతుంటే మనం ఫిజికల్ గా చూస్తే అరే 100 రూపాయలు 90 అయ్యాయి 90 80 అయ్యాయి అని కొంచెం కంగారు ఉండేది. ఇంకా కొంచెం దాచిపెట్టాలి అలా అనిపించేది అనమాట. ఫిజికల్ గా కూడా మనకి సైకలాజికల్ గా అలా కనెక్ట్ అయ్యడం. ఇప్పుడు ఆ కార్డ్
1: ప్లాస్టిక్ కార్డ్ చేపట్టి కూడా ఎవరికి పొదుపులు డబ్బులు చేతుల్లో ఉంటే అమ్మ ఇంత వచ్చిన ఆడవాళ్ళేమో పాపం పోపు పెట్టల్లో పెట్టుకుని అమ్మలు ఆ రోజుల్లో
0: ఆప్షన్స్ అండి. ఐ థింక్ మనము ఇప్పుడు పుట్టుంటే మనం కూడా మేబీ అలా పిల్లల కేటగిరీలో వచ్చేవాళ్ళమేమో. అప్పుడు మనకు అంత ఆప్షన్స్ ఉండేవి కావు, ఉన్నంతలో ఏదో ఒకటి. ఇప్పుడు మీరు గల్లపెట్టలో గాజులు కొనాలని మీకు అనిపించేది, మీ సిబ్లింగ్ ఏమో స్వీట్ కొనాలనిపించేది. బట్ ఇప్పుడు గాజుల ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, స్వీట్ లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏం కొనాలన్న ఆప్షన్స్ ఒకట ఇదా ఎన్నో కోకలలో ఉన్నాయన్నమాట. సో
1: అంటే మన జనరేషన్ గ్యాప్ లో కూడా మనం అది అనుకోకుండా వచ్చేస్తుంది. మన పిల్లల్ని
0: అది కరెక్టే. అందుకని మనం ఏంటంటే వీ కెన్ డిఫరెన్షియేట్ ఎలా ఉండేది, ఎలా మారింది సైకాలజీ, ఎలా మారింది అంటే బస్సుల ప్రకారము లేకపోతే మార్కెట్ ప్రకారము. ఆటోమేటిక్ గా మనం ట్యూన్ ఇంక్లైన్ అయిపోతాం అన్నమాట ఇలా చేయాలనేసి. ఓకే అయితే థ్యాంక్ యూ సుగంత్రి గారు. బాయ్. సో నిన్న మనం సేల్ గురించి మాట్లాడితే ఇవాళ పొదుపు గురించి మాట్లాడుతున్నాం, సేవింగ్ గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు నేను ఒక క్లిప్పింగ్ కాకపోయినా ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఆ పాట వినిపించేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి పాటలు కూడా మీరు వినాలంటే కాల్ చేసేసి చెప్పేసేయచ్చు 9726361966 మా స్టూడియోకి. సో డబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైసా వసూల్ సినిమా నుంచి ఈ పాట విందామనుకున్నారు మనకి ఉమా గారు. సో హియర్ వి గో, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఉమా. On the airwaves of 107.9 FM HD3.

పైసా వసూలు చేయాలంటే ఎదుటి వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి కదా. అలా మనకి ఏంటంటే చిట్టీలు వేసుకుని సేవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇది చిట్ ఫండ్స్ అనేటివి ఉండేవి, అవి అలా సేవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఏంటంటే పెళ్లిళ్లే చేశారనమాట చిట్ ఫండ్ తో సేవ్ చేసి. అప్పట్లో ఏంటంటే ఉన్న శాలరీని బట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా పొదుపు చేసి పిల్లల పెళ్లిళ్లు చేసేవాళ్ళు, ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు అఫ్ కోర్స్ బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నాము, కానీ ఎంతవరకు సేవ్ చేస్తున్నాం, సేవ్ చేసే ఆప్షన్స్ అప్పుడు ఎక్కువ లేకపోయినా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అండ్ సేవ్ చేసే ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అండ్ కొనే వస్తువులు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ మన మనసు ఎక్కడ ఇంక్లైన్ అవుతుందో దాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంటుంది అనమాట. సో పొదుపు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇవాళ రేపటి మార్కెట్ ప్రకారం అయితే నిజంగా సేవ్ చేయాలి. ఎక్కడొక్కడ ఇందాక మనకి స్టార్టింగ్ లో ప్రీతి గారు కూడా అదే చెప్పారు కదా, దర్ మెనీ వేస్ అంటే టు సేవ్ అండ్ వీ హ్యావ్ టు బి, అంటే కొన్ని గ్యారంటీడ్ ఉంటాయి, కొన్ని నాన్ గ్యారంటీడ్ ఉంటాయి, అండ్ కొన్ని మేనేజ్ అకౌంట్స్ ఉంటాయి కదా, అంటే రెంటల్ ప్రాపర్టీస్ కానివ్వండి, రిపేర్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే రివర్స్ మార్ట్గేజ్ ఇవన్నీ చేసి కూడా సేవ్ చేస్తారు. అంటే దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ మైండ్ ఈస్ బీయింగ్ కాంప్రిహెండింగ్, ఎలా కాంప్రిహెండ్ చేసి మనం ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం భలే ఉండేవి. అది డబ్బులు సేవ్ చేయడమే కానీ గల్ల పెట్టి డబ్బులు పెట్టి దాన్ని పగలగొట్టి దాన్ని తీసి అన్న ఐస్ క్రీమో లాలీపాపో గాజులో స్వీట్లో ఏది కొందామన్న గోల్డ్ స్పాటో ఏదైనా ఆ సంతోషమే ప్రైజ్ లెస్ ఉంటుంది కదా. అలాంటి ప్రైజ్ లెస్ మెమరీస్ గురించి మీరు మాట్లాడాలి అంటే కాల్ చేసేసేయండి మా స్టూడియోకి 9726361966 కి. అయితే మరొక కమెడియన్ ని మీరు గెస్ట్ చేయాలి విత్ ద క్లూ దట్ ఐమ్ అబౌట్ టు గివ్ యూ. Cosmic happiness. Yevari comedian 972-636-1966. By the way, నేను అంతకు ముందు రవితేజ గారి క్లిప్పింగ్ ఒకటి వినిపించాను కదా, శ్రియా సరణ్ కూడా క్లూ ఇచ్చాను. ఫైనలీ మనకు ఆన్సర్ వచ్చేసింది అండ్ ఆన్సర్ ఇచ్చారు మనకి భానుగారు. సో భగీరథ మూవీ నుంచి అనమాట ఆ క్లిప్పింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ లెట్ మీ ప్లే అనదర్ సాంగ్. భానుగారి ఒక పాట రిక్వెస్ట్ చేశారు, భాగ్యశ్రీ గారి పాట, సినిమా లెనిన్.

0: నాన్నగారు బ్యాచ్ లో వర్క్ చేసుకున్నారు.
1: ఓకే.
0: సో ఆయన ఆల్ ద టైమ్ చూసిన క్యాష్ అంతా డీల్ చేసేవాళ్ళు కదా. అండ్ దట్ బ్యాంక్ లో అప్పట్లోనే అంటే లక్షలు అట్లా 2 లక్షలు ఈజీగా ఆయన కనిపిస్తూ అట్లా అట్లా కౌంట్ చేస్తూ అట్లా ఉంటుంది కదా. సో ఈ నెవర్ అసలు మనీ సేవింగ్ గురించి అసలు ఆయన మాట చెప్తారు అది ఈవర్ రీజన్ కానీ యూనో ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ సంభవ్ మాకు మాత్రం నాకు ఉన్న సిబ్లింగ్స్ కి మాత్రం సేవింగ్స్ అనేది బాగానే అనమాట.
1: అంటే చూసి నేర్చుకుని ఉంటారు మీరు చూసి నేర్చుకుని
0: అంటే నేను చిన్నప్పుడు అట్లా కొంచెం దాచుకుంటున్నాను. 500 రూపాయలు అయితే 500 రూపాయలకి 525 రూపాయలకి నేను బహుమానం చేయించున్నాను.
1: ఇది అంటే బంగారం ధర అప్పుడు కొంచెం అందుబాటులో ఉన్న టైంలో.
0: యా సో ఆ ఉంగరం స్టిల్ ఐ హ్యావ్ ఇట్ ఆన్ మీ.
1: వండర్ఫుల్. అంటే అదొక గుర్తు కూడా బాగుంటుంది కదా.
0: నేను గ్రామం తోటి చేయించుకున్న ఉంగరం ఇట్ ఇస్ స్టిల్ ఆన్ మీ. ఇప్పుడు కూడా నేను తీయను.
1: అదే కదా సంతోషం ఎంత ఉంటుంది కదా మనం అలా కూడబెట్టుకుని పైసా కూడబెట్టుకుని అని కొంటే అది
0: కూడా నేను ఎక్కడన్నా డబ్బులు లేవు అని ఎప్పుడన్నా అట్లా పెట్టే అట్లా అట్లా చిన్న పాకెట్స్ లో అట్లా పెట్టేసి అట్లా ఉన్నది అది కనిపిస్తే కనుక మళ్ళీ ఖర్చు అయిపోతుంది. కనిపించకుండా ఉన్నంతసేపు అది మధ్యలో
1: అనమాట
0: అట్లా చేస్తూ ఉంటారు. బట్ పిల్లలకి ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఇది చెప్పడం కూడా కష్టమేనండి ఈ రోజుల్లో పిల్లలకి.
1: అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ రాధిక గారు, మీ ఈ ఒపీనియన్ మాతో షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అది ఒక రకంగా అంటే పాపం పిల్లల తప్పు కూడా కాదేమో. ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన పేరెంట్స్, ఇప్పుడు రాధిక గారు చెప్పినట్టు వాళ్ల పేరెంట్స్ ప్రత్యేకంగా ఏం చెప్పలేదు కానీ బహుశా చూసి నేర్చుకుని ఉంటారు. అలా మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండేది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా అంటే కొంచెం లావిష్ గానే ఉంటుంది. అంటే ఉన్నంతలో మనం కాస్త ఎక్కువనే కొంటున్నాం చిన్నప్పటి నుంచి. మన పిల్లలకి ఏమీ తక్కువ కాదు అనేది మనం వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవన్నీ అందుబాటులో అందిస్తున్నాం. ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా మేబీ తెలియదేమో, ఇట్ కుడ్ బి ఎనీవే. బట్ అఫ్ కోర్స్ అలా కొనిచ్చినా కూడా we can still guide them, but వినడం అనేది అఫ్ కోర్స్ ఉండాలి. అలా ఉంటే నేనంటే నేను అంతకుముందు రాఘవ్ గారు కూడా అది చెప్పారు, వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా సేవింగ్స్ షుడ్ కమ్ ఫస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ నెక్స్ట్. బికాస్ ఎక్స్పెన్స్ చేశాక సేవింగ్స్ చేయాలంటే అది కుదరదు. అందుకని సేవింగ్స్ షుడ్ ఆల్వేస్ బి ది ప్రయారిటీ, దెన్ ఫాలోడ్ బై ఎక్స్పెన్సెస్. అందుకని 60-40 ఫార్ములా ఉంటుంది కదా. అందులో నేను మీకు చెప్పాను కదా మేరీ కొండ గురించి చెప్తాను అనేసి. మేరీ కొండ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ సేవింగ్స్ బట్ ఇట్స్ అబౌట్ హౌ టు మేనేజ్ థింగ్స్. అంటే కేటగోరీకల్గా మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో ఏదైనా వస్తువులు పెడితే అండి, దిస్ ఇస్ అబౌట్ ఇన్ రిగార్డ్ విత్ ద క్లీనింగ్. బికాస్ మన ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉంది పని మనుషులు పొద్దున సాయంత్రం వస్తారు క్లీన్ చేస్తారు వెళ్ళిపోతారు బాగానే ఉండదు. ఇక్కడ మనమే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంతమంది ఏంటంటే మనకి వాక్యూమ్ క్లీనర్స్ ఎంత ఉన్నప్పటికైనా వీ హ్యావ్ టు మాన్యువల్లీ డూ సర్టన్ థింగ్స్ కదా. సో ఆర్డర్ లో ప్రతిసారి ఉండాలని ఉండదు. ఎవరైనా వచ్చారంటే చకచకచకచక అరగంటలో మనం అన్ని క్లీన్ చేస్తాం. బట్ మేరీ కొండో ఫార్ములాని బట్ ఏంటంటే మెథడ్ ఏం ఫాలో అవుతారంటే 5 కోర్ కేటగిరీస్ అవడవి. అంటే బట్టలే కానివ్వండి, బుక్సే కానివ్వండి, మన ఇంట్లో పెట్టే పేపర్స్, మిస్లేనియస్ ఐటమ్స్ ఇవన్నీ అండ్ సెంటిమెంటల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, వీటన్నింటిని మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి వాటి గురించి. బట్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ థింగ్స్ అరౌండ్ అస్, ఇట్స్ అబౌట్ మైండ్. మన మైండ్ ని గనక చక్కగా ట్యూన్ చేసి దానికి తగ్గట్టు నావిగేట్ చేస్తే వీ కెన్ డూ మెనీ థింగ్స్, వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. అది పొదుపే కానివ్వండి, ఇంటి క్లీనింగే కానివ్వండి, చదువే కానివ్వండి, ఏదైనా వీ కెన్ అచీవ్ ఇఫ్ వీ ఫాలో సర్టన్ థింగ్స్. సో if you want to know more about Marie Kondo, you can actually go and google it out. Avadela ante mana illu clean chesinappudu kuda ilanti battalu mana chaala untam, aadavallu especially chaala untam. Every 6 months spring cleaning chestuntamo, salvation ki chedi salvation ki istamo, kontha mandi india teeskelli kontha mandiki istam. But still ikkadi chustunnayi saamanlo anipistundi, ikkadi chustayi maname kada kontam. So avade em antarante always keep 3 categories. Okatemo రియలీ మనం చూడంగానే మనకి బట్టలు వేసుకోవాలని అనిపిస్తుంది కదా, దట్ మీన్స్ యూ రియలీ నీట్. కొన్ని మాత్రం ఇప్పుడు కాదు ఇది తర్వాత వేద్దాం అనుకున్నప్పుడు 2 సెకండ్ కేటగిరీలు ఉంటాయి. కొన్ని మాత్రం మనం తీస్తాం పెడతాం అది ఎప్పుడూ వేయం. సో ఆవిడేమంటారంటే అలాంటి బట్టలు అంటే నో, జస్ట్ గివ్ ఇట్ టు సంబడి. ఎందుకంటే ఎవరికన్నా ఉపయోగపడతాయి కదా అని అంటారు. అది మీ క్లాజెట్ లో అలా ఉండి ఉండి అలానే అలా అది గుడ్లు పెట్టదు ఏం చేయదు, కానీ ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళకన్నా ఉపయోగపడతాయి. సో దిస్ అబౌట్ ఆర్గనైజింగ్ థింగ్స్, బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఆర్గనైజింగ్ థింగ్స్, ఇట్స్ అబౌట్ ఆర్గనైజింగ్ యువర్ మైండ్. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, నేను అడిగింది ఏంటంటే కాస్మిక్ హ్యాపీనెస్ అనే కమెడియన్ ఎవరు? సో మనకి రాఘవ్ గారు, రాధిక గారు ఇద్దరు ఆన్సర్ ఇచ్చేశారు, బ్రహ్మానందం గారు. దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆ బ్రహ్మానందం గారిది ఒక కామెడీ క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, మీరేం చేయాలి? ఎస్, యు రైట్, సినిమా పేరు చెప్పాలి. సో ఫస్ట్ ప్లే చేసేస్తాను, వినేసేయండి. హియర్ వి గో.
2: ఇది హ్యాండా ఐరన్ రాటా?
3: వీడికి వచ్చా చెప్పే,
2: చెప్పినట్టుగా చెప్తున్నాను, ట్రై చేయి.
3: ఎందులో రా?
2: సినిమాల్లో అన్నా.
3: మా నాకు సినిమాలు ఎందుకు?
2: అలా అంటే ఊరుకోను. వాళ్ళు ఏంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు, నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? అయితే కొనుక్కో, మేనేజ్ చేయొచ్చు, జాగ్రత్త మేనేజ్.
3: ఏంటి ఇలా వచ్చావు?
2: కొంచెం డబ్బులు అవసరం ఉండి.
3: ఎంత కావాలి?
2: జస్ట్ 300.
3: ఎప్పుడు ఇస్తావు బే?
2: సండే ఇచ్చేస్తా.
3: ఖాన్తో గేమ్స్ ఆడకు, శాలరీ లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా?
2: డౌట్ లేదు.
3: చిరంజీవి తర్వాత నేనే ఉంటావా?
2: గ్యారంటీ.
3: అయితే వెళ్ళిపో.
1: ఊహల్లో వెళ్లకుండా ఎలా ఉంటారు చెప్పండి. బ్రహ్మానందం గారు వెళ్లిపోయారు, వెళ్లిపోయారు, పడిపోయారు, పడిపోయారు. మీరెక్కడికి వెళ్ళకండి, అలానే డ్రైవ్ చేస్తూ తిన్న తినగా జస్ట్ ఫోన్ తీసుకుని కాల్ చేసేసింది 9726361966 కి. ఇంట్లో చేరుతూ వింటున్నారు వాళ్ళు కూడా మీ ఫోన్ తీసుకుని అదే నెంబర్ కి కాల్ చేయండి, అగైన్ 9726361966 కి. ఈ సినిమా పేరు ఏమిటి?
3: నేనేంటో తెలుసుకోవడా?

0: అంటే ఊరుకోను. వాళ్ళేంట నా వాళ్ళు టూపికెట్స్తో ఫైట్ చేస్తారు, నీలాగా న్యాచురల్ గా ఫైట్ ఉంటుందా? కోపం అయితే కొనుక్కో, మేనేజ్ చేయొచ్చు. జాగ్రత్త మేనేజ్.
1: ఏంటి ఇలా వచ్చావు?
0: కొంచెం డబ్బులు అవసరం అండి.
1: ఎంత కావాలి?
0: జస్ట్ 300. థ్యాంక్
1: యూ. ఎప్పుడు ఇస్తావు బే?
0: పండే చేస్తా.
1: కాంతో గేమ్స్ ఆడకు, శాలిత్రి లేచిపోతాయి. సినిమాల్లో పనికొస్తానంటావా?
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
8: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: అందరికి నమస్కారం, నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంక్వర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
12: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
13: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
12: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

మరొక సెగ్మెంట్ లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆఖరి సెగ్మెంట్ లోకి వచ్చేసాము. ఇప్పుడు స్టూడియోలో ప్రస్తుతానికి 6:33 జరుగుతోంది అండ్ ఇంకాసేపు ఉంటాను అంటే 8 వరకు. నా తర్వాత ధీరజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ ఫ్రమ్ 7 to 9 PM ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ లాస్ట్ సెగ్మెంట్ లో కూడా లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. ఏ టు బి అంటే అడియారానంద్ భవన్, ఇది మనకి లిటిల్ ఎల్మ్ లో అండ్ సౌత్ లిటిల్ ఎల్మ్ లో అండ్ ఫ్రిస్కో లో ఉంది. అండ్ యూ కెన్ విజిట్ a2btexas.com ఆర్ కాల్ దమ్ అట్ 214-872-2345. ఇండియా టుడే మనకి సౌత్ లేక్ లో ఉంది, లొకేటెడ్ అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్. అండ్ వాళ్ళు ఏంటంటే మనకి 4 PM to 7 PM ఎవ్రీ డే they are offering bar snacks at just $1 and draft beers for only $2.99. so happy evenings ni enjoy cheyadaniki velipondi south lake lo 151 north nolan drive daggarki. అలాగే స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందర ఆర్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా యూ కెన్ టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, బికాస్ వాళ్ళ దగ్గర ఉంది లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఫర్ డీప్ క్లీనింగ్ $200 off, and also they have limited offer anamata. Vaalli ee offer edaithe undo vaala number for appointment call them at 972-484-5400 or visit Dallas Smiles Dental and Orthodontics located at 3234 Forest Lane, Dallas. Then manam traffic updates ichchamo and that traffic updates brought to you by Texas One Primary Care. And India Bazaar maroka location open cheyabothundi Fort Worth lo, and chala exciting offers kuda, raffle prizes kuda offer chestunnaru. Ante iPhone unnai, iPad undi, TVs unnai, and for first 5 customers evaraithe $150 spend chestaro vallu they can receive free 10 grams silver coin. అలాగే రాఫిల్ ప్రైస్ ఆన్ పర్చేస్ ఆఫ్ $200 అండ్ మోర్ ఫ్రీ ఫేస్ పెయింటింగ్, ఫ్రీ మెహందీ కూడా ఉంది. ఇదే కాకుండా షుగర్ కేన్ జ్యూస్ ఫ్రీగా ఉంది, కోకోనట్ డ్రింక్స్ ఫ్రీగా ఉన్నాయి, స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి, గివ్ అవేస్ త్రూ అవుట్ ద వీకెండ్ నడుస్తుంటుంది. అండ్ డేట్ గుర్తు పెట్టుకోండి, August 7th, 8th and 9th ఇక్కడ ఫోర్ట్ వర్త్ లో, దట్ ఈస్ 5150 క్వాడ్రెంట్ వే ఫోర్ట్ వర్త్. అలాగే మనకి మైత్రీస్ రెస్టారెంట్ Irving, South Lake and Frisco lo undi, and authentic Indian flavors kosam akkadiki vellochu anamata meeru. Ide kaakunda location madram chaala baaguntundi and bayite kuda koochochu, patio seating kuda chaala vishalanga untund anamata. So friends and family tho chill avadaniki oka wonderful destination place anochu anamata idi. And breakfast, lunch buffet, evening snacks ivannit meeda enante vaalla taste matram adbhutam India Today lo, Maitri's restaurant lo. అండ్ ఇదే కాకుండా ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కోఆపరేట్ ఈవెంట్స్ అయినా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. సో ఆలస్యం చేయకుండా వెళ్లిపోండి మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ అలాగే రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్. మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి, దెన్ యూ కెన్ లిసన్ టు అస్ ఫ్రమ్ ఎనీవేర్ అరౌండ్ ద వరల్డ్. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, రేడియో సురభి.

0: తమన్ మ్యూజిక్ లో వినేశారు మీరు వీరసింహారెడ్డి వినేచి పాట. అండ్ అలాగే పొదుపు గురించి మాట్లాడితే మనలో అందరూ చేసే ఉంటారు. అంబానీ గారు చేత లేదో నాకు తెలియదు, కానీ మనలో మాత్రం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఈవెన్ సమ్ టైమ్స్ ప్రివిలేజ్ పీపుల్ కూడా అలా ఎందుకు వేస్ట్ చేయడం అనేది కూడా చేస్తారనమాట. సేవింగ్స్ అంటే ఒకళ్ళు షాంపూ అయిపోయింది అనుకోండి, అది అయిపోయి ముందు దాంట్లో నీళ్లు పోసి దాన్ని ఇలా ఇలా షేక్ చేసి మళ్ళీ ఎందుకు లాస్ట్ వర్కింగ్ ఒక 2 వారాలు వస్తుందని అనుకుని వాడతారు. అండ్ ఇలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ సేవ్ చేసి చేసి దాంట్లో ఏంటంటే గ్రాసరీస్ ఈ బ్యాగ్ ని చేసి ఆ బ్యాగ్ లో పెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ బ్యాగ్స్ సేవ్ చేసి పిల్లలేమో బుద్ధపై ఎందుకు పడేయచ్చు కదా, అంటే ఎందుకు వేస్ట్ చేయడము ఉంచవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. అందులో నూనె డబ్బా అయిపోయినాక నూనె డబ్బా కడిగి ఆరబెట్టి వెనకాల ఏంటంటే మళ్ళీ దాంట్లో ఏదైనా పప్పులో ఉప్పులో అలా వేస్తూ ఉంటాము. చాలా మంది ఇలాంటివి సేవింగ్స్ చేస్తాం. మళ్ళీ ఎందుకు ఇంకొక డబ్బా కొనడం, మళ్ళీ ఎందుకు ఇంకొక షాంపూ కొనడం ఉంది కదా, వేస్ట్ చేయడం ఎందుకు అనేది. కానీ జెన్సీసీ వాళ్ళ పిల్లలు కూడా అలా చేస్తారు లేదో నాకు తెలియదు, చాలా మంది అయితే అలా చెయ్యరు అని అనుకుంటున్నారు అని అంటున్నారు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంకేం లేదని పడేస్తారు. అందులో ఇక్కడ అసలే మనకి రిపేర్ కూడా అవ్వదు. ఇండియాలో అంటే ఎలాంటి ఉన్నా మనం దాన్ని మాక్సిమం రుద్దుతాం, మాక్సిమం వాడతాం వస్తువులని. రిపేర్ చేయడానికి మనకి అక్కడ మనుషులు కూడా ఉంటారు, మెకానిక్స్ కూడా ఉంటారు. ఇక్కడ వస్తువు పాడైతే ఇంకా మెకానిక్ కి పెట్టి లేబర్ కి పెట్టే డబ్బుల కంటే కొత్తది కొనుక్కోవచ్చు అనేసి పడేస్తాం. అండ్ ఇంకోటి మనకి స్టార్టింగ్ లో ఫస్ట్ సెగ్మెంట్ లో ఒకళ్ళు చెప్పారనంటే యూఎస్ లో వేస్టేజ్ చాలా ఎక్కువ అవుతుంది. లైట్స్ అలానే ఆన్ ఉంచుతారు, ఫ్యాన్లు అలాగే ఆన్ ఉంచుతారు. ఒకవేళ అక్కడ లేకపోయినా వాటర్ నడుస్తూ ఉంటుంది, చేతులు కడుగుతూనే ఉంటారు, బ్రష్ చేసుకుంటారు, నీళ్లు నడుస్తూనే ఉంటాయి. టీవీ ఎవరు చూడకపోయినా అలా ఆఫ్ చేసుకుంటూ వెళ్లారు. ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే వేస్టేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తారో ఏమో, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఏ పని చేయాలన్నా ఫస్ట్ మన దానికి తగ్గట్టు థాట్ పెట్టాలి, అప్పుడు మైండ్ అటువైపే ఇంక్లైన్ అవుతుంది. అండ్ మీరు షేర్ చేసిన ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఫస్ట్ సేఫ్ దెన్ వాట్ ఎవర్ స్పెండ్, అంటే 60-40 రూల్. 60% సేవ్ చేస్తే 40% మనం ఖర్చు పెట్టాలన్నమాట. అప్పుడైతే ఏంటంటే, తర్వాత ప్రీతి గారు చెప్పిన సామెతల ప్రకారం ఏంటంటే, ఇప్పుడు గనుక మనకి చెట్టు నుంచి పండు రావాలంటే ఎప్పుడో మనం ఆ చెట్టు నాటేసి ఉండాలి కదా, అప్పుడే కదా మనకి ఆ పండ్లు వస్తాయి, వీ కెన్ ఎంజాయ్. సో మనం సేవ్ చేస్తే ఈ డబ్బులు మనం ఫ్యూచర్ లో గల్ల పెట్టి పగలగొట్టి స్వీట్లు కొనడమో, గాజులు కొనడమో, లేకపోతే కోకో కొల కొనడమో, లేకపోతే మనకు నచ్చిన చిన్న చిన్న వసూలు కొని ప్రైజ్ లెస్ గా సంతోషపడమో చేయాలంటే సేవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను, వినేసి వచ్చిన తర్వాత సినిమా పేరు చెప్పేసేయండి. అట్
1: 972-636-1966.
0: వినిపిస్తామన్నమాట. ఆయన చల్లనేశారు, మనం కూడా ఇక్కడ ఆపేశాము. ఇప్పుడు మీరు చేయాల్సింది సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 972-636-1966. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా నుంచి వినేసిద్దాం ఈ పాట.

0: here I come again with my tamudu, Dheeraj. Hi, Dheeraj.
1: Akka, namaste.
0: Namaste, namaste. And neku congratulations.
1: Thanks.
0: Indu kantara, because Dheeraj became star of the month. And aina effort in the radio circle chala bondundi, and he just dedicates himself so much. He deserves this. And congratulations. Very happy for you, tamudu. And neku anipistundi. ఓకే, వెరీ హ్యాపీ ఫర్ యూ. బట్ ఇప్పుడు ఇవాళ ఏంటంటే పొదుపు గురించి మాట్లాడుతుంది, నిన్న ఖర్చు గురించి మాట్లాడడం, సేల్స్ గురించి మాట్లాడడం అనమాట. ఇవాళ పొదుపు గురించి, అంటే అంబానీ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడప్పుడు కాస్త కూస్త పొదుపు చేసే ఉంటారు. అంటే మళ్ళీ షాంపూ బాటిల్ నీళ్లు పోసి ఇలా షేక్ చేసి వాడరు లేదు నాకు తెలియదు, కానీ మనమంతరం అలా చేస్తాం. నువ్వు చేసావా?
1: ఎప్పుడు
0: చేస్తా కదా. వెరీ కామన్. అయితే నువ్వు కొంచెం జెన్సీకి క్లోజ్ గా కూడా ఉన్నావు కాబట్టి చాలా మంది అభిప్రాయం ఏం చెప్పారంటే, ఇవాళ రేపు జనరేషన్ పిల్లలు అంత సేవ్ చేయట్లేదు అనేసి. అప్పట్లో చేసేంత సేవ్ అంటే అప్పట్లో అంత ఆప్షన్స్ కూడా ఉండేవి కావు, ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మేబీ మేము కూడా ఈ జనరేషన్ లో పుట్టుంటే మీలాగే మేబీ వాళ్ళ ప్రిఫరెన్స్ ఉండేవాళ్ళు, మేమో తెలీదు. బట్ నీ అభిప్రాయం ఏంటి, మీ పేరెంట్స్ ఎక్కువ సేవ్ చేశారా, నువ్వు ఎక్కువ సేవ్ చేస్తున్నావా?
1: అంటే వాళ్ళు చెప్పినట్టు, అంటే మీరు అన్నట్టు అప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటుండే, ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉండేసరికి ఒక నెల నేను ఎక్కువ సేవ్ చేసినట్టు అనిపిస్తుంది, ఒక నెల ఉడాయిద్దాం రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్ స్కై డైవింగ్ చేసిన, అది ఇంప్రాంప్ట్ ఉండే, అది దగ్గర $400 తపాకన ఎగిరిపోయినాయి. సో అట్లాంటివి
0: ఏమైనా అప్పుడేమో ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి సేవింగ్ ఎక్కువ మనం.
1: సో లైక్ మీరు అన్నట్టు ఒక ఆలోచన ఇవాళ మంచిగా అనిపించింది, ఓకే మనం సేవ్ చేద్దాం అట్లా.
0: అండ్ సేవ్ చేసేది కూడా ఒకసారి మనకే అనిపిస్తుంది, విసుకొస్తుంది, అరే హే ఉన్న జీవితంలో చక్కగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా, ఏమిటి సేవింగ్, రేపు ఎవరు చూసామనే ఆ థాట్ కూడా వస్తుంది. బట్ అలానే ఓకే, దట్స్ కరెక్ట్, ఎంజాయ్
1: చేయాలి.
0: అందుకని 60-40 ఫార్ములా ఎప్పుడు ఉంటుంది, 60 సేవ్ అండ్ 40 స్పెండింగ్ అనమాట.
1: ఇది తెలియదు అంటే నేను ఎట్లా అంటే 30-20-40 ఏదో ఉంటది కదా, అది ఫాలో అవుతా.
0: ఓకే, ఐ మీన్ whatever works at the end of the day, if that's helping you, ee money mana kasa undi hammayya ani aa confidence undi kada adunte chaala anamata. Okay tamudu, aithe nuvvu em topic maatladabothunnavu?
1: నేను ఒక తత్వమసి అని అంటారు కదా, దాని వెనకాల ఫిజిక్స్ కాన్సెప్ట్, అంటే మన ఏదో రీల్స్ చూసుకుంటా ఏదో పాయింట్ కనెక్ట్ చేసుకుంటాం థియరీ ఆఫ్ రిలేటివిటీకి, తత్వమసికి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాకి. అంటే ఇప్పుడు ఏదో ఇట్లా అద్వైత సిద్ధాంతాన్ని మొత్తం ముందట పెట్టినట్టు కాదు, కానీ లైక్ వాట్స్ ద
0: సైన్స్,
1: జ్యోతిలక్ష్మి చూసి చూపించినట్టు.
0: నేను చక్కగా చెప్తే నువ్వు జ్యోతిలక్ష్మి పడిపోతాయి. ఓకే, ఆల్ రైట్. సో ఏదేమైనా మీరు గనుక వినాలంటే తత్వమసి అది నే అని తెలుసుకోవాలంటే కనెక్ట్ అయి ఉండండి 7-9 PM ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 కి. ధీరేష్ విల్ బి టాకింగ్ అబౌట్ తత్వమసి, అంటే దిస్ ఇస్ యూ, దాట్ ఈస్ యూ అని అర్థం. ఏమిటి దాని వెనకాల మీనింగ్ ఏంటి చెప్తాడనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ సినిమాకి ఈ క్లిప్పింగ్ ఏదైతే వినిపించానో ఆన్సర్ ఇంకా రాలేదు. ఒకవేళ మీరు ఎవరైనా వినుంటే కాల్ మీ, ఐ వాంట్ బైట్ యూ. ఓకే, ఐఎమ్ ఇక్కడే ఉంటాను, కాల్ చేసి చెప్పేసొచ్చు. లేదంటే ఒకవేళ ఎవరైనా వినకపోతే మరొకసారి వినిపించేస్తున్నాను. హియర్ వి గో, దిస్ క్లిప్పింగ్ ఫర్ యూ అగైన్.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: ఈ ఆన్లైన్ జీడి కూడా ఇక్కడ పనిచేస్తాడు.
2: నా పేరు శ్రీరంగం శేషాచారం.
3: నువ్వేనా పెద్ద కంచి కామకోట పెట్టదు అనుకుంటున్నావంటరా, పెద్ద ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా, డబ్బులు ఎప్పుడు చూడలేదా లెక్కనే?
2: ఆయన నాగరాజ్ గారు, ఈయన సూర్యప్రకాశ్రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారు.
3: చోటించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా, ఏం చేసి చెప్పాలరా నీకు? ఇదేనా కేబినెట్ మీటింగ్ అనుకున్నావా? పెద్ద వాటర్ వేసుకుని
2: పని హిమాలయ ఎదవని
3: ఈ ఎదవల టీలు కూడానా నాకి?
4: నేను ఈ ఎదవలకి ఇవ్వలేదు.
3: నువ్వు నవ్వుతున్నావేంట్రా
2: శ్రీరంగారంగా? నేను నవ్వలేదండి.
3: నవ్వకో, చంపేస్తాను.

ఈడియట్ మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు. అండ్ ఇంతకు ముందర వినిపించిన క్లిప్పింగ్ మనకి ఆదిత్ గారు కాల్ చేసి చెప్పేశారు, అది డి మూవీ నుంచి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇందాక ఫస్ట్ లో నేను చెప్పిన కోట్ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే జరిగిందో జరిగిపోయింది, ముందున్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ బికాస్ దాట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఎంజాయ్ టుడే బికాస్ ఈ నిమిషం ఈ క్షణం మళ్లీ తిరిగి రాదు. సో అలాగే సేవింగ్స్ లో కూడా అంతే, ఇప్పటి వరకు మీరు సేవ్ చేసుకోకపోతే దట్స్ ఫైన్, ఇట్స్ నెవర్ టూ లేట్. ఎప్పుడైనా స్టార్ట్ చేసేసేయచ్చు, బట్ కన్సిస్టెంట్ గా స్టార్ట్ చేయండి బికాస్ దాట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ విత్ దిస్ కోడ్, దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ టుడే అండ్ లీవింగ్ ది స్టూడియో అండ్ కాన్సోల్ టు ధీరజ్. యు ఆల్ హావ్ అ వండర్ఫుల్ టైం. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Istilamma vayanam puttukundi vayanam ee shravana masallo mee radio survi meek andistundi kotta sambaralu maa survi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
3: యాక్చువల్లీ దేర్ మెనీ పాటికి ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పచ్చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు